శ్రీ సాయి ధర్మ సంరక్షితం సాయి పాదం ఓం శ్రీ సాయి దారిద్ర్య శమనం సాయి పాదం ఓం శ్రీ సాయి నయన పీయూషం

శ్రీ సాయి అనుపమరసకరం సాయిపాదం ఓం శ్రీ సాయి కుంకుమశోభితం సాయిపాదం ఓం శ్రీ సాయి

పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేదీ.

మాతృభావము కన్నా మాన్యమేది ప్రాణము కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చు

జాతి గౌరవంబు నీతిపై నిలుచును, నీతి లేకయున్న జాతి చెడును.

0: నిజమైన జాతిరా వినుడు భారతీయ వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఇట్స్ నో నేషన్ విదౌట్ మొరాలిటీ. ద రెస్పెక్ట్ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద నేషన్ డిపెండ్స్ ఆన్ ద మొరాలిటీ. విదౌట్ దట్ ద నేషన్ విల్ రూయిన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ ద నేషన్ దట్ హ్యాస్ గాట్ ది క్యారెక్టర్ ఇన్ ది ట్రూ పర్స్పెక్టివ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి మానవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది.
1: Among human beings today, we find intelligence more and more.
0: Telivitetalu haddulene reetiga perigipothunnavi.
1: They have limitless intelligence, no doubt.
0: Kani gunamu matramu kinchittena kudanu kalagatam ledu.
1: But not even a trace of character is noticed.
0: Ee naati manavudu సాంకేతిక విజ్ఞాన శాస్త్రంను విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హీ ఫ్లైస్ లైక్ ఎ బర్డ్ క్రాస్ ద స్కై.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: Pakshula vale aakashamlo sancharinchatamu matsyam vale jalamulo sancharinchatamu jeevinchatamu ati kusalamainatundi buddhito nerchukunnaru.
1: With all his skills and abilities, he has known how to fly like a bird, how to swim like a fish.
0: Kani
1: but
0: manavudu మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నాట్ లెర్న్డ్ హౌ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ ఎర్త్.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమీ లేదు.
1: ఆఫ్టర్ ఆల్ దర్ ఇస్ నో ప్రాఫిట్ ఇన్ లెర్నింగ్ హౌ టు ఫ్లై అండ్ హౌ టు స్విమ్. You should know how to live on earth.
0: Manavuniki bhoomiye aadharam.
1: For mankind, earth is the base.
0: Aadharamaina bhoomini vadali aakasham nundu sancharinchatam nerchukunnanta matramuna manavuni yokka telivitetalu periginavani bhavincharadu. Idi kevalam oka bhrantiye matrame.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is the very base.
0: Taalam dappina maata ఆట, భూమిని విడిచిన మాటటువంటి మాట ఏమాత్రము పనికి రాదు.
1: వాట్ ఆల్ దట్ యూ టాక్ అండ్ వాట్ ఆల్ యూ ప్లే, వాట్ ఆల్ దట్ యూ ప్లే, వెన్ వన్స్ యూ లీవ్ దిస్ ఎర్త్ దే ఆర్ యూస్లెస్.
0: ఈనాటి తెలివితేటలు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు.
1: టుడే వీ హ్యావ్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వుడ్ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు.
1: టుడే వి ఆర్ ఫర్గెటింగ్ ద వర్చ్యూస్ సో యాజ్ టు రియలైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించటమే మానవుని ప్రధాన కర్తవ్యం, కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of
0: foolishness.
1: This cloth which is one single piece can be cut into bits. To unify all these bits of cloth into one is
0: very difficult. జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి.
1: ది యూటిలిటీ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ద బ్లిస్ డిపెండ్ ఆన్ దిస్ యూనిటీ.
0: ఈ మానవత్వంలో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: విద్యార్థులు ఉన్నారు,
1: దేర్ ఆర్ స్టూడెంట్స్.
0: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 మీటర్స్ క్లాత్ తీసుకుని పోతారు.
1: Students, you collect 2 meters of cloth. If you want to have a shirt, stitch.
0: 2 meters poorthi okkatigane untuntadi.
1: 2 meters cloth is just one piece.
0: Tailor daggariki vellutaru.
1: You go to the tailor.
0: Tailor, naaku oka bush coat kuttali antadu.
1: You say, tailor, stitch a bush coat for me.
0: Appudu tailor ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు.
1: టైలర్ వాట్ హి డస్ ఇస్ దిస్ 2 మీటర్ క్లాత్ వన్ పీస్ ఇస్ కట్ ఇన్ టు బిట్స్.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: అన్లెస్ హి కట్స్ హి కెనాట్ స్టిచ్ ఎ బుష్ కోట్ ఫర్ యూ.
0: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, కాల్స్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ నీ కాలర్స్ అన్నింటి ఎందుకు భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: ఈ 2 meters cloth ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
1: He cuts this cloth into bits.
0: అనేక ముక్కలుగా చేసేది ఏది?
1: What is that cuts?
0: Scissor, కత్తెర.
1: It's only the scissors that cuts.
0: అనేక ముక్కలను తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
1: The tailor will again make all these bits into one shirt.
0: ఆ ఏకంగా చేసేది ఏమిటి?
1: What is that unifies?
0: అది ఆ విధమైనటువంటి ఒక నీడిల్ అనగా సూది.
1: It is a needle that unifies all these bits into a shirt.
0: అన్నింటినీ ఏకం చేసేటువంటిది నీడిల్.
1: It is a needle that unites.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర.
1: One is made into many by a scissor.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్ గా తయారు కావటం లేదు.
1: టుడే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ సీజర్ బట్ నాట్ ఎ నీడిల్.
0: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
1: అండ్ హీ థింక్స్ దట్ హీ ఈజ్ ఇంటెలిజెంట్.
0: ఇది కాదు మన తెలివితేటలు.
1: ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్.
0: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుత్వలతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
1: We give up the true intelligence in the correct sense and we follow all
0: nakuntini ekam chesetundi needle.
1: It is a needle that unites.
0: Ekatvanni bhinnanga chesetundi kattara.
1: One is made into many by a scissor.
0: Ee naati prati manavudu kudanu

0: తండ్రి కుమారుడు.
1: దేర్ ఇస్ ఎ ఫ్యామిలీ, ద మదర్ ఫాదర్ అండ్ ద సన్.
0: తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది.
1: వెన్ ఫాదర్ వర్క్స్ డే అండ్ నైట్ అండ్ ఎర్న్స్ మనీ, మదర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరినా ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
1: వెన్ ద ఫాదర్ రిటర్న్స్ హోమ్ వితౌట్ ఎర్నింగ్ మనీ, వితౌట్ ఎనీ జాబ్,
0: ప్రతి దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
1: ది సన్ హ్యాస్ బీన్ నోటీసింగ్ ద సాడ్నెస్ అండ్ హ్యాపీనెస్ దట్ హ్యాపెన్ ఎవ్రీ డే.
0: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వం.
1: లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్. సుఖదుఖీ
0: సమీకృత్వా లాభం నా విజయాజాత్. లాభ నష్టములు, సుఖ దుఃఖములు, మంచి చెడ్డలు, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు.
1: ప్రాఫిట్ అండ్ లాస్, ద డిఫీట్ అండ్ సక్సెస్, దే ఆర్ జస్ట్ వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, ద అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
1: As father could not bear this suffering any longer, he went to the temple of Kali.
0: Talli Devi, neeni baadhalanu bharinchukolenu.
1: He prayed there to Goddess Mother, I can't bear this suffering any longer.
0: Ee bharyato nenu jeevinchalenu.
1: I can't live with this wife.
0: Kanuka aamuku twaraga maranam sambhavinchetattuga cheyamani cheppadu.
1: He prayed to Goddess Mother, see that his wife dies soon.
0: Tathastu annadi Devi.
1: The Goddess said, yes, let it happen.
0: Maraninchindi talli.
1: The mother died.
0: Ee drushyanni chuchadu kumarudu.
1: The son watched this scene.
0: Ade kumarudu tirigi kalika devalayamku vellaadu.
1: The very son went to the temple of Kali.
0: Dirghamainatundi manastho prarthinchadu kalika devini.
1: He prayed to Goddess Kali fervently, unceasingly.
0: Talli prakashamaindi.
1: Kali manifested there in front of him.
0: Nayana em kavali ani prashninchindi.
1: She said, oh son, what do you want?
0: Naa tallini bratikinchu unnadu.
1: He said, see that my mother come back to her life.
0: The
1: Kali said, yes, let it happen.
0: Tandri chavunu koraadu, kumarudu jeevitaanni koraadu.
1: The father prayed for death while the son prayed for life. Kattagadu meeli
0: prarthana emiti? Chavu maranam jeevitamu, ee maranamu jananamu ee rendinti madhyatone jeevitam antyam ayipoyindi.
1: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
0: తల్లికి మంచి గుణములు సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
1: హౌ ఫైన్ ఇట్ వుడ్ ఇట్ బి ఇఫ్ యూ ప్రేస్ ఫర్
0: నా భార్య మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
1: కాన్ ద ఫాదర్ ప్రే టు దేవి కాళి ఫర్ గుడ్ క్వాలిటీ.
0: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ దేర్ ప్రేయర్, ఇట్ లెడ్ టు బర్త్.
0: దీనికి ప్రార్థనలు ఎందుకు?
1: వై షుడ్ యూ ప్రే?
0: పునరపి జననం.

0: ఈ ఉడమతి పునరపి జననం పునరపి మరణం.
1: ద సైకిల్ ఆఫ్
0: జననము మరణము జననము మరణము, ఈ రెండింటి మధ్యలో పనే మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి?
1: What is the goal of life?
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?
1: What is the aim of life?
0: మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు.
1: We consider human life highly
0: sacred. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: Human life is rarest. Why?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: It's not this that we should pray for.
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandrulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina konni oka krutagnatanu choopeetundi reetiga kanti daralato vaari krutagnata chooptarani.
1: The vice chancellor said the sons express their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: Deeniki annual ceremony ki em anpilicharu?

0: What is the name given to this annual ceremony?
1: Tat dinam. Idi tat dinam.
0: It is tat dinam.
1: Anaga maraninchinatundi dinanni aanadu smarinchi varu ee janmanu prasadinchinanduku variki teginatundi krutagnatanu teliputu rendu daralaina kodunu kanti daralu valiki vachadam adiye nijamainatundi tarpanam.
0: On that day, what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
1: మొట్టమొదట తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత అందించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు పేరెంట్స్.
1: దేనికోసం?
0: వాట్ ఫార్?
1: నీ బ్లడ్,
0: యువర్ బ్లడ్.
1: నీ ఫుడ్,
0: యువర్ ఫుడ్.
1: నీ హెడ్,
0: యువర్ హెడ్.
1: నీ దుడ్డు,
0: దుడ్డు.
1: పేరెంట్స్ గిఫ్ట్,
0: దట్ ది పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుకనే మొట్టమొదట వాడికి మనం గ్రాట్యూడ్ అందించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్.
1: వాడు మరణించిన దినము తత్ దినం, ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని, వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణమిచ్చాలి.
0: దట్ డే దే లెఫ్ట్ అస్ హస్ గాట్ టు బి రిమెంబర్డ్ అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ షెడ్డింగ్ ఎ టియర్.
1: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
1: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: If you perform such sacred rituals which are a must, in future you will face everything as a matter of reaction and reflection. Today if you love your parents, you will be loved in turn by your children tomorrow. If you deceive, if you cheat your parents, you will be cheated in turn by your children. In this physical world,
1: ఈ భౌతికమైన జగత్తునందు,
0: ఇన్ దిస్ వరల్డ్ మండే,
1: ఈ అనిత్యమైన జగత్తునందు,
0: టెంపరరీ వరల్డ్,
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
0: దట్ బౌండ్ టు బి రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
0: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
1: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
0: దెర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ and set an ideal to others.
1: Kaani telivitetulu penchukuntunnaru kaani ee naati vidyarthulu,
0: students are more and more intelligent.
1: Gunamulu aneetundi ekkada kanipinchatam ledu.
0: But there are no virtues at all, not even a trace anywhere.
1: Chaduvulandu hero, gunamunandu zero.
0: One is a hero in study and a zero in character.
1: O grade ostuntuntadi study lopala.
0: In studies they secure O grade.
1: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
0: దే సెక్యూర్ 100%.
1: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్క్ కూడా అక్కడ రావటం లేదు.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
1: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
1: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
0: Therefore, we should develop character.
1: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
0: You may be rich.
1: గొప్ప మేధావి కావచ్చును.
0: You may be intellectual.
1: నీవు గొప్ప అధికారి కావచ్చును.
0: You may be in position.
1: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
0: You may be physically
1: strong. జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
0: You may have various forms of strength and power.
1: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
0: But without the strength of the divine, the rest will be useless.
1: నీకందరికి మహాభారత యుద్ధమునందు,
0: you know what happened in Bharat
1: war. భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి.
0: With the physical strength and intelligence,
1: దైవ బలము లేక దీనుడగును.
0: Without the support of God, one becomes weak.
1: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
0: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: வீரசுத்துட.
1: ஓ வேலியன் சன் ஆஃப் பாரத், லிசன் டு திஸ்.
0: பூர்வமும்
1: அர்லிய
0: டெல்லியின் 7-8 ஒரு சக்கரவர்த்தி,
1: எ கிங் ஹூ ரூல் டெல்லி,
0: மொஹம்மடன்ஸ் గా ఉండేటువంటి వారు.
1: హి వాస్ ఎ ముస్లిం.
0: అతను మహాభారతం యొక్క పవిత్రత అంతా కూడా చక్కగా శ్రవణం చేశాడు.
1: హి హర్డ్ ద మిస్టరీ గ్రేట్నెస్ ఆఫ్ మహాభారత.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: హి రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద 5 పాండవర్స్ ది స్టాండ్ ఫర్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
1: హీ వాంటెడ్ టు అక్వైర్ దట్ క్యారెక్టర్.
0: నన్నయ్య భట్టు, చిక్కన సోమయాది, ఎర్రాప్రగడ, మాధురగానమన్న, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజం పండితులు.
1: హీ సమండ్ ఆల్ ది స్కాలర్స్.
0: నన్నయ్య భట్టు,
1: నన్నయ్య భట్టు,
0: తిక్కన సోమయాది,
1: తిక్కన సోమయాది,
0: ఎర్రాప్రగడ,
1: ఎర్రాప్రగడ,
0: మాదనగారి మల్లన్న,
1: మల్లన్న,
0: పింగళి సూరన్న,
1: పింగళి సూరన్న,
0: రామరాజు భూషణుడు,
1: రామకృష్ణుడు,
0: రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
1: దేర్ ఎయిట్ ఎలిఫెంట్స్ ఇన్ స్కాలర్స్.
0: వీళ్ళందరినీ పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు.
1: హి కన్వీన్డ్ ఏ బిగ్ కాన్ఫరెన్స్.
0: కాన్ఫరెన్స్ ఏం చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే దేర్?
0: ఓ మహాపండితులారా,
1: ఓ గ్రేట్ స్కాలర్స్,
0: మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను.
1: ఐ గివ్ యూ రివార్డ్స్.
0: ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్ర అంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు.
1: ఓ స్కాలర్స్, రైట్ ఎంటైర్ మహాభారత్ యాజ్ మై స్టోరీ.
0: మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ ద వన్ హూ సిగ్నిఫైస్ ట్రూత్ అండ్ ధర్మ ఈజ్ ధర్మజ.
0: ధర్మజునిగా మీరు ఎన్నుకోండి.
1: యు పోర్ట్రే మీ యాజ్ ధర్మజ.
0: అందులో నన్నయ్య భట్టు చెప్పాడు.
1: దెన్ నన్నయ్య భట్టు సేడ్,
0: తనిషా, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాం, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాళ్ళని ఎవరిని నిర్మిస్తావన్నారు.
1: నన్నయ్య భట్టు సేడ్, తానిషా, వీ కెన్ కంపేర్ యూ విత్ ధర్మజ. దెన్ హౌ అబౌట్ అవర్ అదర్ ఫోర్ బ్రదర్స్?
0: యోచన చేశాడు. నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళు నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానీషా సెడ్, ఐ విల్ పిక్ అప్ ఫోర్ అమాంగ్ మై మినిస్టర్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానీషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానీషా, వీ నీడ్ కౌరవస్ నౌ. హూ ఆర్ కౌరవస్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: All my enemies are Kauravas.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: We have hundreds of the lot.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యూ జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ హిమ్ యాజ్ కౌరవ.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: తానిషా గారు,
1: he said, తానిషా సార్,
0: పాండవులంతా సరిపోయినారు.
1: పాండవస్
0: మీ మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరిని తీసుకుంటాము, మీరు ధర్మజుడుతారు. ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు, ఇంకా క్లెవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వాడంతా నకులు సహదేవులు అయిపోతారు.
1: ఇస్ తానిషా, యూ స్టాండ్ ఫార్ ధర్మజ. ద వన్ అమంగ్ యువర్ మినిస్టర్స్ హూ స్టాండ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఈజ్ అర్జున. ద వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ భీమ.
0: కనుక మీరు ధర్మజుడు అయినప్పుడు మీ భార్య ద్రౌపది కావాల్సి వస్తుంది అన్నాడు.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి.
1: When he has a Draupadi,
0: ఆమె పాంచాలి.
1: When he has got his wife Draupadi to play the role,
0: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source,
1: లైఫ్ సోర్స్,
0: దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథనకు మనం ప్రవేశించాలి.
1: దెన్ వన్స్ వీ రియలైజ్ ద లైఫ్ సోర్స్, వీ కెన్ లిసన్ టు ది స్టోరీ ఆఫ్ మహాభారత్.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ మెటీరియల్, ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ ఎ లైఫ్ సోర్స్.
0: ఆ లైఫ్ సోర్స్ మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: Then once we recognize this life source, we can understand.
0: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాడు.
1: The one who do not know this life source, this is the plan.
0: ఈ నాటి తెలివితేటలన్నీ కూడాను ఈ విధమైన పెడమార్గం పట్టిపోతున్నాయి.
1: All the intelligence today is along the wrong.
0: కావలసినంత తెలివితేటలు ఉంటుండాలి.
1: They are very intelligent, no doubt.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: ఎన్ని తెలివితేటలు ఉండినప్పటికీ
1: in spite of all
0: గుణమనేటువంటి కొంచెం ఉంటుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With all the intelligence, there should be character also to be successful.
0: ఎంఏలు బిఏలు పాసై వచ్చియు పెరుగాంచిన పెద్దవారలైన.
1: You may be elderly people with all the degrees, MAs and BAs.
0: సంపదలుండియు సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: You may be meritorious people, the people of charity, with all the fluence and wealth.
0: ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: యు మే హావ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: యు మే బి స్కాలర్స్ డూయింగ్ పెనెన్స్ అటరింగ్ ట్రూత్ అండ్ రిపీట్ చాంట్ వేద.
0: సాటిరారు భక్తునికి ఏనాటికైనా.
1: They are never equal to a devotee.
0: Nidu bhaktulu gani de radu mukti.
1: If they are not your devotees, they will never attain liberation. Jintakannanu
0: geraddiyaruga paratu sadhu sadguna ganyulau vidyarthulara.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: Vidyarthulara.
1: Students.
0: Inta pavitramainatundi yokka Bharatadesham nandu udbhavinchi.
1: Having been born in sacred heart.
0: తెలివితేటలతో పాటు గుణములు కూడాను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Along with intelligence, we have to develop character.
0: తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పుట్టి చేయిస్తుంది కాని గుణం అనేటువంటిది అట్లాంటి కాదు. కీర్తిని సంపాదిస్తుంది.
1: Intelligence will help you to fulfill certain tasks.
0: మనం సంపాదించవలసినది రెండే.
1: We have to possess only two.
0: ఈ జీవితం లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే.
1: These two are eternal truths.
0: ఏదది?
1: What are they?
0: ధర్మం కీర్తి ద్వయం స్థిరం.
1: One is dharma, righteousness. Second, fame, కీర్తి. They are permanent.
0: అనిత్యం జీవనం లోకే.
1: This life is transient.
0: ఇదంతా అనిత్యమైనటువంటి.
1: Everything is momentary.
0: అంత కదిలిపోయే మేఘంలో వంటివి.
1: Everything is like a passing cloud.
0: పుట్టినాడు పుట్టిన దక్షణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
1: And a child is born, everybody started addressing.
0: After 10 years, boy, boy, boy అని పిలిచించారు.
1: After some period of time, they address him as boy.
0: 30 years కు man, man అని పిలిచారు.
1: At the age of 30, he was addressed as man.
0: 75 years కు grandfather, grandfather అని పిలిచారు.
1: And later, he is called, addressed
0: as grandfather. Child, boy, man and grandfather ఒక్కడే.
1: Child, boy, man and grandfather.
0: కానీ ఉన్నది ఒకే వ్యక్తిత్వమే.
1: Only one person is there.
0: కానీ వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి.
1: Basing on the age, he gets all
0: the titles. ఈనాడు లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి.
1: What God has given the most valuable thing in this world is only one thing.
0: అది time, కాలం.
1: That is time.
0: Time is very, very important.
1: Time is very, very important.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: Time is God.
1: Time is God.
0: Kalaya namaha. Kala kalaya namaha. Kala daptamanaya namaha. Kala atitaya namaha. Kala sarupaya namaha. Kala nimitaya namaha. Everything is time.
1: Everything is time.
0: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాళ్ళకి కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
0: ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రలతో కలిసిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ What is that you are doing in the
0: marriage?
1: You waste your time in vain gossip, thinking of others.
0: Inka parulanu dushinchadamu, vimarsinchadamu, aasram cheyadamu, ilanti parihasallo kudanu kalamunu vyartham chestunnaru.
1: You also waste your time accusing, criticizing, making fun of others.
0: Parula tittinanta papa phalam babbu.
1: If you accuse others, you will be committing a sin. You can never run away from the consequence. The so-called others are not others in the real sense. They are divine, truly speaking. Listen to this valiant
0: Parulu.
1: Others are not others in the way. They are divine. It amounts to accusing God. We should never criticize anybody. We are wasting time in criticizing
0: others.
1: We criticize each other.
0: ఎందుకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: డోంట్ హ్యావ్ ఎనీ అదర్ జాబ్ టు
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ కమ్ ఆన్ స్లీప్.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ గాసిప్.
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
1: ద వన్ హూ మేక్స్ ద టైమ్ అన్ సెక్రెట్ ఇస్ వర్స్ట్.
0: నిజముగా మన భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dearth for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశమునందు కూడాను లేవు.
1: Conveniences present here are not available anywhere.
0: కష్టించి పని చేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తి వంటిది.
1: If you really work hard, this is the place of wealth.
0: కాని ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: Today we don't have anybody who works really hard. Therefore, we have to beg others.
0: ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: We take loans from many countries.
0: ఎందుకు ఈ అప్పులు?
1: Why?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: We have lots of money with us.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: We have to make proper use.
0: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: Make it sacred.
0: కష్టపడి పని చేయండి.
1: Work hard.
0: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ ఫీల్.
0: రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ కాంట్ యూ ఫిల్ వన్ స్టమక్.
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ అప్ ఫిల్.
0: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely. Hard work chaval.
1: Hard work is essential.
0: Appude mana jeevitham kodum chaala aarogyanga untadi.
1: Then our life will be healthy.
0: Aarogyame kaadu aanandamga kuda untadi.
1: Not only health, it will be
0: kaani ee naati paniki pararu tindiki tayaru.
1: But we run away from work, but we are ready for food.
0: Inka arguments.
1: Then we involve indulge in argumentation.
0: Argument cheseetundu vaadu poorthi matte untunde tallo.
1: He is a dunce, dull-headed if he argues.
0: Ussukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunnadi goppa prabhilta.
1: There's lot of expertise and knowledge information in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book into your mind.
0: పుస్తకంగా మార్చవద్దు.
1: But never transform your mind into a book.
0: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
1: A fool only argues.
0: Fool.
1: A fool, fool, double fool.
0: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: We should not be foolish.
0: ఏం తెలిసింది అనికి నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: What is that you know to argue?
0: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తావు.
1: యూ థింక్ వాట్ ఈజ్ ఇట్ బియాండ్ ద మూన్.
0: నీవు చూడలేదు.
1: యూ హావ్ సీన్.
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్గ్యు?
0: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
1: వాట్ ఇస్ దట్ యూ కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది, భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యూ కెన్ సే దేర్ ఇస్ ఎర్త్ అండర్ యువర్ ఫీట్ అండ్ మడ్. దిస్ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్.
0: కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యూ ఆర్గ్యు ఆన్ దట్ యూ డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is wasted.
0: Inte kaadu.
1: Not only this.
0: Dantlo energy chaala, jnapa shakti kuda pothuntundi.
1: You lose your memory also.
0: Very soon. ఓల్డ్ ఏజ్ ప్రారంభమవుతుంది.
1: వెరీ సూన్ యూ టర్న్ ఓల్డ్, యూ బికమ్ ఓల్డ్.
0: ఓల్డ్ ఏజ్,
1: ఓల్డ్ ఏజ్.
0: ఈ తెలియనటువంటి దాంట్లో మనం ప్రవేశించడం చేతనే ఓల్డ్ ఏజ్ కిక్ మనలో ప్రవేశిస్తుంటాడు.
1: ఇఫ్ యూ ఆర్గ్యూ ఆన్ దోస్ మ్యాటర్స్ దట్ యూ డు నాట్ నో, ఏజ్ అడ్వాన్స్. స్టూడెంట్స్,
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే, మీరు నమ్మినా నమ్మకపోయినా.
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఏదో పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏ నాడు ఎక్కడ రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here,
0: 17, 18,
1: how are their faces?
0: అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
1: ఫేస్ ఇస్ లైక్ ఎ క్యాస్ట్ ఆయిల్ ఫేస్.
0: ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఆల్వేస్
0: చురుకుగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి అలర్ట్.
0: ఏ పని చేయాలన్నప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
1: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్వర్డ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్
0: భారతదేశంలో. పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: They have cheated themselves.
0: Dhanam kosam lungipoyyaru.
1: They have submitted to money.
0: Swartha prayojanaal kosam dehanni andincharu.
1: They just submitted themselves for money, selfishness.
0: Panikeyalenatundi somarluga tayarayipoyyaru.
1: They have become lazy bugs.
0: Kalukine vaadu sulabhanga kuda idli minginattu mingesesesaru ee deshanni.
1: Therefore they could swallow whole Bharat as if it's an idli.
0: కాని మనం ఏనుగులు వంటి వారము.
1: But we are mighty elephants.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its strength.
0: తన బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: Elephant cannot estimate its strength.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
1: It can just wag its tail and throw him 90 feet apart.
0: మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అడిగిపోతుంది పాపం.
1: But such a mighty elephant will submit itself to an iron rod of the mouth.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన యొక్క తెలివితేట తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాణి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యు విల్ ఇట్, యు విల్ సర్టన్లీ డు ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యూ క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై, ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ ఇన్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై, ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది.
1: Ant is so small.
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటుంది.
1: Ant, if it wants to walk, it can walk miles of distance.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: The power of an ant is described by Chagaraja.
0: చీమలో బ్రహ్మలో.
1: In an ant and Brahman.
0: శివకేశవాదులలో.
1: In ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava yavaru.
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava nanga bhaga manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jeevitamlo undatundi vade Shivudu.
0: The one in life, alive, is
1: Jeevitam lenatundi vade Shivamu.
0: The one without life, the one dead.
1: Kabatti Shivudu anaga manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava dulalo.
0: In Shiva and Keshava.
1: Prema mira velasi unde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vakinchina sita ramanannu rovara.
0: You have installed yourself in full of love. You have got the title, you have got
1: Adhe
0: the title.
1: Adhe Tyagaraja kuda cheppar.
0: And same Tyagaraja said another instance.
1: Yemiti? Prati okkati ni bhagavat shaktiye.
0: Everything is the divine power.
1: Walking, talking, reading, writing, eating, anni bhagavanti yokka shaktile.
0: Walking, talking, eating, writing, everything is divine power.
1: Anta kudunu bhagavantuni yokka shaktile.
0: Everything is the divine power.
1: Kani.
0: But.
1: Okanoka samayam lopala Tyagaraja koncham visugu puttindi.
0: At one time, Tyagaraja was disgusted.
1: Tyagaraja anna ayinatunte Raghunathudu. పూజించేటువంటి యొక్క విగ్రహాలు తీసుకునిపోయి కావేరిలో వదిలిపెట్టాడు.
0: ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్ త్యాగరాజ రఘునాథ హాస్ థ్రోన్ అవుట్ ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామచంద్ర ఇన్ ది రివర్ కావేరి.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం?
0: రామా, వై షుడ్ ఐ సఫర్?
1: నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్?
1: లేక నీలో శక్తి లేదా?
0: డోంట్ యూ హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్?
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా?
0: Don't you have power or don't I have?
1: నిజంగా నాలో భక్తి ఉంటుంటే ఈ రాముడు నన్ను వదిలిపోయేవాడా?
0: If I have devotion, do you ever leave me?
1: నీలోనే శక్తి ఉంటే నన్ను ఈ బాధలు పెట్టేటువంటి వాడా?
0: If you have power in the true sense, will you?
1: నీలో శక్తి లేదు, నాలో భక్తి ఉంది అని అహంకారానికి అవకాశం ఇచ్చాడు.
0: And he gave a scope for ego.
1: నాలో భక్తి ఉంది.
0: Rama has no power.
1: నిన్ను తలవని క్షణం లేదు.
0: I have devotion, I always think of you.
1: నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు.
0: I pray every moment.
1: నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు.
0: I worship throughout the day.
1: కనుక నాలో భక్తి ఉంది.
0: సో ఐ హావ్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదన్నాడు.
0: బట్ యూ హ్యావ్ నో పవర్ రామా.
1: ఆడేది చేతగానేప్పుడు డోలోడు పోయి నడిచాడట.
0: వెన్ వన్ కెనాట్ డాన్స్ ప్రాపర్లీ విల్ బ్లేమ్ ద డ్రమ్.
1: తర్వాత ప్రార్థన చేశాడు.
0: దెన్ హీ ప్రేడ్ లేటర్.
1: చీ, నాది చాలా పొరపాటు.
0: ఓ, ఇట్స్ మై మిస్టేక్.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఈజ్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటునా.
0: Will a monkey be able to cross the ocean?
1: Kaliki rote gattuna.
0: Can it ever be tied to a mortar?
1: Lakshmi Devi valachuna.
0: Will the constant Lakshmi love him?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?
1: Suchva buddhi gala bharatudu. చూచి చూచి రుక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా. మీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున.
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మి? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్.
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్ ఆఫ్
1: పోర్ అని వాడు లేడు.
0: దేర్ ఇస్ నో వన్ హూ.
1: పిచ్చివాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందా స్వామి?
0: స్వామి, విల్ దట్ గాడెస్ ఆఫ్ వెల్త్ ఎవర్ వర్షిప్ యు?
1: దేవి కొలచున.
0: గాడెస్ ఆఫ్ వెల్త్.
1: నీరు శక్తి లేకపోతే ఆమె వచ్చి నిన్ను కొలుస్తుంది.
0: ఇఫ్ యు హావ్ నో పవర్, వై షుడ్ షీ సర్వ్ యు?
1: సూక్ష్మ బుద్ధి

0: Will that highly intelligent bird, Bharata, serve you? Your power is mine. How great is this power? We are fools that
1: నా పాత్ర చిన్నదిగా ఉంటుందని.
0: మై ఫీలింగ్ సో నేర్
1: కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు.
0: ద వెసల్ ఈజ్ సో స్మాల్ దేర్ఫోర్ ఐ కుడ్ కలెక్ట్ కాబట్టి నీది
1: కాదు దోషము. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ద మిస్టేక్ డస్ నాట్ లై
1: ఈ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్ లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: Live in love. ఆ ప్రేమతత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: If we want to fill it up with love, we have to widen our hearts.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపై నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: With a narrow heart, a small heart, whom do you blame?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: This is the mistake in the modern education system.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: In the present education system there are no moral ethical spiritual.
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: The boy was in a bad company at one moment.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: What happened because bad company?
1: Father, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: The son said, Father, I want to go to America.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్, లెట్ మీ గో.
1: నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: ద ఫాదర్ సెడ్, యూ కెనాట్ ఫాలో అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్.
1: అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు రిపీట్ గాయత్రి మంత్రం.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: యూ కెనాట్ ఆఫర్ యువర్ మార్నింగ్ ప్రేయర్.
1: నీవు చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: ఇఫ్ యూ డూ దాట్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: Kani ee mondi bidda chaala pattu pattadu.
0: But this foolish fellow determined to go.
1: Kani oke kumarudu.
0: But he is the only son.
1: Daneshna, dhareshna, putreshna. Ee ishna premulu tandini tallini puri vestunnayi.
0: These three attachments for wealth, the wife and son will strangle
1: mankind. Ee kumarudu yokka baadanu tattukoleka sare oppukunnadu.
0: Out of disgust, he conceded.
1: వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళాడు, పాస్పోర్ట్ వీసా పాస్పోర్ట్ తీసుకున్నాడు.
0: He went to Delhi, got his passport and visa.
1: వచ్చింది, రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి.
0: He got the visa and passport, he is to leave next day.
1: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
0: And his father told his son, wherever you may go, our family deity is there.
1: కాళికా మాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు.
0: You think of our family deity every day.
1: గాయత్రి దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు.
0: You chant Gayatri.
1: భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అని.
0: Never forget Gayatri mantra any day.
1: సరే, ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: He wanted to reach America somewhere other because
1: అంత మరొకటి లేని లేదు. అంత చెడ్డది మరొకటి లేని
0: లేదు. Nothing other much worse than that.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సేక్రెడ్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: వాట్ వర్చ్యువస్.
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: సరే, ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు.
0: హి వాంటెడ్ టు గో అండ్ ఎక్స్‌పీరియన్స్.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: అండ్ ఫాదర్ టు ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ
0: యూ మే గో ఎనీవేర్.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఇన్ ది
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యామిలీ డైటీ.
1: సరే, ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోయినట్టున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: హీ మేడ్ ఎ ప్రామిస్ బికాస్ ఇన్ ఈజ్ ఇన్ ఎ హరీ టు గో.
1: పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హీ స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హీ ఫర్గాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హీ కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు, హిజ్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
0: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
0: మదర్ డస్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి తత్వంలో ఆమెకి ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు.
0: సిఈస్ ది లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి ఇచ్చింది, తండ్రికి ఇచ్చింది.
0: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హి టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
0: ఏం
1: చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
0: అండ్ రియలీ హాస్ నాట్ కంప్లీటెడ్ ద స్టడీ ఫర్ విచ్ హాస్ గాన్ ఆల్ ద వే.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
0: హీ ఇస్ ఓన్లీ స్పెండ్ ది మనీ సెంట్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
0: A barber who has no other work to do started shaving the head of a cat.
1: ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
0: హీ డిడ్ ఫైండ్ ఎనీబడి, దేర్ఫోర్ క్యాట్ బికేమ్ హిస్ క్లయింట్.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు.
0: హీ వాస్ స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
0: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: వాడిని ఇచ్చే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
0: దే సెంట్ ఎ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. They wanted the son to return.
1: పోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు.
0: Out of fear whether father would send money or not, ultimately he returned.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
0: The parents are happy.
1: ప్రతి జాబ్లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
0: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్ ఫాల్స్హుడ్ టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఏరి డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
0: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్ దేర్
1: పెట్టుకున్నాడు.
0: అండ్ హీ వాస్ దేర్.
1: నేరుగా ముందు కాళికా దేవి దగ్గరికి వెళ్ళాడు.
0: అండ్ టుక్ హిస్ సన్.
1: ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
0: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళి బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లీయర్.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
0: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళి బిఫోర్ ది రీచ్ హోమ్.
1: అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు డు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడమ్ అని అడిగాడు.
0: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడమ్ టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడమ్,
0: హౌ ఆర్ యు మేడమ్.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము?
0: ఈజ్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
0: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా. హౌ ఆర్ యు మేడం?
0: కాంట్ యు సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ యు సే మేడం?
1: ఎంత పొగరు, ఇది మానవత్వమా?
0: ఆర్ యు హ్యూమన్?
1: విధంగా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమా?
0: ఇస్ ది క్వాలిటీ ఆఫ్ రాక్షస
1: లక్షణం?
0: ఇట్స్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
0: యు కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
0: అండ్ వీ ఫైండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
1: కనుక మొట్టమొదటి నైతికం కలవాలి.
0: ఫస్ట్ మోరల్ వాల్యూస్.
1: మోరల్
0: మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
0: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
0: ద కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
0: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
0: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
0: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ.
0: అండ్ మొరాలిటీ
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
0: మొరాలిటీ
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
0: When these three are there, it will be a unity in this Trinity.
1: కనుక ఎంత గొప్ప చదువురే అయినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
0: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
1: డెడ్ బాడీ నడవలేదు.
0: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
0: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
0: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్. చర్మమైన
1: ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
0: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
0: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఈజ్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
0: ద స్కిన్ ఇస్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఐడియల్ లైఫ్,
0: రెప్యుటేషన్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
0: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
0: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

পিতা বন্ধু সখ সবই রাম নাম ভক্ত জনর জীবন ঘন এক রাম নাম ভক্ত জন

0: Bliss is unchangeable.
1: కదిలేది కాదు.
0: It doesn't move.
1: మెదిలేది కాదు.
0: It doesn't move nor
1: shatter. ఈ బ్లిస్ అనేటువంటి దాన్ని నీవు ఎట్లా అర్థం చేసుకోగలవు?
0: In what way can we comprehend bliss?
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. ఈ పవిత్రమైనటువంటి పదములను అర్థం చేసుకోవాలంటే మంచి సద్గుణములు మనలో అభివృద్ధి కావాలి.
0: To understand these qualities, we should develop virtues to begin with.
1: మనయందు సద్గుణములు లేకపోయినప్పుడు వీటిని మనం అర్థం ఏ రీతిగా చేసుకోగలం?
0: Without virtues, how can you understand the attributes, the qualities of the self?
1: కనుక మొట్టమొదట సద్గుణములను మనం పోషించుకోవాలి.
0: First, we have to foster virtues in us.
1: దేనికోసం సద్గుణములు?
0: What for?
1: సాధన కోసం కాదు.
0: Not for spiritual practice.
1: ఈ పవిత్రమైన భగవత్ వాక్యములను అర్థం చేసుకునే కోసం.
0: To understand the teachings of the divine, we should cultivate
1: సర్వం
0: virtues.
1: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
0: It is said, సర్వం కల్విదం బ్రహ్మ.
1: అంతా బ్రహ్మ స్వరూపమే.
0: Everything is divine.
1: ప్రతి వ్యక్తి, ప్రతి పదార్థము, ప్రతి స్థానము, ప్రతి విషయము, ప్రతి శబ్దము అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ సౌండ్, ఎవ్రీవేర్ యు నోటిస్ డివినిటీ.
1: ఈ సర్వ రసగంధాదులు అన్ని కూడాను భగవంతు యొక్క స్వరూపములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ డివినిటీ.
1: అర్థం చేసుకునే నిమిత్తమై మనం ఆధ్యాత్మంలో ప్రవేశించాలి.
0: వి షుడ్ గెట్ ఇంటూ ద స్పిరిచువాలిటీ టు నో ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: కనుక మనం ఈనాడు మానవతా విలువలను గుర్తించుకోవడానికి అనేక ప్రయత్నం చేస్తున్నాం.
0: టుడే వి ఆర్ మేకింగ్ మెనీ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ హ్యూమన్ వాల్యూస్.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: The basic values being the truth, the righteousness, the peace,
1: motta
0: love and non-violence.
1: సత్యం, సత్యం అంటే ఏమిటి?
0: The first సత్య, truth, what is it?
1: ఇది మార్పు చెందనటువంటిది.
0: It is changeless.
1: సత్యం బ్రహ్మ.
0: Truth is God.
1: జ్ఞానం బ్రహ్మ.
0: Wisdom is God.
1: అనంతం బ్రహ్మ.
0: Infinite is God.
1: అట్టి సత్యమైనటువంటిది మార్పు చెందేది కాదు.
0: Such eternal truth is changeless.
1: నీవు చెప్పినటువంటి మాట సత్యమని నువ్వు భావించుకుంటున్నావు, అది పొరపాటు.
0: You think what you say is truth, it's a mistake.
1: త్రికాల భాజ్యం సత్యం. మూడు కాలములు యందు కూడాను మార్పు చెందినటువంటిది ఏదో అదే సత్యము.
0: That which does not change in all the three periods of time is truth.
1: అది ఏ దైవం?
0: That truth is God.
1: కాబట్టి సత్యం దైవం.
0: So truth is God.
1: ధర్మం.
0: నెక్స్ట్ ధర్మం.
1: ఈ ధర్మం అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ ధర్మం?
1: మనము దానము, ధర్మము, యజ్ఞము, యాగము, ఏకత్వం ఇలాంటివంతా చేసేది దానం అనుకుంటున్నావా?
0: ధర్మ. డూ నాట్ మిస్టేక్ ఇట్ దట్స్ చారిటీ ఆర్ ఎ సీక్రెట్ రిచువల్.
1: ధారయతీతి ధర్మ. మనం ధరించినటువంటిదే ధర్మము.
0: ధారయతీతి ధర్మ. దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇస్ ధర్మ.
1: మనం చేసేటువంటి పనుల్లో కాదు ధర్మం అనేటువంటి ప్రభావము.
0: నాట్ మియర్లీ యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్.
1: ఇవన్నీ కొన్ని నీతికరమైనటువంటి పనులే.
0: They are only good actions.
1: ఇది కాదు ధర్మము.
0: It's not dharma in the true
1: sense. హృదయ భావము నుండి సత్యభావమునకు ఆవిర్భవించి సత్యభావము ప్రకృతి మార్గంలో ప్రవేశించాలి.
0: That which comes out of the heart should be truthful and get into the field of action.
1: సత్య ధర్మముల యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఒక ధర్మము.
0: The true dharma is that which has got this righteousness dharma.
1: శాంతి.
0: Then peace.
1: శాంతి అంటే ఏమిటి?
0: What is peace?
1: నిర్వాణ సమయంలో ప్రకాశించేటువంటి ఒక మన శాంతి కిరీటమే అదే మన శాంతి.
0: ద క్రౌన్ ఆఫ్ పీస్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ టువర్డ్స్ లిబరేషన్ ఈస్ ద ట్రూ పీస్.
1: ప్రతి మానవుని యొక్క క్రౌన్ శాంతియే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద క్రౌన్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఇస్ వెరీ పీస్.
1: ఏ వ్యక్తిని నీవు ఆశించినప్పటికీ నాకు శాంతి కావాలి.
0: You ask anyone, he says he wants
1: ee shanti ekkadundi. You are the embodiment of peace.
0: Where is peace? You are the embodiment of peace.
1: Neeku neeve tanchukovali.
0: You have to think for yourself.
1: Na shanti na dagare untundadi.
0: The peace is within me.
1: I am the embodiment of peace.
0: I am the embodiment of
1: I am the embodiment of truth.
0: I am the embodiment of truth.
1: I am the embodiment of dharmam.
0: I am the embodiment of dharma.
1: Anta nene nene nene atma tattvani neevu vishvadinchali.
0: I have to know the true nature of myself which has got all these
1: atma tattvani vishvadinchali. ించుకోకుండా నోటి పలుకుల చేత, చేతి వ్రాతల చేత నీవు ప్రపంచానికి విరూపిస్తుంటే ఇది నిజమైనటువంటి సత్యధర్మములు కాదు.
0: వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ద ఎక్స్పీరియన్స్ బై మియర్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ అండ్ యువర్ రైటింగ్స్ యూ కెనాట్ హ్యావ్ ట్రూ
1: అండర్స్టాండింగ్. ఈనాడు చదివేటువంటి పిల్లల యొక్క చదువులంతా కూడాను ఈ భౌతికమైనటువంటి చదువులే.
0: ఆల్ ద నాలెడ్జ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ సెక్యులర్.
1: చూస్తున్నారు వీళ్ళు చదువుతున్నారు.
0: దే గో త్రూ సర్టెన్ బుక్స్ అండ్
1: వీళ్ళు చదివిన దాని ఎగ్జామినేషన్ లోకి పోతున్నారు, రాస్తున్నారు.
0: ఆల్ దట్ దే ప్రిపేర్ గో టు ది ఎగ్జామినేషన్
1: హాల్. పాస్ అవుతుండదు, ఒక డిగ్రీ తెచ్చుకుంటున్నారు.
0: పాస్ అండ్ గెట్ ఎ డిగ్రీ.
1: ఈ డిగ్రీ దేనికోసము?
0: What for is the degree?
1: పొట్టకూటి కోసమని.
0: ఓన్లీ ఫర్ దేర్ లైవ్లీహుడ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడి గుణము మానలేడు.
0: విత్ ఆల్ ద ఎక్విజిషన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ద నాలెడ్జ్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్.
1: తరచి చదువు చదువు తర్కవాదం కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ద మియర్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ టేక్స్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ఫుల్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్.
1: చదువు చదివి చదివి చావంగనేటికి.
0: ఆఫ్టర్ ఆల్ యూ హావ్ టు అల్టిమేట్లీ డై విత్ ఆల్ దిస్ నాలెడ్జ్.
1: చావు లేని చదువు చదవలేవు.
0: అండ్ యూ షుడ్ లెర్న్ సో యాస్ టు బి మోర్టల్.
1: ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు.
0: వి రీడ్ మెనీ సబ్జెక్ట్స్.
1: ఎన్ని దాంట్లోనో ప్రవేశిస్తున్నారు.
0: వి గెట్ ఇన్ టు స్పెషాలిటీస్.
1: అంతా కూడాను లోకక్షేమం కోసమని కాదు, లోకానందం కోసం అని కాదు, తన స్వార్థం కోసమని, తన స్వప్రయోజనం కోసమని.
0: All that knowledge we have is not for the benefit of the world and progress. It is only for our selfish interest.
1: Loka chemaniki nu shanti kavalanukunte nu pavitramaina karma acharinchu.
0: If you want the world to be peaceful and progress, get into right.
1: Toti manavuni nu preminchu.
0: Love your neighbor.
1: Toti vyaktini nu aanandanga parchu.
0: Make everyone happy, blissful.
1: Adi nu cheyavalsinatundi pani.
0: That's the job you have to do now.
1: కనుక సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటివి కేవలం పదములతో ఏర్పడేటువంటివి కాదు.
0: సో ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ మియర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ అండ్ దే కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఈ హృదయంతో ఏర్పడేటువంటి ఒక సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈనాడు మనం అక్షరాలతో చెప్పుకోవటం చేత కొంతవరకు మనము అనుమానాలకు గురి అవుతున్నాం.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హార్ట్ బికాస్ వీ గో బై ద లెటర్ అండ్ ద వర్డ్ వీఆర్ మిస్టేకెన్.
1: కనుక మొట్టమొదట ప్రతి ఒక్కటి కూడా మానవుని యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: కనుక మొట్టమొదట విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ డెవలప్ దిస్ ఫెయిత్.
1: ఈ విశ్వాసమే లేకపోతే
0: విదౌట్ ఫెయిత్
1: సర్వము నాశనమే అవుతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి లాస్ట్.
1: కనుక ప్రతి మానవుని కూడా మొట్టమొదట కావాల్సినటువంటిది
0: ఎవ్రీ మ్యాన్ ఎసెన్షియల్లీ రిక్వైర్స్
1: ఆధ్యాత్మిక మార్పు కావాలి.
0: నీడ్స్ ఎ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్
1: change,
0: a spiritual change.
1: దాని తర్వాత అసోసియేషన్ చేంజ్.
0: అండ్ దెన్ చేంజ్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ అసోసియేషన్.
1: తర్వాత తామంతకు తామే వ్యక్తిగత చేంజ్ అవుతుంది.
0: అండ్ దేర్ షుడ్ బి ఇండివిజువల్ చేంజ్.
1: ఈ ఇండివిజువల్ చేంజ్ రావాలంటే
0: ఫర్ ది ఇండివిజువల్ చేంజ్
1: సొసైటీ చేంజ్ కావాలి.
0: Change in the society is necessary.
1: ఈ సొసైటీ చేంజ్ కావాలంటే
0: ఫర్ ద చేంజ్ ఇన్ సొసైటీ
1: స్పిరిచువల్ చేంజ్ కావాలి.
0: ఏ చేంజ్ ఇన్ స్పిరిచువాలిటీ స్పిరిచువల్ చేంజ్.
1: Yes, అసోసియేషన్ ఏ ఇండివిజువల్ ఐ ఇదే సాయి.
0: SAI Sai. Yes for spiritual change, A for association change, I for individual change is Sai.
1: Sai చేసేటువంటి పనులంతా ఇవే.
0: That's what Swami does.
1: Spiritual change, association change, individual change.
0: Sai brings about change in these three fields.
1: దీనినే కర్మోపాసన జ్ఞానము అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మోపాసన సర్వీస్ అదే కర్మ.
0: కర్మ స్టాండ్స్ ఫార్ సర్వీస్.
1: అడరేషన్ ఇదే ఒక ఉపాసన.
0: అడరేషన్ ఇస్ ట్రూ వర్షిప్.
1: ఇల్యుమినేషన్ అదే జ్ఞానము.
0: ఇల్యుమినేషన్ ఇస్ విజ్డమ్.
1: అది ఎస్ఏఐ సాయి.
0: దట్స్ వాట్ ఈస్ ఎస్ఏఐ.
1: కర్మోపాసన జ్ఞానమును బోధించేటువంటిది సాయి యొక్క పదము యొక్క అంతరార్థము.
0: SAI meaning service adoration illumination is the meaning of Sai.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి పదమునకును మనం అంతరార్థాన్ని గుర్తించుకున్నప్పుడే మనం సార్థకము చేసుకుంటాం.
0: When once we understand the meaning of every letter, we will earn the true knowledge.
1: ఈనాడు సత్యసాయి బాల వికాస్ టీచర్స్ అనేటువంటి వారు ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు.
0: థౌజండ్స్ ఆఫ్ సత్యసాయి బాల వికాస్ గురుస్ గ్యాదర్డ్ హియర్.
1: ప్రాకృతమైనటువంటి చదువులు కూడా అవసరమే.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
1: పిల్లలకు ఈ స్థాయి నుంచినే వారికి బోధిస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు టీచ్ దెమ్ ఫ్రమ్ దట్ స్టాండర్డ్.
1: మీరు నమ్మండి నమ్మకపోండి.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్.
1: ఎక్కడైనా గానీ కొన్ని విధమైనటువంటి కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి.
0: యు నో ఆఫ్ మెనీ కాన్ఫరెన్సెస్ గోయింగ్ ఆన్ ఎల్సెవర్.
1: ఈ కాన్ఫరెన్స్ కు పోతే
0: వెన్ యూ గో టు ది కాన్ఫరెన్స్
1: 10,000 మంది అక్కడ కాన్ఫరెన్స్ కు పోయినటువంటి వాళ్ళుగా ఉంటే
0: 10,000 delegates are supposed to attend.
1: 10,000 delegates lo 10 people kuda meeting lo undaru.
0: Only 10 people attend the meeting.
1: Kaani mana yokka association mana yokka samaveshamu evvaru okkaru kuda kadaltam ledhu.
0: But in the conference of Sri Satya Sai organization, not even one person gets up.
1: ఈ కాన్ఫరెన్స్ అనేటువంటి ఇలాంటి కాన్ఫరెన్స్ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు.
0: సత్యసాయి కాన్ఫరెన్స్ cannot be compared to anyone. Nowhere such a conference is held.
1: నేను అన్ని తెలిసినప్పటికీ తెలిసి తెలియనట్టుగా స్క్రీన్ వెనకల పోయి చూస్తుంటాను.
0: భగవాన్ నోస్ ఎవ్రీథింగ్ బట్ యట్ హీ వాచెస్ ఫ్రమ్ బిహైండ్ ద స్క్రీన్.
1: పై నుంచి చూస్తుంటాను.
0: హీ వాచెస్ ఫ్రమ్ ద టాప్.
1: ఎవరు కదులుతున్నారు, ఎవరు లేచిపోతున్నారు అని.
0: He'll be watching who is moving, who is getting up.
1: అయితే కొంతమంది లేచిపోవటం లోపల కొన్ని శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉండటం చేత లేచిపోతుంటారు.
0: Some naturally get up for their own body problems.
1: కానీ అసోసియేషన్ లో ఏమాత్రం కూడా తనకు అయిష్టమైపోయి లేచిపోవటం లేదు.
0: But he, no one gets up out of disgust because of the conference.
1: కనుక కాన్ఫరెన్స్ లోపల చాలా శ్రద్దా భక్తిగా ఉన్నారు.
0: They have got all steadiness, full faith in the conference.
1: మీరందరూ టీచర్స్ గా ఉన్నారు.
0: In every matter, all of you are teachers.
1: టీచర్స్ అందరూ కూడా గొప్ప స్టూడెంట్స్ గా ఉండాలి.
0: టీచర్స్ షుడ్ బి స్టూడెంట్స్.
1: ఒక స్టూడెంట్ చెడిపోతే ఆ స్టూడెంట్ మాత్రమే చెడిపోతాడు.
0: ఇఫ్ వన్ స్టూడెంట్ ఇస్ రూయిన్డ్ ఓన్లీ వన్ పర్సన్ ఇస్ స్పాయిల్డ్.
1: కానీ ఒక టీచర్ గిని చెడిపోతే అనేక మంది స్టూడెంట్స్ చెడిపోతారు.
0: వెన్ వన్ టీచర్ ఇస్ స్పాయిల్డ్ మెనీ మెనీ స్టూడెంట్స్ అండర్ స్కేర్
1: వుడ్. టీచర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: సో టీచర్స్ విల్ హావ్ టు బి వెరీ కేర్ఫుల్.
1: ఏదో నేను పోయినాను, అటెండ్ చేయించాను, అక్కడ నేను చూసి వచ్చాను అనుకుంటే మాత్రం ప్రయోజనం లేదు.
0: It's not enough if you just go attend and teach and return.
1: మీరు ఇక్కడ చేసినవి, చూచినవి, అనుభవించినవి మీరు బయటికి పోయి దీనికి ప్రచారం చేయాలి.
0: What all that you have learned here, what all that you have experienced must be shared with many.
1: Practical science లో మీరు ప్రవేశించాలి.
0: You should get into the practical scientific.
1: కేవలం ప్లాట్ఫామ్ స్పీచ్ లో మిండకూడదు.
0: You should not limit to platforms.
1: మన విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ప్రాక్టికల్ దీంట్లో మంచి హీరోస్ కావాలి.
0: Students and teachers should be heroes in the practical field.
1: కనుక మీరు ఇంతకాలం మూడు దినములు ఇక్కడ ప్రవేశించారు.
0: You have been here for the last 3 days.
1: ఈ మూడు దినములు ఎంతో మీరు అనుభవించారు.
0: In fact, you had many experiences.
1: మీరు అనుభవించినటువంటి ఆనందాన్ని అందరికీ పంచిపెట్టాలి.
0: The bliss out of this will have got to be shared with many.
1: కనుక
0: so,
1: మీరు మాటలను తగ్గించుకొని
0: టాక్ లెస్,
1: వర్క్ ను పెంచుకొని
0: వర్క్ మోర్,
1: టాక్ లెస్ మోర్ వర్క్,
0: టాక్ లెస్ మోర్ వర్క్.
1: కనుకనే మనం ప్రతి దాని అందుకున్న మిత భాషగా ఉండాలి.
0: సో వీ షుడ్ టాక్ లెస్ ఇన్ ఎవ్రీథింగ్.
1: ఈ మిత భాష లోపల అమితమైనటువంటి ఆనందాన్ని పొందాలి.
0: ఇన్ లిమిటెడ్ టాక్ దేర్ ఇస్ లిమిట్లెస్ జాయ్.
1: మనము ఆనందాన్ని ఆశించాలి.
0: లెట్స్ వర్క్ ఫర్ బ్లిస్.
1: ఈ ఆనందం అనేటువంటిది బయట నుంచి మనకు రావటం లేదు.
0: బ్లిస్ ఇస్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: మన నుంచినే వస్తుండదు ఆనందము.
0: ద బ్లిస్ ఇస్ విత్ ఇన్ అస్.
1: కనుక అందరి అందుకూడదు మనం మంచిగా ఉందాం.
0: In fact, let us be good with everybody.
1: మంచి ప్రేమను మనం సంపాదించుకుందాం.
0: Let's earn love from
1: others. ఈ ప్రేమ ప్రభావం చేతనే అందరిని కూడాను ఇందులో మనము చేర్చుకుందాం.
0: Out of love, let us have this closer association.

العظيمه.

0: without any distinctions and differentiations being brought about in terms of caste or creed, but that one should be extending one's protection to one and all, without conferring the total sense of attachment, and without believing that this body is all, be it cold, be it heat, be it rain. Do not get carried away by these superficial things that might come. Do not indulge in talks about today, tomorrow, and the day after. This is not what a true education should aim at. Realize that you should get to know that this world is truly not a reality. It is not truth proper. And do not get deluded into believing that this samsara is the be-all and end-all of life. To this extent, one should be prepared even to set aside and discard one's own life for the sake of getting this realization. Also, thoughts centered around mind, dying, and diseased mind, these again are a form of delusion. And the greatest among teachers that would confer upon you the supreme knowledge is this nature around us. Nature is verily the university where you would get to know that it is the prani and such other things which are taught to you. And nature also tells you that is it not that Srihari is the guru of gurus, the Sadguru.
1: Divyatma Swarupulaina Adhyapakulara.
0: Embodiments of the divine Atma, teachers.
1: Desha deshantaralalo kala kramena paiki vachina samskrutulanni kudanu kala garbhamulo kalichipoyi matsunakaina kudanu chikkukunnavi.
0: Over centuries, whatever civilizations have come to surface in different climes, in different parts of the world, have been swept away by the tides of time.
1: Kani enni pralayamulu sambhavinchina enni avantaramulu addulu tagilina chettu chedaraka kattu kadalaka vijay jyotiga visvajana hrudaya navo vijilo దేదీప్యమానముగా వెలుగుతున్నటువంటి సంస్కృతి ఒక్కటియే, అది ఏ భారతీయ సంస్కృతి.
0: When this is the situation pertaining to the culture, tradition and customs the world over, there is one culture or tradition which has stood the test of time, deluge or no deluge, difficulties, trials and tribulations, all have been taken into stride without so much as a twig or a branch being shaken. And this is this great, effulgent, illuminating culture of the Bharatiya culture.
1: Vidya, Vinayam, Dairya, Sahasa, Prajnana, Tyaga, Samajika Seva, Ityadi, Pavitramena, Sikulato.
0: Vidya, education, vinaya, humility, dharya, courage, and a sense of adventure and the supreme knowledge.
1: Sangeeta, sahitya, shastriya mena kunti vidyalanu, bharatiya, charitrika, sarvabhauma akashamanandu, taralaga veluguchunnatuvanti yokka prakasham kudanu, bharatiya samskrutiye.
0: And with forms of human endeavor like music, literature, and all the classical art forms as the shining beacon light. This has been the Bharatiya culture.
1: Satyameva jayate. Sarvabhauvatyamanu, sarvakalava tattamanu, prakatimpajesi, prakashimpajesi natukudurunu, yeyukka Bharatiya samskutiye.
0: The Bharatiya culture is again that which has upheld the statement, the truth shall triumph, come what may.
1: మానవత్వములు దివ్యత్వమైన ఆత్మతత్వమును నిరూపింపజేసి ప్రాచీన సంస్కృతిని అంతా కూడాను నిలబెట్టుటకై అనేక విధమైనటువంటి పౌరాణికమైనటువంటి ప్రచారములు కూడాను తెలిపినటువంటిది భారతీయ సంస్కృతియే.
0: And then again, this Bharatiya Sanskriti is that which has shown to man the latent divinity inherent in him, and which has, with this motivating spirit within him, which has made him to uphold the ancient traditions and customs.
1: Dharmecha, Arthecha, Kamecha, Natcharami, ane sutramulanu, vaivahika shastramulaga, samskrutika viswasinchi, ఆత్మ కళ్యాణముగా నిరూపించినటువంటిది కూడాను భారతీయ సంస్కృతియే.
0: Then this Bharatiya culture is one wherein you have been shown the true meaning of these words of dharma, artha and kama, and where procedures have been laid down where one might discharge one's responsibilities towards these so as to get the best of benefits from such a practice.
1: యంత్ర మంత్ర తంత్రములతోటి ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవికం యొక్క తాపత్రయములను చల్లార్చి దివ్యత్వమైనటువంటి ప్రశాంతిని చేకూర్చినటువంటిది కూడాను భారతీయ సంస్కృతియే.
0: Then again, the Bharatiya Sanskriti has for its distinctive feature that knowledge pertaining to the tantra, mantra, or the machinery, yantra, by virtue of this, one has been able to secure peace of mind in the physical existence, mental and spiritual fields.
1: అగ్ని ఒక్కటే అయినప్పటికీ అనేక రూపములుగా ప్రకాశిస్తున్నట్టుగా ఆత్మ ఒక్కటే అయినప్పటికీ అనేక రూపనామములు ధరించినదని ఏకాత్మ భావమును శాసించినటువంటిది కూడాను భారతీయ సంస్కృతియే.
0: The Bharatiya Sanskriti again has upheld this paramount principle that just as one single Pa is manifest in many things, so also the one single Atma is present and is seen in different forms and different beings.
1: ఏ దేశమునకైనా ఏ మానవునకైనా ఏ కాలమునందైనా కూడాను మానవునకు శీలమే ప్రాణమని శీలమే భూషణమని శాసించి శీల నిమిత్తమై అనేక విధమైనటువంటి ప్రయత్నములకు పూనుకున్నటువంటిది కూడాను భారతీయ సంస్కృతియే.
0: It again is this Bharatiya Sanskriti which has ventured out to tell mankind at large, irrespective of the country, place or circumstance, that it is character alone which is an ornament to one's existence, and has also shown the way to build up one's character.
1: Itti sanskrutini jagat vyapti gavinche nimittamai prachina kalamu nundi yuga yugamuluga kudanu aneka vidhamulaina parinamamulu chendutu vachutunnadi vidya vidhanamu.
0: So it's in tune with spreading this rich storehouse of knowledge the world over, the different education forms and systems have been coming to practice over the years right from ancient times.
1: Kruta yuga, Treta yuga, Dwapara yuga nandu ye vidhamainatuvanti yokka samskruti yokka parinamamulu prapanchamunaku vyapti gavinchano adiye vidhamuga vidya vidhanam nandu kudanu nalugu vidhamulainatuvanti parinamamulu kalugutu vachinavi.
0: Now, all the different yugas, like the Kruta Yuga, Treta Yuga and Dwapara Yuga, there have been different forms and different methods which have been adopted to distribute and to spread this knowledge. And there are four distinctive methods.
1: Kruta Yuga manandu, divyattvamaina atmatattvamunu, pavitramainatuvanti yokka divyattvanni, samakurchi, deeni yokka anvesana nimittamai, అనేక రకములైనటువంటి యొక్క విద్యా విధానములను ప్రారంభిస్తూ వచ్చారు.
0: Now in the Krita Yuga, that which is the divine, that which is going to confer on you a state of total bliss, how is one to secure that divinity proper? And the educational methods adopted in those times were tuned in to this need.
1: ప్రథమములు విద్య దివ్యాత్మ అన్వేషణ నిమిత్తమై ప్రారంభమైంది.
0: So much so that the very purpose for which this educational system has been brought in is for the sake, this process of enquiry to lead you on to this divyatma tattva.
1: Yathova imani bhutani jayanti ani sarvamu kudanu daivattvam nundi avirbhavinchina annavanna vishayamu ee vidya vidhanamulo prarambhamaindi.
0: It was in this education system that we find reference to the fact that everything is born of and born out of the one divine being.
1: Vedasametam purusham mahantam aditya varnam tamasah parastat. దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని దర్శింపజేసే నిమిత్తమై ఆధారంగా పూనుకున్నటువంటివి ఈ విద్యలని యథార్థ స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
0: Then also we have the dictums of those years, that particular age, bearing to show that this divine being, God, that alone is truth proper, that alone is reality.
1: క్రమక్రమేణా ఈ శాశ్వతత్వమైనటువంటి దివ్యత్వమును లక్ష్యమునం దంచుకొని ఇది రెండవ పరిణామంగా రూపొందుతూ వచ్చింది విద్య.
0: సో ఇన్ దిస్ మేనర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ విత్ దిస్ యాజ్ ద మెయిన్ పర్పస్ వి డు ఫైండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ చేంజ్ కమింగ్ ఓవర్.
1: దేశ కాల ప్రభావములకు గురి అయి ఆచార విచారములకు కట్టుబడి అనేక విధమైనటువంటి ప్రాంతీయమైనటువంటి దేశీయమైనటువంటి అనుభూతులను లక్ష్యం నందించుకుని విద్య రెండవ విధంగా ప్రారంభమైంది.
0: ద సెకండ్ ఫేజ్ ఇన్ దిస్ ఎవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సిస్టెడ్ ఇన్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద కంట్రీ ద ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్ అండ్ ఆల్సో ద కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ప్రివేలింగ్ ఇన్ దోస్ ప్లేసెస్ అట్ దోస్ టైమ్స్.
1: ఈ సాంప్రదాయములతో కూడినటువంటి విద్యను ఒక సాంప్రదాయ విద్యగా భావించి ఆయా దేశమునకు ఆయా కాలమునకు ఆయా వ్యక్తిత్వమునకు అనుగుణంగా దీనిని మార్చుకుంటూ వచ్చారు.
0: సో దిస్ సెకండ్ చేంజ్ వాస్ బ్రాట్ అబౌట్ సో మచ్ సో దట్ నౌ వి హావ్ ఎ ట్రెడిషన్ బౌండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రివేలింగ్ పర్టైనింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దోస్ పర్టికులర్ టైమ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
1: ఇది ఈ విధంగా నడుస్తూ ఉండగా వస్తువుల యొక్క పరిణామమును ఆధారంగా చేసుకుని దివ్యత్వాన్ని లక్ష్యంగా దంచుకొని పదార్థం యొక్క పరిణామమే ప్రధానమైనటువంటి యొక్క మార్పుగా తీసుకుని మూడవ విద్యగా ప్రారంభమవుతూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ వి గో టు ద థర్డ్ ఫేజ్ వేర్ సర్టన్లీ ది ఎండ్ ప్రోడక్ట్ దట్ ద డివినిటీ ఆస్పెక్ట్ ఈస్ ద ఎండ్ గోల్. నెవర్దలెస్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద సిచ్యువేషన్ దట్ ప్రివైల్ అరౌండ్ యూ అండ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద ఫ్యాక్ట్ దట్ థింగ్స్ టెన్ టు చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
1: అయితే నాలుగవదేని కడపటిదైనటువంటిది ఈ వస్తువులకు మూల కారణమైనటువంటిది ఏమిటో అనేటువంటి విషయాన్ని విమర్శించి దీనికి అణుశక్తియే దీనికి ప్రధానమైనటువంటి యొక్క ఆధారమని ఈనాడు అణుశక్తి ప్రభావము పరిణామం చేత విద్యను అభ్యసించవలసి వచ్చింది.
0: Now we come to the fourth one from the third stage where, even as you are taking into account the fact that the material things tend to undergo a transformation or a change, now you start inquiring, what is the basis of it all, of this change? What is the basis of this material entity? And now you come to this knowledge pertaining to the atom, the energy associated with the atom.
1: ఈ అణుశక్తి ద్వారా పదార్థము, పదార్థం వల్ల ప్రాణతత్వము, ప్రాణతత్వం వల్ల దివ్యత్వము అనేటువంటి యొక్క మార్గమును సోపానములుగా తీసుకొని విద్యను గడపడం ప్రారంభమైంది.
0: So that now you have at the very basis it all, the atom. And from the atom is born matter. From matter you have this prana. And then you come on to the fourth stage, the divine aspect. This is the prevailing one.
1: Yetavata anninti endukudanu divyatvame mooladharamainatvanti satyam aneetvanti darini gurtinchi ee naadu mana samastaralu konni vidhamainatvanti parinamamulu cheyavalasi vachindi.
0: So much so, taking into account all these factors, in our organization, we have had to evolve an educational system which would take into account all these prevailing factors.
1: Okati vijnana shastramu, rendavadi jnana shastramu.
0: Now, one of these could be called vijnana shastra, the other jnana shastra.
1: Ee vijnanam aneetundi kevalam srishti kalpitamainatundi jagattunu gurinchi vimarsinchi parishilinchi parishodhana kalpeetundi.
0: The first of these, the vijnana, it's a process of inquiry wherein you start looking around at the world around you and start looking into the why and what of everything.
1: Kevalam padartham yokka parishodhanalu maatrame ee vijnanam nandu imidi untuntayi.
0: All that you have in this process of scientific inquiry is unraveling the mysteries of material things.
1: Aithe ee vijnanam ekkadi nunchi prarambhamayindi?
0: But then where has this vijnana of science come from?
1: Scientia aneetuvanti yokka లాటిన్ పదముల నుండి ఇది ప్రారంభమైంది.
0: Now this word science has its origin in this Latin word scientia.
1: ఈ సంచియ అంటే ఇది ఒక విధమైనటువంటి ఒక సత్యాన్వేషణ అని కూడా నువ్వు తెలుసుకుంటాము అని చెప్పవచ్చు.
0: Scientia means the search for truth.
1: ఇంకా విజ్ఞత అనేటువంటి ఒక వేదాంతమునకు దీనికి వేదము ఆధారము.
0: For this you have as a basis is the Veda.
1: వేదము విద్ అనేటువంటి ధాతువు నుంచి ప్రారంభమైంది.
0: Now this word Veda is born of విత్.
1: విత్ అనగా కూడా నువ్వు తెలుసుకున్నది అని అర్థం.
0: Now here again విత్ means trying to know.
1: ఏ తర్వాత విజ్ఞానము విజ్ఞత రెండు కూడాను సత్యాన్వేషణ కల్పటయందే ప్రారంభమైంది.
0: సో ఐదో విజ్ఞాన సైన్స్ ఆర్ విజ్ఞత బోత్ హ్యావ్ ఓన్లీ వన్ ఎండ్ ఇన్ వ్యూ, ద సర్చ్ ఫర్ ట్రూత్.
1: అయితే విద్య ఈ యొక్క విజ్ఞానమున కట్టే చాలా పూర్వముగా ప్రారంభమైనటువంటిది అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: బట్ దెన్ ఇట్ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దట్ దిస్ విద్య ఈజ్ సంథింగ్ విచ్ వాస్ బోర్న్ అహెడ్ అండ్ ఫార్ అహెడ్ ఆఫ్ విజ్ఞాన.
1: అనగా వేదము ఆధారమును గురించి బోధించగా విజ్ఞానము ఆధేయమును గురించి విమర్శిస్తూ వచ్చింది.
0: దట్ ఈస్ వేర్ ద వేదాస్ ట్రై టు టెల్ యూ వాట్ ఇట్ ఈస్ దట్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ థింగ్స్, దిస్ విజ్ఞాన ట్రైస్ టు టెల్ యూ వై ఎ పర్టికులర్ థింగ్ షుడ్ బి ఇన్ ఎ సర్టెన్ వే.
1: విజ్ఞానము కేవలము దృశ్యకల్పితమైనటువంటి జగత్తును విచారణ చేస్తూ వచ్చింది.
0: నౌ దిస్ విజ్ఞాన టెన్స్ టు లుక్ అట్ వాట్ యు సీ అరౌండ్ యూ.
1: సృష్టి యొక్క విచారణయే విజ్ఞానం యొక్క లక్ష్యంగా తీసుకుంటూ వచ్చింది.
0: And by way of trying to unravel the mysteries of nature, that is vijnana.
1: ఈ సృష్టికి మూలాధారమైనటువంటి యొక్క సృష్టికర్త తత్వాన్ని విచారణ చేస్తూ వచ్చింది వేదం.
0: But then the Veda, as against all this, tries to look at the one who has created all this.
1: కనుక స్థిరమైనటువంటిది వేదము చరమైనటువంటిది విజ్ఞానము.
0: So that which is lasting and a permanent one is Veda, that which tends to change is his science.
1: కనుక ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము అంత్య సత్యాన్ని మాత్రం బోధించటకు సాధ్యము కాదు.
0: సో దిస్ సైన్స్ కెనాట్ పాసిబ్లీ టెల్ యూ ద ఎండ్ ప్రోడక్ట్ ద ఎండ్ ట్రూత్.
1: అప్పటికి అప్పుడు తాము అనుభూతులను అందుకున్న అనుభూతులను మాత్రమే బోధిస్తూ వస్తుంది విజ్ఞానం.
0: నౌ దిస్ సైన్స్ కెన్ అడ్రస్ టెల్ యూ వాట్ ఈస్ ట్రాన్స్పైరింగ్ అట్ ద మూమెంట్.
1: 10 సంవత్సరములకు పూర్వము ఏది సత్యమని విశ్వసించిరో అట్టి విజ్ఞానుడు ఈనాడు దానిని అసత్యమని భావిస్తూ వస్తున్నారు.
0: నౌ సైన్స్ 10 years ago would have realized something as the truth proper, and now you would believe it is not truth.
1: మానవత్వమును కొలుచుటకు విజ్ఞానము సరియైనటువంటి కొలతబద్ధ కాదు.
0: But then, in order to measure or gauge the basis of man, science is not a true measure or unit.
1: ఈ యొక్క సైన్స్ కు ఈ మానవత్వాన్ని కొలిచేటువంటి అధికారం కూడాను లేదు.
0: Science also has no right whatsoever to gauge divinity.
1: క్రమక్రమేణా ఈ యొక్క విజ్ఞానము అభివృద్ధి అవుతూ తాము నిర్ణయించినటువంటి యొక్క సూక్తులను జగత్తునకు వ్యాపింపచేసే నిమిత్తమై అక్కడ నుంచి సాంకేతిక విజ్ఞానము అని ప్రారంభమవుతూ వచ్చింది.
0: Now by way of distributing the knowledge gathered thus in the field of science, we have a new branch branching out, సాంకేతిక సైన్స్.
1: ఈ సాంకేతిక జ్ఞానం అనేటువంటిది సైన్స్ నుంచి అనగా విజ్ఞానం నుంచి పుట్టినటువంటి దానిని అమలులో పెడుతూ రావటం.
0: Now this means that what you have tried to understand through the medium of science, you put it into an application form.
1: Technology. కనుక ఈ యొక్క సాంకేతిక విజ్ఞానం అనేటువంటిది సైన్స్ ను అనుసరిస్తూ రావటం చేత దానిని అమలు నుండి పెట్టుకుంటూ పోవటం దీనికి దూరదర్శిని.
0: So here you have technology trying to put it in a concrete form what you have learned through the medium of science, like you have the telescope.
1: సూక్ష్మ దర్శిని,
0: like you have the microscope.
1: స్థూల శ్రవణం, సూక్ష్మ శ్రవణం ఇత్యాది వాటితో ఇది ప్రారంభమవుతూ వచ్చింది.
0: Or measuring devices which can tell you a distance. Now this means that what you have tried to understand through the medium of science, you put it into an application form.
1: Technology.
0: Technology.

0: టెలివిజన్, టెలిగ్రాము, టెలిఫోను, ఇలాంటి రేడియోలు ఇత్యాది అంతా కూడాను సాంకేతిక విజ్ఞానం యొక్క సంస్కృతులు.
1: Now what you have, therefore, in the present day world of technology are these gadgets, the television, telephone, telegraph and the like.
0: ఇలాంటివన్నీ కూడాను కేవలము ఇంద్రియములతో కూడినటువంటివే కాని ఇంద్రియాతీతమైనటువంటివి కాదు.
1: But then all these are those which are bound to the senses. They cannot transcend the sensory perceptions.
0: విషయేంద్రియ యొక్క పరిజ్ఞానమే విజ్ఞానం అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతూ వస్తుంది.
1: So here it becomes abundantly clear that that which is material basically is what you are studying through the medium of science.
0: కన్నులే లేకుండినా దూరదర్శి యంత్రం ఉండి కూడాను దానిని దర్శించలేము.
1: If you do not have your eyes, you may have a television all right, but you cannot see what's on the screen.
0: చెవులే ఉండినప్పటికీ ఎన్ని విధములైనటువంటి యొక్క శబ్దములు చేసినప్పటికీ దానిని మనము శ్రవణం చేయలేము.
1: You do not have the ears in the first place. Any amount of sound and different notes being struck around you.
0: కనుక సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అంతా కూడాను కేవలం కన్నులచే, నోటిచే, ముక్కుచే, చెవులచే ఆధారపడి ఉండేటువంటిది.
1: You cannot really have anything about the sounds going on around you. So you find that all that goes on in the world now through the medium of science and technology.
0: క్రమక్రమేణా ఈనాడు ఈ యొక్క విజ్ఞాన శాస్త్రము వికృతి మార్గమును అనుసరిస్తూ వస్తున్నది.
1: Our key to the eyes, the mouth, nose and the ears. Now what we find is everything is getting a distorted form in today's world.
0: ఈ విజ్ఞాన శాస్త్రము ఎంత ఉపకారియో అంత అపకారి కూడాను.
1: Now this science certainly is beneficial. At the same time it's extremely harmful.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ఈనాటి యువకులైనటువంటి వారు, విద్యావంతులైనటువంటి వారు ఈ యొక్క విజ్ఞానమును అమితంగా శ్లాఘిస్తూ వస్తున్నారు.
1: But today's youngsters do not know that this is what is of science and they go on praising and glorifying science.
0: ఈ సైన్స్ అనేటువంటి విజ్ఞానం అనేటువంటిది పదునైన కత్తి వంటిది.
1: This science is like a sharpened sword.
0: ఈ పదునైన కత్తి పసిపిల్లల చేతికి ఇచ్చినప్పుడు ప్రమాదమునకు గురి చేస్తుంది.
1: If you were to give a child a sharp knife, it might come to harm.
0: కనుకని ఈ యొక్క పరిజ్ఞానము కలిగినటువంటి యొక్క వ్యక్తులు అనుభూతి యొక్క మార్గమునందు తమ యొక్క శక్తులను ప్రవేశింప చేయలేకపోవటం చేత ఈ యొక్క విజ్ఞానం అనేటువంటిది కేవలం ఒక అపకారమైన మార్గంలో ప్రయాణం సలుపుతూ వస్తుంది.
1: So because this science is now in the hands of those who are not mature enough, who are not responsible enough and who do not know how to make use of it, we are in the face of danger.
0: విజ్ఞానమును ఆర్చించుటకు తెలివితేటలు ఎంత అవసరమో దానిని వినియోగించుటకు వివేకము కూడాను అంత అవసరం.
1: To pursue science you do need intelligence of a high caliber, but also you should be endowed with discrimination.
0: కానీ ఈనాటి విద్యావంతులు కేవలము విజ్ఞానమును మాత్రమే పోషించుకుంటూ పోతున్నారు కాని వివేకమైనటువంటి విచారణ శక్తి వారికి శూన్యమవుతుంది.
1: But then today's people, today's educated ones, they are furthering the cause of science without giving due regard to this process of discrimination within themselves.
0: కనుక ఏ విజ్ఞానమునైనా కూడాను మనం వినియోగించుకునేటువంటి విధానంలో కొంత నిత్యానిత్య విషయ పరిశీలన అయినటువంటి వివేకాన్ని కూడాను మనం విచారించవలసి వస్తుంది.
1: So in any of these things pertaining to science and its achievements, it's necessary that in addition to what you have achieved, you must also have discrimination.
0: అదే విధముగా ఈనాడు విద్యావంతులైన అధ్యాపకులకు తెలివితేటలు అమితముగా ఉండవచ్చును కానీ దానికి తగినటువంటి గుణము కూడాను అత్యవసరం.
1: In the same manner, today's teachers might be highly educated, all right, but alongside they should also have these good qualities in this.
0: తెలివితేటలతో మన యొక్క గుణమును కొలచటకు వీలు కాదు.
1: It's not possible for you to gauge your good qualities through your intelligence.
0: మన స్థిర సంపత్తి ధనమిచ్చి కొనుక్కునేటువంటి పదార్థం కాదు.
1: Our character is not a thing that you could buy for money.
0: నిత్యాచరణ ద్వారా నిత్య సాధన చేతను విజయ విచారణ చేతను దీనిని పొందవలసి వస్తుంది.
1: Through your day to day endeavor, through your day to day behavior, this is something which has to be earned by you.
0: కనుకనే ఈనాటి విద్యావంతులకు మొట్టమొదట వినయము, ప్రేమ, త్యాగము, సహనము అనేటువంటి యొక్క గుణములను నేర్చడానికి ప్రయత్నించాలి.
1: సో టుడే వాట్ వీ మస్ట్ ట్రై అండ్ టీచ్ అదర్స్ ఇస్ హ్యూమిలిటీ, లవ్, సాక్రిఫైస్, ఫోర్బేరెన్స్ అండ్ సచ్ అదర్ వర్చ్యూస్.
0: స్వార్థము, అహంకారము, అసూయాది దుర్గుణములు ఈ పిల్లల హృదయం నుండి కూడాను తీసివేయడానికి కొనుక్కోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎండెవర్ టు రిమూవ్ దీస్ ట్రెయిట్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్, యాంగర్, హేట్రెడ్ అండ్ ద లైక్.
0: ఏ యొక్క విద్యార్థి యొక్క హృదయములో స్వార్థము, అసూయ, క్రోధము, ఉద్రేకములు కాపురము చేయుచుండునో అట్టి విద్యార్థి ముందునకు రాలేడు.
1: That student who has given room within his heart to selfishness, jealousy, anger,

0: an emotional upheaval can never come forward in life.
1: జీవిత అంతరాంతరాంతరంలో ప్రవేశించేటువంటి యొక్క ఆత్మశక్తిని ఆ విద్యార్థులకు ప్రబోధిస్తూ రావాలి.
0: And such students should be given the course proper pertaining to the ఆత్మ and the ఆత్మ తత్వ.
1: కనుక అధ్యాపకులకు సరి అయినటువంటి యొక్క గుణములను పోషింప చేసుకునే నిమిత్తమై మొట్టమొదట తాము కూడా కొంత సాధన చేయాలి.
0: So in order that the teachers in the first place are endowed with what they must try and teach the others, they must undertake sadhana.
1: ఈ విశ్వమనేటువంటి విద్యాలయములందు సరుగులు కూడాను విద్యార్థులే.
0: Now this universe is vidyalaya, a big college or university, and everybody is a student.
1: భూమిని దున్నేటువంటి కర్షకుడు కాని,
0: the farmer who cultivates the fields,
1: కర్మాగారం నందున్నటువంటి కార్మికుడు కాని,
0: or a worker who works in an industry or a factory,
1: బజారు నందున్నటువంటి వ్యాపారి కాని,
0: or a vendor in the streets,
1: కవి కాని రవి కాని, కవి కాని రవి కాని,
0: a poet or be it anybody else,
1: దేశ దిమ్మరి కాని,
0: or one who's just lazing about,
1: నీవు తాను ఇతను అందరూ కూడాను ఈ విశ్వమనేటువంటి విద్యాలయములో విద్యార్థులే.
0: Irrespective of who you are and what you are doing, you are basically a student.
1: మానవుడు ఏ కర్మలు ఆచరించినప్పటికీ దాని ఫలితము మాత్రము తప్పదు.
0: Now whatever one might be doing, one has necessarily to put up with the fruits of his actions.
1: కవి రాసి కొట్టి వేస్తాడు.
0: Now the poet writes something and strikes it off.
1: రవి తిద్ది రంగులు తిద్ది తుడిచి వేస్తారు.
0: Now a painter, he might paint a few colors, again erase them.
1: ఈ కొట్టటము ఆ కొట్టటము రెండు కూడాను తన యొక్క కళకు అభివృద్ధిని అందిస్తూ వచ్చాయి.
0: So either the striking off what you have written or erasing what you have written is in tune with what you want to do.
1: కనుక మానవుడు మంచి చేసినా చెడ్డ చేసినా మానవుని యొక్క భవిష్యత్తునకు అవి ఒక విధమైనటువంటి సోపానములుగా ఏర్పడుతూ వస్తున్నాయి.
0: So either you do good or you do bad now, they are like a stepping stones to what comes your way at a future date.
1: అసూయకు బాధలే ఫలితములు.
0: Now if you are jealousy, then difficulties are yours.
1: ద్వేషమునకు ద్వేషమే ఫలితము.
0: If you hate, then hatred is your result.
1: హింసకు హింసనే ఫలితము.
0: If you indulge in violence, then you are going to be hurt yourself.
1: ఒక వీరుడు యుద్ధములో తన యొక్క విజయాన్ని సాధించవాలన్న ఈ యుద్ధములకు రెండవ యుద్ధము ఉండే తీరాలి.
0: Now if you really wish to secure victory, then for this battle you have another battle to perform.
1: అదే విధముగానే మానవుడు తనను తాను ప్రేమించుకునే నిమిత్తమై చేసేటువంటి ప్రతి కర్మలు ఎందు కూడాను పరులను కూడాను ప్రేమించాలి.
0: So in this manner, in whatever one does, if a human being wants to love others, or want others to love him, he should love others.
1: పరులను ప్రేమించక తనను తాను ప్రేమించుకోవటం సాధ్యం కాదు.
0: Or rather, without loving others, he cannot love himself.
1: కనుక తనకు తాను ఉపకారం చేసుకోవలసినటువంటి వ్యక్తి పరులకు ఉపకారం చేసినప్పుడే తనకు తాను కూడాను చేసుకోగలడు.
0: In the same manner, if he wants to help himself, the first step for him is to help others. That is the way to be helping himself.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఈ దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని లక్ష్యం ఉంచుకొని మనం ఈనాడు విద్యార్థులకు విద్య గడపడానికి ప్రయత్నించాలి.
0: So this is what we should have in view, these ancient customs and traditions of ours, and the fact that it is this divine element that has to be ultimately brought home.
1: Kevalam padartha vijnana shastram ainaatundi physics, chemistry, botany, geology ilanti subjects maatrame poshinchatam cheta kevalamu tanaku udara poshanaku maatrame avi paniki vachunu kaani divyamainaatundi yokka seela gunamulaku ye maatram kodano avi avasaram kaavu.
0: Now today's studies consist in the pursuit of subjects like physics, chemistry and the like, all of which have to deal with matter as such. There is no place in them wherein you are told the divine aspect of your own being, and the character is the ultimate purpose.
1: ఈ పదార్థమునకు మూలాధారమైనటువంటి యొక్క పరార్థాన్ని కూడాను ప్రజలకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: So there is that which is at the basis of all this matter, and that basis in the first place should be brought home to you.
1: అధ్యాపకులు ఆచరణ రూపమైనటువంటి ప్రచారములు సల్పినప్పుడే ప్రబోధనలు చేసినప్పుడే ప్రజల యందు విశ్వాసం కూడాను బలపడుతుంది.
0: If teachers were to come forward by trying to put into practice what they are trying to preach, then certainly you can attract others.
1: ఈనాడు విద్యావంతులు కాని పండితులు కాని ప్రబోధించేటువంటి విషయాలపైన శ్రద్ధాభక్తులు లేకపోవటకు కారణమేమిటి?
0: Now today if you find that educationists and all the other scholars, if they are not able to bring to bear what they really want to do, what's the cause?
1: ప్రజల లోపల శ్రద్ధాభక్తులు అభివృద్ధి కావాలన్న బోధించేటువంటి యొక్క వ్యక్తులు ఎందు సరి అయినటువంటి ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రవర్తన మనం నిరూపించాలి.
0: Now if you want an element of diligence and devotion on the part of those who listen to you, then we should in the first place give due regard to them.
1: బోధించు వ్యక్తి ఎందు ఆచరణ లేక కేవలం బోధన ఎందు మాత్రమే ఉండినప్పుడు ఈ యొక్క బోధనలు విన్నటువంటి యొక్క ప్రజలు దీనిని విశ్వసించలేరు.
0: If one who wants to teach these, if he himself doesn't possess diligence or devotion, how can those who listen to him cultivate this?
1: కనుకనే ఈనాడు బోధించేటువంటి యొక్క వ్యక్తులలో ఒక పవిత్రమైనటువంటి ఆచరణ అత్యవసరం.
0: So in today's world, of one who wants to teach others, there should be this sacred element of practice.
1: ఈనాటి పిల్లలు చాలా తెలివితేటలైనటువంటి వారు.
0: Today's youngsters, children are extremely clever.
1: మనం చెప్పేటువంటి విషయములను అతి శ్రద్ధగా గుర్తిస్తూ ఉంటారు.
0: వాట్ ఎవర్ వి కమ్యూనికేట్ టు దెమ్, దే డు గ్రాస్ ఈజీలీ.
1: కేవలం గుర్తించడమే కాదు కనిపెడుతూ కూడా ఉంటారు.
0: నాట్ ఓన్లీ వుడ్ దే బి లిజనింగ్ కీన్లీ అండ్ వాట్ యువర్ ట్రైయింగ్, దే ఆర్ ఆల్సో అబ్జర్వింగ్ యూ.
1: విద్యార్థులకు మాత్రం సత్యం పలకమని చెప్పి అధ్యాపకులు అసత్యం ఆడుతుంటే విద్యార్థులు ఏ రీతిగా వారు అనుసరిస్తారు?
0: టు ద స్టూడెంట్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ట్రూత్ అండ్ నథింగ్ బట్ ద ట్రూత్, బట్ దెన్ వాట్ యూ డూ ఇన్స్టెడ్ ఈజ్ కీప్ అథరింగ్ అన్ ట్రూత్. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ ద స్టూడెంట్స్ టు రెస్పాండ్?
1: విద్యార్థులలో ఈ విధమైనటువంటి విశ్వాసము తల్లి తండ్రి గురువు నుంచి కూడా కోల్పోతున్నారు.
0: Now that's why students of today have lost this element of faith in this aspect of truth with regard to the parents, father, mother or a teacher.
1: ఇంటి యందు చిన్న చిన్న విషయములు యందు కూడాను తల్లి తండ్రులు అసత్యములు ఆడుతుంటారు.
0: Because in front of this child, even for the smallest of things, the father and mother utter an untruth, a lie.
1: ఈ అసత్యములు నిరంతరము శ్రవణం చేస్తున్నటువంటి విద్యార్థి దీన్ని ఏ రీతిగా విశ్వసించగలడు?
0: The student constantly listens to these lies, how can he have any regard for truth?
1: అదే విధముగానే అధ్యాపకులు కూడాను పిల్లలకు బోధించేటువంటి విషయములు తమ యొక్క ఆచరణ ఎందు ఉండిన విద్యార్థులు విశ్వసించుటకు ఎంతైనా కూడా సిద్ధంగా ఉంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ ద టీచర్ వర్ టు బి ఫుల్ ఆఫ్ కన్విక్షన్ హింసెల్ఫ్ బై వే ఆఫ్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీస్ కమ్యూనికేటింగ్, సర్టెన్లీ హీల్ బి సక్సెస్ఫుల్.
1: ముఖ్యంగా మీరు అధ్యాపకులు గుర్తించవలసినటువంటి విషయము, మీరు అధ్యాపకులము అనేటువంటి భావన మీరు పెట్టుకోకూడదు.
0: Now one essential thing that all the teachers should bear in mind is, never have a thought that you are a teacher.
1: మేము కూడాను విద్యార్థులమే అనేటువంటి సత్యాన్ని మాత్రము మరవకూడదు.
0: హ్యావ్ దిస్ రియలైజేషన్ దట్ వి ఆల్సో ఆర్ స్టూడెంట్స్.
1: కారణమేమనగా విద్యార్థులకు చెప్పవలసినటువంటి విషయాలను మనం అనేక గ్రంథముల యందు మనము చదువవలసి వస్తుంది.
0: వై యు మైట్ ఆస్క్, నౌ వాట్ ఎవర్ యు విష్ టు కమ్యూనికేట్ టు ద స్టూడెంట్స్, యు యువర్ సెల్ఫ్ గార్నర్ అండ్ కలెక్ట్ ఫ్రమ్ వేరియస్ బుక్స్.
1: మొట్టమొదట మనం అన్ని విషయంలో తెలుసుకున్నప్పుడే కదా విద్యార్థులకు బోధించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ వి ఆర్ సెల్ఫ్ హావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ are we in a position to communicate that to the student.
1: కనుక నీవు కూడాను నేర్చుకునేటువంటి స్థానంలో ఉండుట చేత నీవు కూడాను ఒక విద్యార్థియే.
0: So you are also in the position where you are learning things, so you are basically a student.
1: ఇంతే కాదు, మన సత్యసాయి విద్యా వికాసమునందు అధ్యాపకులైనటువంటి యొక్క గురువులు అనేక విధములైనటువంటి తమకు తెలియనటువంటి గ్రంథములు కూడాను ఈనాడు పఠించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Not only this, the teachers associated with our organizational activities and all of them who take part in these classes, they are reading various books about which they know little.
1: ఈనాడు విద్యా బాల వికాస యొక్క అధ్యాపకులే మీరు కాకుండా నిజంగా మీరు కూడాను భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత, ఉపనిషత్తులు ఇత్యాది గ్రంథములు మీరు చదివి ఉండేది వారు కాదు.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ బికమ్ దీస్ బాల్ వికాస్ టీచర్స్, యూ టూ వుడ్ నాట్ హ్యావ్ మేడ్ అన్ అటెంప్ట్ టు స్టడీ అండ్ లెర్న్ వాట్ ఈస్ కంటెయిన్ ఇన్ ద భారత, భాగవత, ద ఉపనిషత్ అండ్ ఆల్ ది అదర్ సేక్రెడ్ టెక్స్ట్.
1: కనుక బాల వికాస్ యొక్క అధ్యాపకులుగా మీరు తయారు కావటం చేత మీకు ఈ విధమైనటువంటి ప్రాప్తి కూడా ఒకటి లభిస్తూ వస్తుండాలి.
0: సో బికాస్ యూ హావ్ బికమ్ బాల వికాస్ టీచర్స్, యు ఆర్ గివెన్ దిస్ ప్రాప్తి ఆఫ్ ది గుడ్ ఫార్చ్యూన్.
1: మీరు కూడాను మీకు తెలియనటువంటి విషయాలను ఎన్నిటినో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: బై ట్రైంగ్ టు నో వాట్ యూ యువర్ సెల్ఫ్ హావ్ నాట్ నోన్ ఆల్ దీస్ ఇయర్స్.
1: అయితే ఒక్కటి, వెలుగుతున్నటువంటి జ్యోతియే మిగిలినటువంటి జ్యోతులను వెలిగింప చేయడానికి అధికారంగా ఉంటుంటుంది.
0: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ ఓవర్ హియర్, దట్ క్యాండిల్, దట్ ఫ్లేమ్ విచ్ ఈస్ బై ఇట్సెల్ఫ్ గ్లోయింగ్ హ్యాస్ ద రైట్ టు లైట్ అప్ అదర్ క్యాండిల్స్.
1: కనుక అధ్యాపకులు వెలుగుతున్న జ్యోతి వలె ఉండినప్పుడే చిన్న విద్యార్థులైనటువంటి ఈ జ్యోతులను వెలిగించడానికి ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుంటుంది.
0: సో ఓన్లీ వెన్ ద టీచర్ ఈజ్ లైక్ దిస్ గ్రోయింగ్ ఫ్లేమ్ డస్ హీ హావ్ ద రైట్ టు గో అండ్ లైట్ అప్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్.
1: మీరు నిరంతరము చదువుతుండేటప్పుడే ఈ యొక్క విద్యార్థులు కూడాను చెప్పడానికి కూడా వీలవుతుంటారు.
0: ఓన్లీ వెన్ యూ యువర్ సెల్ఫ్ ఇన్సిస్టెంట్లీ పర్సూయింగ్ ది స్టడీ ఆఫ్ దీస్ డూ యూ హ్యావ్ ఎ రైట్ టు టీచ్ అదర్స్.
1: కనుక మీరు కూడాను ఇంకా తెలియనటువంటి విషయాలను ఎన్నింటినో తెలుసుకున్నట్టు ప్రయత్నించాలి.
0: సో యూ ఆల్సో మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ థింగ్స్ అబౌట్ విచ్ యు నో నథింగ్.
1: భౌతికంగా, వ్యావహారికంగా, లౌకికమైనటువంటి జగత్తులో జీవించడం చేత కొన్ని విద్యలు మనం అభ్యసించవలసి వస్తుంది.
0: Pertaining to this physical existence of ours, living as we are in the world with all its day-to-day encumbrances,
1: ivanni ippudu udara poshana nimittame garipetunte vidyaluga manam visheshinchali.
0: Now whatever we pursue in this context are merely to help you make a living.
1: Aithe anni vidyalaku mooladharamaitunte aatma vidyanu maatramu anubhutulo manam teppinchukovali.
0: But that which is at the basis of it all, the atma vidya pertaining to the atma, should be realized in practice or experienced by us.
1: ఈనాటి యొక్క విజ్ఞానులందరూ కూడాను పై పై యొక్క మెరుగులను మాత్రమే చూస్తూ వస్తుంటారు.
0: టుడే అగైన్ యు ఫైండ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది రాజల్ డాజిల్ ఆఫ్ హిస్ అచీవ్మెంట్స్.
1: ఈ ప్రశాంతంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక మందిరమని, ఈ పూర్ణచంద్ర హాల్ అని, ఈ స్థూపమని, ఇవన్నీ కూడాను కంటికి కనిపించేటువంటి దృశ్యాలు మాత్రమే చూచి చాలా ఆశ్చర్యపడుతుంటారు.
0: నౌ దోస్ హూ కమ్ టు ప్రశాంతనిలయం ఫర్ ఇన్స్టెన్స్, దే హావ్ ఎ వ్యూ ఆఫ్ ది మందిర్, దే హావ్ ఎ వ్యూ ఆఫ్ ది స్థూప అండ్ వేరియస్ అదర్ స్పాట్స్, and they are given to a state of surprise.
1: Aithe ee kanipinchetunte drishyamulu ende inta aanandam unte kanipinchinatunte ee kanipinche drishyamulaku aadharamainatunte daanilo enta aanandam untuntado yochinchukovachu.
0: Not merely are you surprised, you are also given to a state of being happy. Now these are things which are striking you in the physical eye and you get elated thus. Then if only you were to look deeper and try to understand the basis of it all, how much joy will you really get?
1: కనిపించేటువంటి వృక్షము లోపల ఫలపుష్పాలు మాత్రమే నీ వాసించి వాటిని అనుభవిస్తావు.
0: Now here is a tree, you are seeing, you are looking at the flowers and the fruits and you are trying to aspire for them.
1: కానీ ఈ కనిపించి అనుభవించేటువంటి ఫలపుష్పాముల యొక్క ఫలితము కనిపించిన వేరుపైన ఆధారపడి ఉంటుందని అనేటువంటి యొక్క సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: But then you must understand the truth that which you are able to see, the fruits and the flowers, have got at the very basis of their existence the roots which you are not able to see.
1: కనిపించేటువంటి వంత కూడాను మార్పు చెందేటువంటివి.
0: Now that which you are seeing is subject to a state of change.
1: కనుక మార్పు చెందిన దానిపైన మార్పు చెందేటువంటి పదార్థమంతా ఈ జగత్తులో మనకు దృశ్య కల్పితంగా ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్ విచ్ ఇస్ చేంజ్లెస్ అండ్ ద వరల్డ్ యాస్ సచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఎ చేంజ్లెస్ ఎంటిటీ.
1: పర్వతములంతా శిలామయంగా ఉంటుండాలి.
0: టేక్ ఎ లుక్ ఎట్ ద మౌంటైన్స్, ఇట్స్ నథింగ్ బట్ రాక్.
1: భూమి అంతా మృణ్మయంగా ఉంటుండాలి.
0: అండ్ ఆన్ దిస్ ఎర్త్ యు హావ్ ఆల్ దీస్ హెర్బ్స్ అండ్ ద ప్లాంట్స్.
1: వృక్షములంతా కాష్టమయంగా ఉంటుండాలి.
0: ఎ ట్రీ ఇస్ మేడ్ ఆఫ్ వుడ్.
1: దేహమంతా మాంసమయంగా ఉంటుండాలి.
0: బాడీ ఇస్ నథింగ్ బట్ ఫ్లెష్.
1: కానీ కాస్తమయమైనటువంటి యొక్క ఈ కర్రకు అనేక విధమైనటువంటి రూపనామములు ఏర్పడినట్టుగా.
0: Now this piece of wood which is inert is given different shapes and names.
1: శిలామయమైనటువంటి పర్వతములన్నిటికీ అనేక రూపనామములు కల్పించినట్టుగా.
0: So also that which is basically rock is given different names and shapes and form.
1: మాంసమయమైనటువంటి యొక్క మానవత్వానికి దివ్యత్వమైనటువంటి ఆకారము తీర్చిదిద్దాలి.
0: In the same manner, this is that which is nothing but flesh in the main should be given different meanings and different significance.
1: కర్రను ఎన్ని రూపనామములుగా తీర్చినప్పటికీ కర్ర మాత్రము మారదు.
0: Now you may give different shapes and forms to this piece of wood, but that is basically wood.
1: శిలలో శిల్పి ఎన్ని రకములైనటువంటి రూపంలో తీర్చిదిద్దినప్పటికీ రాయి మాత్రము మారదు.
0: The sculptor likewise might come out with different forms for a piece of rock, but basically it's rock.
1: కనుక మారనటువంటిది ఏదియో అదే దివ్యత్వమైనటువంటిది.
0: So that which does not change at all, that is divinity.
1: దానిపైన లక్ష్యం ఉంచుకొని మారేటువంటి యొక్క విద్యను మారేటువంటి జగత్తులకు సంబంధించినటువంటి విద్యార్థులకు బోధించడానికి పూనుకోవాలి.
0: So focus your attention on that changeless entity and with this as a basis proper, try and teach the students about things which basically change.
1: దురదృష్ట వశాత్తు ఈనాడు మారేటువంటి విద్య అమితంగా అభివృద్ధి అవుతుండాలి.
0: But unfortunately in today's world we find that which goes on changing is given a great prominence.
1: విజ్ఞానము చేత ఎంత కార్యములైనా సాధించవచ్చని విర్రవీగుతున్నాడు మానవుడు.
0: Man is arrogant to the core in believing that with science he can achieve anything.
1: దైవంతో ఏమాత్రము పని లేదు, విజ్ఞాన శాస్త్రజ్ఞుడే ఈయనకి ప్రధానమైన ప్రమాణమైన వ్యక్తిగా మనం విశ్వసిస్తున్నాం.
0: He has nothing to do with God, though he feels it is the scientist, the technologist who is the supreme being for him.
1: కేవలం భౌతిక విద్యకు ధనమునకు దాసులై.
0: Now by merely becoming slaves to this worldly knowledge and the material possessions,
1: అణుశక్తిని సాధించటమన్న అహంకారంతో స్వేచ్ఛా విహారం తెలిపేటువంటి విజ్ఞానవేత్తలకు ఈ యొక్క జ్ఞానతత్వం అనేటువంటిది అర్థము కాదు.
0: And having become egoistic just because they have split the atom and tapped the energies of the atom and feeling that they have achieved everything, to such people this basic cause,
1: vijnanamulo aadambaram adhikamu,
0: should be told that they cannot really get this true bliss.
1: Vijnanamulo aanandamu adhikamu.
0: Now in vijnana you can't get ananda, but
1: aanandamu anubhuti,
0: in jnana you get ananda which is experienced by
1: aadambaram achashitamu.
0: Whereas the ananda that you get now is temporary.
1: Kanchu nandu mrota ghanamuga nundunu.
0: Now, the noise that emanated from a metal piece could be a loud one.
1: Kanakamandu mrota kanaradu.
0: But that which emanates from gold, you really cannot decipher.
1: Alpulake puru adambaramu mendu.
0: Now, those insignificant ones indulge in exhibitionism and pomp.
1: Paina putalela bhaktulakunu.
0: But for a true devotee, what's the need for him to be exhibitionist?
1: కనుక మనము నిర్మలమైనటువంటి యొక్క జీవతత్వం చేత మనము పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
0: సో వీఆర్ బేసికలీ సెరీన్, వీఆర్ బేసికలీ వాట్ వీఆర్, అండ్ విత్ దాట్ వీ షుడ్ ట్రై టు ఆస్పైర్ ఫర్ దాట్ విచ్ ఇస్ గ్రాండ్ అండ్ గ్లోరియస్.
1: మనము ఈ జగత్తును చూచి, ఈ యొక్క భూమిని చూచి, ఈ ధనమును చూచి మనం అనేకంగా మురిసిపోతున్నాము.
0: నౌ వీ లుక్ అరౌండ్ ద వరల్డ్ అట్ us అండ్ రిజాయిస్ ఇన్ వాట్ వీ సీ.
1: భూమి నాది అనగా భూమి పక్కన నవ్వు.
0: You say that the earth is yours and it is said the earth laughs back at you.
1: Dana heenuni chuchi dhanamu navu.
0: So also one who is not given to charity, it is said wealth laughs at him.
1: Tyaga heenuni chuchi yogi navu.
0: So also a yogi would laugh at one who is not given to selflessness, who cannot indulge in sacrifice.
1: Yuddha heenuni chuchi kalambu navura.
0: So also time, it is said, laughs at one who backs out.
1: నీవు యుద్ధం చూసి నా దేహం ఏమైపోతుందో అని నీవు బాధపడుతుంటే కాలుడు నిన్ను చూసి నవ్వుతాడు.
0: Now it is said that you are in the battlefield and you say it is yours. It is said the god of death laughs at you.
1: ఈ ప్రపంచమునందు మనం అతి తెలివితేటలుగా మనం మెలగవలసి వస్తుంది.
0: Now in this world again, we certainly have to have a presence of mind and should be clever.
1: ఆ యొక్క తెలివితేటలను ఈనాడు మనం అభివృద్ధి పరచుకోవటం ప్రయత్నించాలి.
0: Now that sort of presence of mind,
1: ఆ తెలివితేటలతో పాటు మన యొక్క గుణమును కూడా చేర్చాలి.
0: We should cultivate them as also the good qualities.
1: దంతములకు మధ్య ఎంత మేల్కువ తోడ,
0: in the midst of the teeth
2: getting crushed. నరుడు కూడా అట్లే,
0: in the same manner a human being also,
2: మెలంత మంచిది,
0: in the same manner a human being also should conduct himself.
1: కనుక మనము ఏ విధంగా మెలగాలంటే దంతములకు మధ్య నాలుగు ఏ జాగ్రత్తతో మనం మెలుగుతుండాలో అదే విధంగా నరులకు మధ్య మనం అతి జాగ్రత్తగా మనం మెలగడానికి ప్రయత్నించాలి.
0: Here you have the tongue carrying out its functions with so much of alertness in the midst of all these teeth and jaws.
1: ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వ్యక్తులను చూచి అనేక మంది అనేక విధములుగా పరిహసించవచ్చు.
0: So also a human being should conduct himself in the midst of all this. But then there is one thing again. A person who aspires for the spiritual aspects of life.
1: కానీ ఇట్టి పరిహాసములకు కాని, ఇట్టి హాస్యాస్పదములకు కాని, ఈ విధమైనటువంటి దూషణ భూషణలకు కాని మనం ఏమాత్రము కుంగక పొంగక సమర్థమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: మే కమ్ ఇన్ ఫర్ స్కాన్ అండ్ రిడిక్యూల్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ అదర్స్, బట్ దెన్ యూ షుడ్ నాట్ గివ్ వే, యూ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్, యూ షుడ్ నాట్ బి వెయిట్ డౌన్ అండ్ ఫీల్ డిజెక్టెడ్ అట్ వాట్స్ ఫేసింగ్ యూ.
1: పుణ్యవశము చేత పుట్టెను మనుజుడై, పుణ్యవశము చేత పుట్టెను మనుజుడై.
0: Now you have been born as a human being out of a great good you have done in the past.
1: Dushta vanchala cheta dushtudagunu.
0: And but when this is the case, because of your false desires, you are now becoming an evil.
1: Jnana heenudagunu manavattamu chedunu.
0: You have lost all sense of your jnana knowledge and you have become a bad and evil one.
1: Kanuka manavattvanni manam saptakam chesukuneetundi oka pavitra kaalanni manam anubhavinchali.
0: So we must try and sanctify this life that has been given to us.
1: Aithe లోకములు కొన్ని కొన్ని దూషణ భూషణలు మనము అనేక విధములుగా కట్టుబడి చేస్తున్నాయి.
0: Now in this world again it's our experience that we come in for praise as well as ridicule and scorn.
1: సమత్వాన్ని పొందేటువంటి యొక్క విద్యను మనం మొట్టమొదట అభ్యసించాలి.
0: So what we must cultivate within ourselves is a sense of equal mindedness.
1: ఎవరు ఏమన్నప్పటికీ మన యొక్క లక్ష్యాన్ని మనం మార్చుకోకుండా ఉండాలి.
0: Let anybody say what he or she pleases, but let's not lose track of our
1: ఈనాడు విజ్ఞాన విషయం లోపల విరివిగా అభివృద్ధి కావటం చేత దైవత్వాన్ని కూడా విస్మరించేటువంటి యొక్క మార్గము ఏర్పడుతుండాలి.
0: Because of the rapid strides made in science and technology, one has forgotten divinity.
1: దైవమే లేడు అనేటువంటి యొక్క దీన్ని కూడా మనం వినవలసి వస్తుండాలి.
0: We also come to hear statements like there is no God.
1: ఇంతే కాదు, ఒక విధమైనటువంటి మతము కులము కూడా లేదని కూడా వాదిస్తున్నారు.
0: Not only this, they say there is no religion, there is no caste.
1: ఏమిటి వీరి తెలివితేటలు?
0: If you think this is cleverness, what type of cleverness is this?
1: నాకు కులము లేదు మతము లేదు అని బల్లలు గుద్ది చాటుతున్నారు.
0: You are thumping on the table and proclaiming, I have no religion, I have no caste.
1: అయితే లౌకికమైనటువంటి దృష్టిలో వారు ఈ విధంగా భావించి ఉండవచ్చు.
0: బట్ దెన్ ఇన్ ఎ వరల్డ్లీ కాంటెక్స్ట్ యూ మైట్ బి బిలీవింగ్ దట్.
1: హిందువులనేటువంటి మతము, బౌద్ధులనేటువంటి మతము, ముస్లింలనేటువంటి మతము, క్రిస్టియన్స్ అనేటువంటి మతము, జైనుడనేటువంటి మతము, పర్షియన్లనేటువంటి మతము, పార్సీలనేటువంటి మతము, ఇలాంటి బుద్ధులనేటువంటి మతము, ఇవన్నీ కూడా మతములుగా వారు భావించి ఇలాంటి మతములు మాకు లేవు అని వారు భావించి ఉండవచ్చు.
0: Now these people who keep talking in these lines probably feel that you have a religion like Hinduism, Buddhism, Islam, Christianity, Jainism. But then you have the Persians, you have the Parsis, you have the Buddhists. Possibly they have this in view when they keep making such statements.
1: ఇవి లేవని చెప్పడంలో కూడా కొంతవరకు మనము సంతసించవలసినటువంటి విషయమే.
0: Now if really one were to say that these things do not exist,
1: కానీ మతమనగా ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క హద్దులతో కూడినటువంటి దానిని మతం అనేటువంటి భావము మన యందు ఉంచుకోరాదు.
0: But certainly we also have occasion to be happy about such statements. But then the basic fault is, by mata or religion we should not confine it to such a narrow outlook.
1: ఈ మతమునకు రిలీజియన్ అని ఇంగ్లీష్ లో చెప్తారు.
0: Now the word mata translated into English is given as religion.
1: ఈ రిలీజియన్ అంటే ఏమిటి?
0: What is this religion?
1: Religion of love.
0: This religion is the religion of love.
1: ఈ ప్రేమని మన యొక్క మతం.
0: This love is our religion.
1: ఇది సర్వ మానవత్వానికి సమన్వయమైనటువంటి మతం.
0: This love, this aspect of love is something which is common to
1: all మతముల యొక్క అభిమతము.
0: It is the primary goal and aim of all different religions.
1: అది ఏ సాయి మతము.
0: That is the Sai Mata, Sai religion.
1: కనుక ప్రేమ, ఈ ప్రేమ అనేటువంటి మతంలో లక్ష్యం నందుంచుకున్నటువంటి విజ్ఞానియే అయి ఉండిన నేను మతమును ఏమాత్రమో విశ్వసించనని చెప్పటంలో ఏమాత్రమో అర్థం లేదు.
0: సో ఇఫ్ దిస్ ఎడ్యుకేటెడ్ వన్, ద సైంటిస్ట్, హ్యాస్ దిస్ లవ్ యాజ్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ అవర్ రిలీజియన్స్ వుడ్ నెవర్ సో మచ్ యాజ్ సే దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలీజియన్.
1: నో ఫెయిత్ ఇన్ రిలీజియన్ అంటాడు.
0: హీ సేస్ నో ఫెయిత్ ఇన్ రిలీజియన్.
1: అనగా ప్రేమ పైన తనకు నమ్మకం లేదన్నమాట.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ హి డజంట్ హావ్ ఎనీ ఫెయిత్ ఆన్ లవ్.
1: ప్రేమ తనలో లేదన్నమాట.
0: దట్ మీన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ హిమ్.
1: దేనిని ప్రేమించలేదన్నమాట.
0: దట్ హి డస్ నాట్ లవ్ ఎనీథింగ్.
1: ప్రేమని లేనటువంటి వాడు కేవలము ఒక మృత్యు జీవితంతో కూడినటువంటి వాడు.
0: ఫర్ హూమ్ దేర్ ఇస్ నో లవ్ అట్ ఆల్, హీ ఇస్ లైక్ ఎ డెడ్ కార్ప్స్.
1: కనుక ఈ ప్రేమ లేదనేటువంటి వాడు సరి అయినటువంటి ఒక అర్థాన్ని గుర్తించి చెప్పేటువంటి మాట కాదు.
0: So one who does not understand this love, there is no point in his trying to talk about a religion or this love.
1: Love is God. Athane daivam.
0: Love is God and that is God.
1: Kanuka prema ledunte daivam ledane artham.
0: So if you say there is no love, there is no God.
1: Daivam ledunte pranam ledane artham.
0: If there is no God, there is no prana, there is no life force.
1: Kani ilanti vijnanulandari kudanu pedda goppa vivekuliga bhavinchukoni viravegutunnaru.
0: Now such people who claim to be educated, they pride on their intelligence.
1: ఇంకా నాకు కులము లేదు అంటాడు.
0: అండ్ దెన్ దే సే ఐ హావ్ నో కాస్ట్.
1: కులం అనగా ఏమిటి? బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు ఇత్యాది సంకుచితమైనటువంటి ఒక కల్పితమైనటువంటి ఒక కూటములా.
0: వాట్ ఇస్ దిస్ కాస్ట్? ఈజ్ ఇట్ ఎ కేస్ ఆఫ్ బ్రాహ్మణ్, వైశ్య, శూద్ర అండ్ ద లైక్?
1: కాదు కాదు, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: సర్టన్లీ నాట్ దిస్. ద కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: నిజముగా మానవత్వం లేదని చెప్తే ఏ విజ్ఞాని అయినా చెప్పుటకు ధైర్యస్తాడా?
0: నో, లెట్ హి బి a scientist of a high order, can he ever say there is no humanity at all?
1: Kani ee manavattame nijamainatundi kulamu aneetundi satyam telinatundi oka vijnani naaku kulamu ledu ani bodhisthunnadu.
0: So one who does not understand this basic truth that there is only one caste and that is of humanity keeps talking of saying I have no caste.
1: Kanuka మనము కులము మతం అంటే సంకుచితమైనటువంటి హద్దులను మాత్రమే మనం ఆధారం చేసుకోరాదు.
0: సో ఇన్ ద ప్రెసెంట్ డే కన్నోటేషన్ వెన్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ కాస్ట్ అండ్ రిలీజన్ యు ఆర్ బీయింగ్ బాగ్డ్ డౌన్ బై నారో ఎండ్స్.
1: మన యొక్క కులము మానవత్వమే.
0: అవర్ కాస్ట్ ట్రూలీ ఇస్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: మన యొక్క రిలీజన్ మతము ప్రేమనే.
0: అవర్ రిలీజన్ ట్రూలీ ఇస్ ద రిలీజన్ ఆఫ్ లవ్.
1: కనుక మానవత్వమైనటువంటి సోదరత్వములు ఇచ్చే ప్రేమతత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం వెలిగింప చేయడానికి ప్రయత్నించాలి.
0: హియర్ ఈస్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అరౌండ్ యూ అండ్ ఫ్రమ్ దాట్ షుడ్ బి బోర్న్ ద రియలైజేషన్ దట్ లవ్ ఈజ్ సుప్రీం అండ్ లవ్ ఈజ్ గాడ్.
1: నిజముగా ఈనాడు విజ్ఞానం పెరుగుతూ వికృతిమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవిస్తుండాలి.
0: Today, science is making rapid strides and progress, but then it's taking a distorted form altogether.
1: ఇది జగత్తునకు చాలా ప్రమాద స్థితిని కూడా కలిగిస్తుండాలి.
0: And because of this, the world itself is in peril and danger.
1: దీనిని ఉపయోగించుకునేటువంటి విధానము వారికి గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యూటిలైజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞానమే దైవత్వం కాదు.
0: సైన్స్ కెనాట్ బి కాల్డ్ గాడ్.
1: విజ్ఞానం ఇంద్రియ పరిపత్తంతో చుక్కుడినటువంటిది.
0: సైన్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంటిమేట్లీ బౌండ్ టు ద సెన్సెస్.
1: ఈ ఇంద్రియానికి అతీతమైనటువంటి యొక్క తత్వమే విజ్ఞత యొక్క తత్వము.
0: దట్ విచ్ ట్రాన్సెండ్స్ బియాండ్ దీస్ సెన్సెస్. That's the vignata, that is what confers on your divinity.
1: ఇప్పుడు ఒక చిన్న విషయం.
0: Here is a small example.
1: విజ్ఞానం చేత ఆవిర్భవించినటువంటి విజ్ఞాన సూత్రం చేత ప్రతిపాదింపబడినటువంటిదే ఈ యొక్క సాంకేతిక విజ్ఞానం.
0: You talk about this technology. Technology is nothing but an applied form of science. All that you have learnt in science.
1: దీని వలన టెలివిజన్లు కూడాను ప్రారంభమైనాయి.
0: So one of the products of technology is television.
1: ఈ టెలివిజన్ ను సరైన మనకు మార్గంలో వినియోగ పెట్టుకున్నా విద్యను ఎంతైనా అభ్యసించవచ్చు.
0: యూ యూజ్ ది టెలివిజన్ ఇన్ ద ప్రాపర్ వే సర్టన్లీ యూ కెన్ ఫర్దర్ ది కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్యా బోధన యందు విజ్ఞాన పరిశీలన యందు దివ్యత్వమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క సౌందర్యం నందు ఈ యొక్క టెలివిజన్లు మనం ఉపయోగ పెట్టుకుని మనం ధన్యులు కావచ్చు.
0: వీ సర్టన్లీ కెన్ మేక్ ద బెస్ట్ ఆఫ్ దిస్ టెలివిజన్ బై వే ఆఫ్ బ్రింగింగ్ హోమ్ ది బౌంటిఫుల్ నేచర్ by all that has to be shown and it's an excellent visual aid.
1: Manavuni yokka vivekatanu vikatimpa chese nimittamai erpadinatuvantivi ee television lo.
0: Now this television is again that which furthers your own understanding of things better and better.
1: Vidyanu prabodha dwara prachirimpa chesetuvantidi ee television lo.
0: This television once again is a visual aid to further the cause of education.
1: Ive sanketika gnanam yokka swaroopamulo.
0: Now this is the form that technology takes.
1: అయితే ఈనాడు ఆ యొక్క టెలివిజన్లు ఏ పెడమార్గం పట్టి విద్యార్థులను పాడు చేస్తున్నావో మీరే యోచించుకోవచ్చు.
0: బట్ దెన్ టుడే యూ నో వాట్ ద ఫేట్ ఆఫ్ దిస్ టెలివిజన్ ఈజ్. హౌ మచ్ ఇట్ హాస్ బీన్ పుట్ ఇన్ ద రాంగ్ ట్రాక్ స్పాయిలింగ్ అండ్ పొల్యూటింగ్ ద మైండ్స్ ఆఫ్ యంగ్ స్టూడెంట్.
1: విద్యా సంస్థల నుంచి కూడా ఇంటికి వెళ్లినటువంటి విద్యార్థి 5 గంటల నుండి టెలివిజన్ ముందు కూర్చొని 9 గంటల వరకు కూడాను ఈ టెలివిజన్ ముందే కాలంను వ్యర్థం చేస్తున్నాడు.
0: After going away from his college at 5 o'clock, he sits in front of the TV screen from 5 to 9 and wastes away his time.
1: తన చదువును కూడాను తాను మర్చిపోతున్నాడు.
0: He ignores and neglects his studies.
1: కనుక ఈనాడు ఈ యొక్క సాంకేతిక విజ్ఞానం అనేటువంటిది విద్యార్థులకు ఒక అపమార్గమును అవలంబింపు చేస్తుండాలి.
0: So in this we find a case where this technological benefit is being misused.
1: ఈ టెలివిజన్ ను మంచిగాను ఉపయోగపెట్టుకోవచ్చును చెడ్డగాను ఉపయోగపెట్టుకోవచ్చు.
0: So there you have, the television can be used for a good purpose as also a bad
1: one. కనుక ఉపయోగించేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించి దానిని ఉపయోగించుకోవాలి.
0: So everything depends upon the way you try to use it.
1: ఈనాడు జగత్ యొక్క పరిపాలనలో అందరూ కూడాను అణుశక్తులే.
0: Now again, in this world of ours today, the atom is reigning supreme.
1: నక్షత్రమునకు నక్షత్రముకు మధ్య.
0: Between one star and another.
1: గ్రహమునకు గ్రహమునకు మధ్య.
0: Between one planet and another.
1: కాంతి ప్రయాణం సలుపుతూ ఉండాలి.
0: Light travels.
1: అదే విధముగానే జాగ్రత్తకు నిద్రకు మధ్య ఒక ఎరుకు ఉంటుండాలి.
0: In the same manner, between the waking state and the sleeping state, there is something which makes a journey.
1: No, that is consciousness.
0: That is consciousness.
1: ఈ యొక్క కాన్షియస్నెస్ అనేటువంటిది మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Now we must try to understand what this consciousness is.
1: కనుక ప్రకృతి యొక్క పరిపాలన అనేటువంటిది ఏ రీతిగా ఉంటుందది?
0: So what is it that governs? What are the laws governing this?
1: No. Cosmic order. Cosmic power.
0: What is this cosmic order like? That should be your question.
1: ఈ కాస్మిక్ పవర్ అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకును, ప్రతి అణువునందును, ప్రతి దీని ఎందుకును ప్రసరిస్తూనే ఉంటుంది.
0: సో హియర్ యూ హ్యావ్ ఇట్ ఇస్ ద సేమ్ కాస్మిక్ పవర్ విచ్ ఇస్ to be found between one planet and another, as also on the microscopic scale.
1: కనుక ఏదో ఒక విధమైనటువంటి ఒక యంత్రములను మాత్రమే మనం నిరూపించి ఆ యంత్రముల ద్వారా కాస్మిక్ పవర్ మనము ప్రోగు చేసుకోవాలనుకోవటము ఇది పూర్వన్న అజ్ఞానం.
0: This is what cosmic power is like. And through the medium of instruments and apparatus that you have devised, you want to understand this
1: mana shariram nandu anu anu nandu kuda nu ee cosmic power untundali.
0: In our body itself, between one atom and another, you have this cosmic power.
1: Prati sankalpamunku sankalpamunku madhyalo kuda nu oka cosmic power untundali.
0: Between one thought and another, you have this cosmic power.
1: Deenine consciousness antaru.
0: You talk about it as consciousness.
1: Ee consciousness nu ade chaitanyam anukodu nu cheppavachchu.
0: This is also called chaitanya.
1: Ee chaitanyam lenatvanti yokka పదార్థము లేక ప్రకృతి ఎక్కడ కూడా కనిపించదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ కెనాట్ కమ్ అక్రాస్ ఎ సబ్స్టెన్స్ ఆర్ ఎ మెటీరియల్ థింగ్ వితౌట్ దిస్.
1: సర్వత్రా చైతన్యమయమే.
0: వితౌట్ దిస్ చైతన్య ఎవ్రీవే యూ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ చైతన్య.
1: ఆ చైతన్యమును మనం అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క విధానాన్ని కూడా మనం తెలుసుకోవాలి.
0: బట్ దెన్ వి షుడ్ నో హౌ టు గెట్ యూస్ అండ్ హౌ టు కల్టివేట్ దిస్ చైతన్య, హౌ టు నో ఇట్.
1: ఇక్కడ మైక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ అ మైక్.
1: నేను మాట్లాడేకు ముందుగా దాన్ని ఆనులో పెట్టినప్పుడే నా పదములు మీకు వినిపించడానికి వీలవుతుంది.
0: Now before I start speaking, I must switch it on. Then you can hear my words.
1: కానీ దాన్ని ఆఫ్లో పెట్టుకుని నీ ఎంత గట్టిగా మాట్లాడినప్పటికీ మీకు ఏమాత్రము వినడానికి వీలు కాదు.
0: If I keep it in the off position, the switch, and let me talk any amount of thing louder, you can't hear it.
1: అదే విధముగానే మనలో ఉండినటువంటి చైతన్యాన్ని మనం ఏ స్థాయి లోపల తీసుకుని పోతే దాని యొక్క ఫలితమును మనం అందుకోగలము అనేటువంటి విధానాన్ని కూడా మనం తెలుసుకోవాలి.
0: So also this chaitanya is there very much latent in you. You should know the know-how as to how to raise it to a state of realization.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము.
0: Here again is a small example.
1: మన జోబిలో ఒక అగ్గి పెట్టె ఉంది.
0: Now in our pocket you have a matchbox.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల మ్యాచ్ స్టిక్స్ కూడా ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ యూ హ్యావ్ ద మ్యాచ్ స్టిక్.
1: కానీ జోబిలో వేసుకున్నప్పటికీ కూడాను ఆ మ్యాచ్ బాక్స్ కానీ మ్యాచ్ స్టిక్స్ కానీ మన బట్టను ఏమాత్రము కాల్చటం లేదు.
0: Now though this matchbox has got this match stick and it's very much in your pocket, no harm is coming to you.
1: కానీ ఆ మ్యాచ్ బాక్స్ ని తీసి,
0: but you remove this match box from your
1: match stick
0: and also remove the match stick,
1: aa aggi pulla aggi petta tho rendu kalisinappude aggi abhirudhi avutundi.
0: Strike the stick against the box and then you have fire.
1: Avyaktanga undinatundi agni manaki em maatramo apakaram cheyaledu.
0: Now this fire was very much latent in it, but it never did any
1: harm. Nenu upakaramu cheyaledu.
0: It did not do any harm, nor did it do any good to us.
1: Kaani ఈ రెండింటి యొక్క సాధనల చేత వ్యక్తమైనటువంటి అగ్ని ఉపకారము చేయవచ్చు, అపకారము చేయవచ్చు.
0: బట్ నౌ దిస్ ఫైర్ విచ్ హస్ మానిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రైకింగ్ ద స్టిక్ అగైన్స్ట్ ద బాక్స్ కుడ్ కాజ్ యూ హార్మ్, కుడ్ డూ యూ గుడ్.
1: కనుక దీనిని ప్రయత్నం ద్వారా సాధించి సాధించినటువంటి దానిని అనుభవించేటువంటి యొక్క విధానం కూడా మనం తెలుసుకోవాలి.
0: సో హియర్ యూ హావ్ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ నౌ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్. దట్ ఇస్
1: మన దేహమే అగ్గి పెట్టె.
0: So here the body is like the matchbox.
1: Mana divyatme deeni yokka pulla.
0: And the divinity is like a match stick.
1: Kanaka ee rendittini aacharana dwara manavu lankinchali.
0: Now these two should be manifest through the process of our conduct. The way
1: appude manaku pavitram anetindi aatmatattva artham avutundi.
0: Only then can you understand this sacred entity of aatmatattva.
1: Aithe ee aatmatattva ni laukikanga upayoginchukochunu paramarthikanga upayoginchukochunu.
0: Now this realization pertaining to the atma could be used in an external way as well as an internal way.
1: మనము ఈ ఆత్మను పారమార్థికంగా ఉపయోగించుకోవటం ఉత్తమమా లేక లౌకికంగా ఉపయోగించుకోవటం ఉత్తమమా?
0: బట్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది ఆత్మ, డు వి యూజ్ ఇట్ ఫర్ థింగ్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ ఆర్ ది వరల్డ్ బియాండ్?
1: ఈనాడు మన సాధకులందరూ కూడాను ఒక తప్పు అభిప్రాయాన్ని తలుస్తూ ఉంటున్నారు.
0: టుడేస్ సాధక ఆర్ అండర్ ఎ మిస్కన్సెప్షన్.
1: అయ్యా ధ్యానం ఎందుకు చేస్తున్నావు, జపం ఎందుకు చేస్తున్నావు, భజనలు ఎందుకు చేస్తున్నావు అంటే దైవత్వంలో లీనమయ్యే నిమిత్తము అంటున్నాం.
0: If you ask them a question, why are you doing jhana, japa or bhajan, then they'll say by way of merging in God.
1: Manavattvam nunchi daivattvaniki memu prayanam chestunnam ani bhavistunnaru.
0: He feels, the sadhaka feels, that from this state of being a human being, he's traveling to the state of God.
1: Porapatu.
0: This is a highly mistaken notion.
1: Ee vidhamainti yokka అపార్థమును భావించుకుని ఈ విధంగా మనం సాధన చేయటం చేతనే తరతరముల నుండి కూడా మనం ఉన్న స్థానంలోనే ఉంటున్నాం.
0: బికాస్ వీ హావ్ బీన్ హార్బరింగ్ సచ్ ఫాల్స్ ఇల్యూజన్స్ రైట్ ఫ్రమ్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ దట్ యు కెన్ థింక్ ఆఫ్, వీ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రోగ్రెస్.
1: నీవు మానవత్వం నుండి దైవత్వానికి నేను చేరిపోవడానికి ప్రయాణం చేస్తున్నాననుకోవటం మానివేయండి.
0: You better put an end to this feeling that you are traveling from the state of being a human being to the state of God.
1: నేను దైవత్వం నుండి మానవత్వంలోకి ప్రవేశించాను అని తలుచుకోవటం ఉత్తమం.
0: Rather than do this, it's much better to feel that from the state of Godhead, I have entered that of human
1: being.
0: Here again is a small example.
1: నీ మానవత్వం నుంచి దైవత్వం లేకపోతే నీ మానవత్వం యొక్క గుణములు దైవత్వంలో కూడా ప్రతిబింబిస్తుంటాయి.
0: Now if you say that you are traveling from being a human being to God, then in God, all that is human should be manifest and reflected.
1: అయితే దైవత్వం నుండి మానవత్వం లేకపోతే మానవత్వంలో కూడా దైవత్వ గుణములు ప్రకటిస్తుంటాయి.
0: So also if you get down from Godhead to the state of a human being, then all the godly qualities should be manifest in you.
1: ఈ దైవత్వం యొక్క గుణములు అనేటువంటిది ఎక్కడికి పోయినప్పటికీ దాని స్వభావము మారదు.
0: These attributes of God, wherever they may be, can never become changed.
1: చక్కెరను నీళ్ళలో కలపండి.
0: Sugar, mix it in water.
1: కానీ తీపిగానే ఉంటుండాలి.
0: It remains sweet.
1: ఈ చక్కెరను పాలలో కలపండి.
0: Mix the sugar in milk.
1: కానీ అక్కడ దీని యొక్క గుణము మనకు ప్రకటిస్తూనే ఉంటుంది.
0: There also it is sweet.
1: ఈ చక్కెరను కొండి తీసుకుని పోయి పిండిలో కలపండి. ఆ పిండి కూడాను మాధుర్యంగానే ఉంటుండాలి.
0: Or take the sugar, mix it in flour. The flour also tastes sweet.
1: దీనిని ఉపనిషత్తులు పిష్టాది గుణ సంపర్కాత్ దైవం యొక్క గుణమును పిష్ట అనేటువంటి జగత్తులో కలిపినప్పుడు జగత్తు కూడాను దైవ గుణంగానే మారిపోతుంది.
0: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెయిన్ ఇన్ దిస్ ఉపనిషదిక్ సేయింగ్ దట్ ఇఫ్ యు గెట్ గాడ్ అండ్ మిక్స్ ఇట్ ఇన్ దిస్ వరల్డ్ ద వరల్డ్ షోస్ అప్ ది గాడ్లీ అట్రిబ్యూట్.
1: కనుక నా సాధనలన్నీ కూడాను దైవత్వం నుండి మానవత్వంలోకి వస్తున్నాను అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నప్పుడే దైవ ప్రవర్తన దైవ భావము దైవ సంపర్కము ఇలాంటివంతి కూడా పెంపొందింప చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: సో వెన్ యూ హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఫ్రమ్ ఎ స్టేట్ ఆఫ్ గాడ్ యు ఆర్ ట్రావెలింగ్ టు ద దట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, విల్ యూ బి ఏబుల్ టు ప్రొజెక్ట్ అండ్ రిఫ్లెక్ట్ ఆల్ దట్ ఈస్ గాడ్లీ, ఆల్ దట్ ఈస్ నోబుల్?
1: అట్లు కాకుండా మానవత్వం నుంచి నేను దైవత్వంలో ప్రవేశిస్తున్నామంటే ఈ పాత రోత మానవత్వం గుణములంతా కూడా దైవత్వంలో కూడా ప్రకటిస్తాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సే దట్ ఫ్రమ్ బీయింగ్ ఎ మ్యాన్ యు ఆర్ ట్రావెలింగ్ టు గాడ్, ఆల్ దట్ ఈస్ అన్డిజైరబుల్ ఇన్ మ్యాన్ యు ఆర్ టేకింగ్ ఇట్ విత్ యూ.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను దైవత్వం నుంచి దిగినటువంటి వారే కానీ మానవత్వం నుంచి దైవానికి ప్రయాణం చేసేవారు కాదు.
0: సో ఎవ్రీవన్ ఈజ్ వన్ హూ హాస్ డిసెండెడ్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ నాట్ ది అదర్ వే అబౌట్ యు ఆర్ గోయింగ్ టు.
1: ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికి మీరు వెళ్ళాలి.
0: సో వే యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ యూ షుడ్ ప్రొసీడ్ టు ద ప్లేస్.
1: దీనినే భాగవతము ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. సముద్రము నుంచి ఆవిరై పుట్టినటువంటి జలము మేఘములుగా రూపొంది వర్షంగా వర్షించి నదుల్లో ప్రవహించి తిరిగి సముద్రంలోనే లీనమైపోతుండాలి.
0: వే యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అల్టిమేట్లీ యూ మస్ట్ గో బ్యాక్ టు దాట్. దిస్ ఇస్ ద ఇంజంక్షన్ కంటెయిన్డ్ ఇన్ ది భాగవత. లైక్ యూ హ్యావ్ దిస్ వాటర్ ఫ్రమ్ ద ఓషన్ యూ హ్యావ్ వేపర్ కండెన్సింగ్ ఇన్ టు క్లౌడ్స్ కమింగ్ డౌన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ మేకింగ్ అప్ రివర్స్ అల్టిమేట్లీ మర్జింగ్ ఇన్ ద ఓషన్ ప్రాపర్.
1: కనుక మీరు దైవత్వాన్ని ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దీనిగా మీరు భావించక దైవత్వం మీ అంతరాత్మగా భావించుకుని మీ సర్వసాధనలు ఎందుకూడను దైవమైనటువంటి భావం చేతనే సర్వకర్మలు ఆచరించినప్పుడు సార్థకమవుతాయి.
0: సో డు నాట్ రిగార్డ్ గాడ్ యాజ్ సంథింగ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ యూ. గాడ్ ఈస్ వెరీ మచ్ విత్ ఇన్ యూ. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ సాధనాస్ ఈజ్ టు కమ్ టు దిస్ సుప్రీం అండర్స్టాండింగ్.
1: కనుక ప్రకృతియే మనకు అన్ని విద్యలను చక్కగా నేర్పుతూ ఉండాలి.
0: సో హియర్ ఈస్ దిస్ నేచర్ teaching you a very type of
1: jati bhedamu leka genulaku aashrayam ichi sarva samatvammu chaatu tarulu. ee chettlanta kudanu enta samatvanni chaatutunnayi.
0: There is no basis, there is no distinction on the basis of caste or creed. It tells to give protection and shelter. These are the three.
1: Kanuka nature is the best teacher.
0: So it has been said nature is really the best teacher.
1: Kanuka ee yokka ప్రకృతి యొక్క భావం అనుసరించి ప్రకృతి యొక్క తత్వాన్ని మనం హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకుని మన కర్మలను సాత్వికమైన పవిత్రమైనటువంటి గుణముల చేత ఈ తెలివితేటల్లో ప్రవేశింప చేసుకోవాలి.
0: సో టేకింగ్ ఎ లుక్ ఎట్ నేచర్ రిగార్డింగ్ ఇట్ యాజ్ అవర్ ఓన్ టీచర్ అండ్ ట్రైయింగ్ ఇన్ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్ ఆల్ దట్ నేచర్ హ్యాస్ టు ఆఫర్ ఇన్ టర్న్ ట్రైయింగ్ టు పుట్ ఇట్ ఇన్ టు ఎ గుడ్ ప్రాపర్ వే దట్ షుడ్ బి అవర్ ఎయిమ్.
1: నిజముగా ఈనాటి విద్యార్థులు ఎంతో సున్నితమైనటువంటి వారు.
0: Today's students are very tender.
1: వారి యొక్క హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
0: Their hearts very pure.
1: అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీని యందు మనము పవిత్రమైనటువంటి యొక్క బోధనలే చేయడానికి ప్రయత్నించాలి.
0: So that which is basically pure and sacred, try to give something which is sacred and pure.
1: కానీ ఈనాటి విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ జీతం కోసం మేము ఈ విధమైన పాటు పడుతున్నామని భావించవచ్చు.
0: But then today's students or teachers might say, for the sake of getting a salary we are doing this job.
1: కానీ మన బాల వికాస్ అధ్యాపకులంతా కూడాను
2: జీవితం కోసం పాటుపడేటువంటి విద్యను బోధించాలి.
0: బట్ ఆర్ బాల్ వికాస్ టీచర్స్ షుడ్ ఆస్పైర్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్ అస్ సచ్, నాట్ ఫర్ జీతా ఆర్ ది సాలరీ.
2: మన యొక్క అధ్యాపకులు ఏ యొక్క ఫలితములు కూడా ఆశించి కానీ చేసేటువంటి యొక్క సేవలు కాదు.
0: నా ఆర్ టీచర్స్ వాట్ ఎవర్ దే డూ ఇట్స్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రైంగ్ టు డిరైవ్ సమ్ బెనిఫిట్.
2: వాళ్ళు ఒక్క ఆశని మాత్రమే ఆశించి చేస్తున్నారు.
0: దే హ్యావ్ ఓన్లీ వన్ డిజైర్,
2: అదే దైవానుగ్రహం కావాలి.
0: అండ్ దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ దెమ్.
2: కనుక మనము ఏ విధమైనటువంటి త్యాగానికి మనం ప్రయత్నిస్తామో ఆ త్యాగం వలనే మనకు ఒక విధమైనటువంటి యోగం కూడాను ప్రాప్తిస్తుంది.
0: సో దాట్ విచ్ యూర్ ట్రైంగ్ టు సీక్, దిస్ సాక్రిఫైస్ దట్ యువర్ ఇండల్జింగ్ ఇన్, దట్ అల్టిమేట్లీ ఇస్ గోయింగ్ టు కన్ఫర్ ఆన్ యూ దిస్ యోగ.
2: ప్రేమ హృదయులు కావాలి మీరు మొట్టమొదట.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
2: ప్రేమతోనే బోధించాలి.
0: విత్ దిస్ మీడియం ఆఫ్ లవ్ టీచ్ సమ్.
2: ప్రేమతోనే శిక్షించాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ షుడ్ యూ పనిష్ ఆల్.
2: ప్రేమతోనే పిల్లలను పెంచాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ దట్ యు మస్ట్ బ్రింగ్ అప్ చిల్డ్రన్.
2: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకుని ఈ దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించండి.
0: సో లెట్ దిస్ లవ్ బీ ద గైడింగ్ స్టార్ అండ్ దెన్ రీచ్ అవుట్ టు ద డివైన్.
2: దేశంలో నలుమూలలా ముంచుకుని వస్తున్నటువంటి అశాంతిని కొంతవరకు మన యొక్క ప్రచార ప్రబోధముల చేతన లేక సాధనల చేతను దీనిని చల్లార్చడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆర్ అరౌండ్ us, దిస్ chaos అండ్ కన్ఫ్యూజన్ దట్ ఈస్ జనరేటింగ్ దట్స్ ఆన్ ద ఇంక్రీజ్, ట్రై టు అరెస్ట్ ఇట్ త్రూ వాట్ వీ డూ.
2: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
0: టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ రూలర్స్.
2: జగత్తునికే వీరు మార్గదర్శకులు.
0: అండ్ ద ఎంటైర్ వరల్డ్ దే ఆర్ ద పాత్
2: కనుక మార్గదర్శకులైనటువంటి యొక్క ఈ విద్యార్థులకు చక్కని ఆదర్శవంతమైనటువంటి విద్యను మనం బోధించాలి.
0: దే ఆర్ ద వన్స్ హూ ఆర్ గోయింగ్ టు లీడ్ అదర్స్ అండ్ ఫస్ట్ పీపుల్ షుడ్ బి గివెన్.
2: విద్యార్థి లోకంలో ఈనాడు చెలరేగుతున్నటువంటి ఒక అలజడలంతా కూడాను చల్లార్చడానికి ఈ విద్యార్థులు అభివృద్ధి కావాలి.
0: షుడ్ బి గివెన్ ఎన్ ఐడియల్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ కెయాస్ ఇన్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఆన్ ద ఇంక్రీజ్ ఇన్ ద స్టూడెంట్ కమ్యూనిటీ.
2: ఉద్రేకాలకు లేక విప్లవాలకు గురి అయినటువంటి వారు విద్యార్థులు కారు.
0: దీస్ స్టూడెంట్స్ షుడ్ ట్రై అండ్ ఎస్వేజ్ సచ్ టెండెన్సీస్. నౌ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ గివెన్ టు స్టేట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్,
2: వారికి విద్య అనేటువంటి విషయం ఏమిటో వారికి తెలియనటువంటి వారు,
0: దే కెన్ నెవర్ రియలీ గెట్ నో వాట్ విద్య ఇస్.
2: ఎక్కడ విప్లవాలు ఉంటుందో అక్కడ ప్రశాంతిని చేకూర్చాలి నిజమైన విద్యార్థి.
0: త్రూ ఎడ్యుకేషన్ షుడ్ ట్రై అండ్ బ్రింగ్ అబౌట్ పీస్ వేర్ దేర్ ఇస్ కెయాస్ అండ్ రెవల్యూషన్.
2: కానీ విషయార్థులుగా తిరుగుతూ విద్యార్థులు మనం చెప్పుకుంటున్నారు.
0: దే ఆర్ టేకింగ్ ఆఫ్టర్ మెటీరియల్ థింగ్స్, దే ప్రొక్లెయిమ్ దెమ్సెల్వ్స్ టు బి విద్యార్థీస్ ఆర్ స్టూడెంట్స్.
2: చెప్పుట ఒక్కటి, చేయుట మరి ఒకటి.
0: యు ఆర్ సేయింగ్ సంథింగ్ బట్ డూయింగ్ సంథింగ్ ఎల్స్.
2: కనుక విద్యార్థుల యొక్క లక్షణం కాదు.
0: దిస్ ఇస్ నాట్ వాట్ ఎ ట్రూ స్టూడెంట్.
2: ది టాపిక్ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్ టుగెదర్ ఒకటి ఒకటి అయిపోవాలి.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. యువర్ థాట్, వర్డ్ అండ్ డీడ్ షుడ్ బి ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ విత్ వన్ అనదర్.
2: కనుక ఇలాంటి విద్యార్థుల యొక్క తత్వము మనం ఎంతైనా అభివృద్ధి పరచడానికి చక్కని అవకాశం ఉంటుండాలి.
0: అండ్ టు జనరేట్ సచ్ అన్ అట్మాస్ఫియర్ వి హావ్ యాంపుల్ స్కోప్ హియర్.
2: రాత్రి జరిగినటువంటి సంఘటనకు ఇందులాషా జనరల్ మహాదేవన్ కూడా చెప్పారు, కానీ వారికి ఇంకా ఇంకా సూక్ష్మమైనటువంటి విషయాలు కూడా వారు గుర్తించలేదు. కనుక ఆ సూక్ష్మమైన విషయాలు కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను.
0: వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ టోల్డ్ టు యూ బై ఇందులాల్ షా అండ్ జనరల్ మహాదేవన్. బట్ దెన్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్. So I am not venturing out to talk to you about those things which they are not aware of.
2: Undinattu undi munchukoni vachindi gali varshamu.
0: All of a sudden, without any notice whatsoever,
2: vesina shamyalanta kudanu kooli poyinayi.
0: Came this rain and wind and the shamyana
2: kani shamyalo kinda undinatvanti pillalandaru kudanu aa yokka shamyalo irukunnaru.
0: Now these children which were sitting under the shamyana then were literally
2: inda unnatvanti yokka ee vidyarthulu em chestunnaro ayyo amma appa anetvanti ee pichikekala veyaledu.
0: What trapped under the shamyana, what were these children doing? They were not wailing aloud or lamenting ayyo amma appa, calling out mother and father. They did not indulge in this.
2: Kontha mandi sairam antunnaru, kontha mandi bhajan chestunnaru.
0: Some were calling out Saira and some others were doing bhajan.
2: Srinivasulu velli kangaruto vadanu palukaliste, don't fear uncle.
0: When Srinivasan went and started consoling them, they said, don't fear uncle.
2: Uncle, no fear, don't worry. మేము అడ్జస్ట్ చేస్తున్నాము, మేము ఆనందంగా భజన చేస్తున్నాము, మీరు మా నిమిత్తమే మీరు ఏమాత్రము కంగారు పడనక్కర్లేదు.
0: Don't fear uncle, don't be afraid, you don't have to have any worry on our account. We are very happy, we are doing bhajan.
2: మేము అడ్జస్ట్ చేసుకుంటాం, మీరేమి తొందరపడకండి.
0: అండ్ వి విల్ సర్టెన్లీ మేక్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ దట్ వి హావ్ టు బి డూయింగ్. సో డోంట్ ఎక్సర్ట్ యువర్
2: ఈనాటి విద్యార్థులు పెద్దవారికి బోధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
0: సో హియర్ యూ హ్యావ్ ఎ కేస్ వేర్ దీస్ యంగ్ స్టూడెంట్స్ వర్ హ్యాండింగ్ అవుట్ ఎ లెసన్ టు ది ఎల్డర్స్.
2: ఈనాడు మన బాల వికాస్ విద్యార్థులందరూ కూడా నిజముగా ఒక్కొక్క ఇంటిలో కూడా పోతే తల్లిదండ్రులకు బోధిస్తున్నారు.
0: టుడే
2: అది తల్లిదండ్రులు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు.
0: టుడే ఇఫ్ యూ సీ అ బాల వికాస్ స్టూడెంట్ వెన్ దే గో బ్యాక్ దే టీచ్ దే మదర్ అండ్ ఫాదర్ వాట్ దే షుడ్ అండ్ వాట్ దే షుడ్ నాట్. ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ టెన్ టు ఫీల్ షై ఆఫ్ టెలింగ్ దిస్.
2: ఇంటిలో తండ్రి ఏమైనా సిగరెట్ తాగుతుంటే నమస్కారం చేస్తూ, నాన్న ఇది చాలా తప్పు, నీవు తాగుతూ ఉంటే నేను కూడా నువ్వు తాగాలని రావచ్చును, లేకపోతే నేను కూడా ఈ విధమైన దురభ్యాసంలో ప్రవేశించవచ్చును, ఈ స్మోకింగ్ అనేటువంటి చాలా చెడ్డది, నువ్వు విడిస్తేనే నేను భోంచేస్తాను, లేకపోతే నేను భోంచేయనని అటములు పట్టుకుని తల్లిదండ్రుల యొక్క దురభ్యాసాలంతా ఈ రకంగా తొలగింపజేస్తున్నారు.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ ద ఫాదర్ ఇస్ గివెన్ టు స్మోకింగ్ ద చైల్డ్ వుడ్ గో అప్ టు హిమ్ విత్ ఫోల్డెడ్ పామ్ he would plead with him, father, if you are smoking then I too would be tempted to smoke, and this is a bad thing to do. We should never do such things. If you do not stop smoking then I am not going to eat food here. In this way they plead with their parents and make them feel ashamed.
2: ఇది విధంగానే మరి కొంతమంది తల్లిదండ్రులంతా కూడాను తీసుకుంటుంటారు.
0: In the same manner parents are also given to the habit of drinking.
2: ఈ విధమైన ప్రతిజ్ఞ చేత పిల్లలు తల్లిదండ్రులు సరైన మార్గంలో తిప్పుతూ ఉన్నారు.
0: ఈవెన్ సచ్ పేరెంట్స్ ఆర్ బ్రాట్ డౌన్ బై దేర్ చిల్డ్రన్.
2: ఒక పిల్లవాడిని నేను ప్రశ్నించాను నిన్న.
0: యెస్టర్డే ఐ ఆస్క్ ఎ స్మాల్ క్వశ్చన్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ ఎ బాయ్.
2: నువ్వు బొంబాయికి వెళ్ళినావు, ఎన్ని పర్యాలను టెలివిజన్ చూచావు, ఎన్ని సినిమాలకు వెళ్ళినావు అని అడిగాను.
0: యు హాడ్ బీన్ టు బాంబే, హౌ మెనీ టైమ్స్ డిడ్ యు సీ టెలివిజన్, హౌ మెనీ సినిమాస్ డిడ్ యు సీ.
2: చీచీ, అలాంటి పిచ్చి ఆటలు నేనేం ఆడలేదు స్వామి అన్నాడు.
0: నో హీ సెడ్ ఐ యామ్ నాట్ గివెన్ టు సచ్ బ్యాడ్ థింగ్స్ స్వామి.
2: నేను వాణి యొక్క భావాన్ని తెలుసుకునే నిమిత్తమై సినిమాకు పోతే తప్పే వచ్చింది, నాలెడ్జిని డెవలప్ చేసుకోవచ్చును కదా అని అడిగాను.
0: నౌ బై వే ఆఫ్ ప్రాడింగ్ హిమ్ ఫర్దర్ ఐ సెడ్ వాట్ రాంగ్ ఇన్ సేయింగ్ ఎ సినిమా, యు ఆర్ ఓన్లీ బ్రాడనింగ్ యువర్ నాలెడ్జ్ ఇస్ ఇట్ నాట్.
2: స్వామి, సినిమాను చూస్తే నా నాలెడ్జ్ పోతుంది కానీ అభివృద్ధి కావడానికి వీలు కాదు అన్నాడు.
0: అండ్ దెన్ హి సెడ్ స్వామి, ఇఫ్ ఐ సీ ఎ సినిమా వాట్ లిటిల్ నాలెడ్జ్ ఐ హావ్ ఐ యామ్ లూజింగ్, ఇట్స్ నాట్ ఎ కేస్ ఆఫ్ ఇంక్రీజింగ్ మై నాలెడ్జ్.
2: ఎక్కడ నీ నాలెడ్జ్ తగ్గిపోతుండదని అడిగాను.
0: అండ్ దెన్ అగైన్ ఐ ఆస్క్డ్ హిమ్ హౌ ఇస్ యువర్ నాలెడ్జ్ డిక్రీజింగ్.
2: ఈ ఫిలిం ఒక రీలు, ఆ రీలు ముందు ఒక దీపం ఉంటుంది, ఆ దీపం ముందు రీలు తిరుగుతుంటే బొమ్మలు తిరుగుతున్నాయి.
0: దెన్ హీ స్టార్టెడ్ సేయింగ్ దట్ ఫర్ దిస్ cinema all I know is there is a reel, in front of the reel is a lamp and something is being projected on a screen at a distance.
2: Gramophone plate maroku vaipuna paadutu undali,
0: and then there is this gramophone plate a certain distance away.
2: Daniki deeniki atikinchi cinema chooputunnaru,
0: and now there is a link between the sight and the sound, and that is the cinema.
2: Aa cinema lo aadeetuvanti vallu dabbu kosam act chestunnaru.
0: Now those people who are playing roles in the cinema are doing for the sake of money.
2: ఇవి రెండు కూడాను కల్పితములైనటువంటివే.
0: బోధ్ నథింగ్ దర్ ఎ మేక్ బిలీవ్ వరల్డ్.
2: ఈ కల్పితమైనటువంటి వాటికి మేము డబ్బిచ్చి మేము ఏడుస్తున్నాము.
0: ఫర్ దాట్ విచ్ ఇస్ బేసికలీ ఎ మేక్ బిలీవ్ థింగ్ వీఆర్ గివింగ్ మనీ అండ్ క్రైయింగ్ ఇన్ ద ప్రాసెస్.
2: సినిమాలు నడిస్తే మేము ఏడుస్తున్నాము, నిజంగా అక్కడ ఏడ్చడం లేదు, నిజంగా ఇలాంటిదంతా కూడాను మా నాలెడ్జిని కిల్ చేస్తుంది అది, కానీ డెవలప్ చేయటం లేదన్నారు.
0: Those enacting the roles in the cinema are crying, but they are crying by taking money. Seeing them cry, we are crying, but we are parting with money.
2: Idi maa ignorance kaani, idi knowledge kaadu annadu.
0: In this way, our true knowledge is decreasing. It's not a case of increasing our knowledge.
2: Kanuka pillalu ee vidhamainatunte yokka telivi chetalu inta jagratato vaallu kanipettunnaru.
0: So this is what is given to youngsters of today. They are so clever, so alert to observe.
2: Alante hrudayam kalinatunte yokka pavitra hrudayilantunte vidyarthulaku guruvulu pavitramainatunte bhargamlone vaallu abhirudhi kavinchali.
0: Now these are these young children, pure, serene and sacred. And our teachers must aspire to feed them with that which is sacred and pure.
2: Konni konni samayal lopala vidyarthulaka background lo chala viruddhanga untayi.
0: Now in certain circumstances we find that the background of students is something which is not what we
2: expect. Valana sarjitteetunte margalu kuda konni manam kanipettali.
0: So by way of reforming them we must devise ways and means.
2: కనుక విద్యార్థులలో సమరసము, సమైక్యత, సమన్వయము, ప్రేమలు అభివృద్ధిగా ఉంటుంటాయి.
0: సో ఇన్ స్టూడెంట్స్ యూ హ్యావ్ this element of love, this sense of equanimity of thought and equality of purpose, one-pointedness, these things should be furthered.
2: కనుక మనము అధ్యాపకులైనటువంటి వారు ఈనాడు లోకంలో మూడు రకములుగా ఉంటున్నారు.
0: Now, when you look at the teaching community or the teachers community in the world, there are three categories.
2: ఒకరు నిరంతరము విద్యార్థులపైన కంప్లైంట్ కంప్లైంట్ కంప్లైంట్ చేస్తుంటారు.
0: The first category of teachers continuously indulges in complaining against the students.
2: ఇంకా రెండో తరగతి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు.
0: The second type spends his time or its time in explaining things.
2: మూడో తరగతి వారు ఇన్స్పైర్ చేస్తారు.
0: The third type of teachers inspire.
2: కానీ మనము ఇన్స్పైర్ చేయడానికి అంత శక్తి లేకపోయినా గానీ ఎక్స్ప్లెయిన్ అన్నా చేయండి కానీ వాళ్లలో కంప్లైంట్ మాత్రం చేయకండి.
0: Now you may not be endowed with the caliber of inspiring others. At least try to explain, but don't indulge in complaining against them.
2: మనము టాప్ లెవెల్ అయినటువంటి అనగా ఉన్నత స్థాయి అయినటువంటి ఇన్స్పైర్ చేసేటువంటి టీచర్స్ గా కావాలి.
0: Now we should aspire to become teachers who would inspire the students.
2: వాళ్ళు ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటువంటి ఉత్సాహం వాళ్ళలో అభివృద్ధి పరచాలి.
0: We must teach them in such a way that they have this inborn enthusiasm developed further to listen to more and more from us.
2: ఇది స్వార్థ త్యాగం చేసినటువంటి గురువులకే సాధ్యమవుతుంది.
0: Now only those who have no trace of selfishness in them can they achieve this degree.
2: అధ్యాపకులారా, ప్రతి విద్యార్థి కూడాను మీ కన్న కుమారుని వలె కన్న బిడ్డల వలె మీరు చూసుకోవాలి.
0: Teachers, try to look upon every child as your own child.
2: నిజముగా మీ పుట్టిన బిడ్డను కూడా ఇంత ప్రేమించరు కానీ మీరు ప్రేమపుత్రులైనటువంటి ఈ విద్యార్థులు మిమ్మల్ని ఎంతో విశ్వసించి ప్రేమిస్తున్నారు.
0: ఇట్ మైట్ హ్యాపన్ దట్ యువర్ ఓన్ చిల్డ్రన్ మే నాట్ లవ్ యూ సో మచ్ యాజ్ దీస్ చిల్డ్రన్ వేర్ దేర్ ఇస్ దిస్ బాండ్ ఆఫ్ లవ్ బిట్వీన్ యూ అండ్ దెమ్.
2: లేకపోతే 5 సంవత్సరంలో 6 సంవత్సరంలో పిల్లవాళ్ళు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఈ చండీగఢ్, ఈ యొక్క ప్రాంతాల నుంచి కూడాను, గుజరాత్, అనేక ప్రాంతాల నుంచి కూడాను తల్లిదండ్రులను వదిలి ఈ గురువులతో వచ్చారంటే మీ పైన ఎంత విశ్వాసమో యోచించుకోండి.
0: Now, otherwise, what is the cause for this? You have children here from Himachal Pradesh, Chandigarh, Gujarat and all other far-flung areas leaving behind their parents and coming over here. What would be the cause for that?
2: కనుక తల్లిదండ్రులకంటే మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నారు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ దే లవ్ యూ మోర్ ద టీచర్స్ దాన్ దేర్ ఓన్ పేరెంట్స్.
2: తల్లిదండ్రులకు కామపుత్రులు, మీకు ప్రేమపుత్రులు.
0: Now, as far as the parents are concerned, these children are born of desire. Whereas for you, they are children of love.
2: కనుక ప్రేమపుత్రులే ప్రధానమైనటువంటి వారు.
0: So these children of love are the important ones.
2: ఇలాంటి ప్రేమపుత్రులకు ప్రేమను బోధించి ప్రేమ తత్వాన్ని చెలజమ్మి ప్రేమ స్వరూపులుగా తయారు చేసేటువంటి మార్గాన్ని మీరు చేపట్టాలి.
0: సో ఆన్ దిస్ చిల్డ్రన్ ఆఫ్ లవ్ ఆఫ్ యువర్స్ షవర్ ఆన్ దెమ్ లవ్, స్ప్రింకిల్ ఆన్ దెమ్ దీస్ వాటర్స్ ఆఫ్ లవ్ అండ్ లెట్ ఎవ్రీథింగ్ ఆఫ్ లవ్ స్ప్రౌట్ ఇన్ దెమ్ అండ్ ఫర్దర్ ఇట్ అండ్ మేక్ దెమ్ వన్ ఆఫ్ లవ్.

0: evil. Do not talk evil. Do not hear evil at any time in the world. Establish in your heart the statue of those three monkeys which give you this lesson. This is a matter of fact which I am telling you.
1: Vidyarthulara,
0: dear students,
1: Upanishad Vakyanusaramu, Shariramu Rathamaniyu, Indriyamulu Gurramaniyu, Manasu Paggamaniyu, Manam Gurtinchukunnam.
0: According to the declarations of the Upanishad, we have recognized that physical body is like chariot and senses are horses, mind is the rope.
1: శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి.
0: ది ప్రిన్సిపల్ అసోసియేటెడ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సస్ అండ్ ద మైండ్ ఈస్ బై ఇట్ సెల్ఫ్ యూజ్లెస్.
1: గుర్రము ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్ అండ్ ద రోప్ మే ఆల్సో బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో చారియట్ హియర్ ఆల్ దీస్ ఆర్ యూజ్లెస్.
1: కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్.
1: నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఇది నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధమైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ to solve these problems.
1: Aithe ee yokka pariharamunaku edi pradhanamaina sutramu?
0: What is it that can help you to provide a solution for the problems?
1: Buddhi,
0: that is intelligence.
1: Buddhi yokka praveshamu leka mana yokka samasyalu gaani, mana yokka sambandhamaina chikkulu gaani teerutaku veelu kaadu.
0: Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life.
1: Samshayatma vinashyati, samshayamulaku nirmoolam gaavinchinatvanti buddhi kanukane buddhi grahya matindriyam annaru. Indriyamulaku atheetamainatvanti kanuka idi samshayatmakamainatvanti oka swaroopam.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: భగవద్గీత తన యొక్క ప్రవాహములకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది.
0: దేర్ ఆర్ టూ బండ్స్ ప్రిస్క్రైబ్డ్ బై భగవద్గీత ఫార్ ఇట్స్ ఫ్లో.
1: ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
0: If the flow of life does not have these two bunds or two banks, then it faces innumerable dangers and problems.
1: Oka vaipuna astachari mantramu, maroka vaipuna astachari mantramu, ee rendu mantramulu anetuvanti gattu naduma ee jeevitam anetuvanti pravaham pravahinchina sukha shanti ainatuvanti yokka anugraha sagaramu cheragalavu ani deeni yokka antarattham.
0: The inner meaning of it is that on either side of this flow there is an 8-lettered mantra on both the sides. And within this, the life flows, it can reach the goal of grace and enjoy it.
1: Vakavaipuna Sreddhavan Labhate Ganam. Idi 8th aksharam yokka mantram.
0: This 8-lettered mantra, one such is Sraddhavan Labhate Gnanam.
1: Maroka vaipuna Samsayatma Vinasyate. Idi ashtachara mantra.
0: The other side is Samsayatma Vinasyate, 8-lettered mantra.
1: Vakavaipuna Sraddha, Vakavaipuna Samsayamu, Undinappude, Manava Jeevitamu, Gamyamunu Cheragaladu.
0: A human life can reach its goal only when on one side it has a Sraddha, interest, on the other side, freedom from doubts.
1: Kanuka, Manavunaku, Sraddha, Nissamsayamu, Atyavasaramanetvanti, Gita, Ninnayaparastu Vachindi.
0: Gita has expounded that for man's happy life, there is a need for one side Sraddha, another side freedom from all doubts.
1: Ee buddhiki mari aneka perlu kuda untunnavi.
0: This intelligence, buddhi, has different names.
1: Deeniki antarvani ani maroka peru.
0: Another name for this is inner voice.
1: Ee antarvani ni puraskarinchukoniye manavudu kontha varaku tama jeevita margamunu anusaristu untadu.
0: Man follows to a great extent following the dictates of this inner voice.
1: Samasyalu telayeginappudu antarvani yokka sambandhamaina jababunu kosam kaachukoni untadu.
0: Man waits for the answers coming from the inner voice whenever he faces problems.
1: Tana antarvaniye santruptiya lekundina taanu santruptini maatram kodanu prakatinchaledu.
0: If his inner voice does not give him satisfaction, no other external satisfaction can give him real satisfaction.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడాను సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ హిజ్ కాన్షియన్స్ ఇస్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: When you say antarvani, it is conscience. In the common parlance also we'll be coming across statements, my conscience is not happy. I am not satisfied with what my conscience is.
1: Kanuka mottamota follow the master annam. Nee master evaru? Ide antarvaniye. Nee conscience e nee master.
0: In the statement follow the master, who is the master referred to? It is the conscience.
1: ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరియైనటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: If you can follow the conscience properly, you can reach the proper stage.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: There is one more name for this buddhi, intelligence.
1: దీనికి విజ్ఞానము అని కూడాను చెప్పగలరు.
0: For this విజ్ఞానము or wisdom.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది భాష సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ helps you to come to certain decisions.
1: కనుక దీనికి సరియైనటువంటి విజ్ఞానం అని చెప్పటము సరియైనటువంటి ఒక పేరు కాదు.
0: Therefore this word విజ్ఞానం is not appropriate to describe intelligence.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: This word విజ్ఞానం is applicable to the physical world, the external world.
1: బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మస్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది.
0: ద ఇంటెలిజెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ విచ్ ఇస్ సట్లర్.
1: కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
0: దేర్ ఫార్ ఇట్ ఈస్ నెససరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అయితే మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటుంది.
0: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ ఎన్వలప్డ్ బై ఈగో.
1: శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిది గాను
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
1: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ కంపేర్డ్ టు ఆల్ దీస్ థింగ్స్.
1: నిర్ణయించవచ్చు.
0: వీ కెన్ డిసైడ్ దిస్ వెరీ కన్ఫ్యూజింగ్.
1: ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
0: వెన్ యు సే దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో, ఈగో మస్ట్ బి సెటిలర్ దాన్ ఇంటెలిజెన్స్.
1: ఈ అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
0: ఈగో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: సర్వత్రా ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: సర్వ కర్మలు యందు కూడాను ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఎంటర్స్ ఇంటూ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్.
1: కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ దిస్ ఈగో అండ్ రీచ్ ఆత్మ.
1: ఒకనొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు.
0: One king called a big assembly of pandits and scholars and invited all of them.
1: ee samaveshamulo ee maharaju oka prashnani vesadu.
0: This king put a question to the participants in that assembly.
1: Inta veda shastra itihasa puranamulu yokka pramanamulanu satyachya roopakanga gochirimpa chesi anubhavinchi aanandinchi jagattuku andinchinatundi o pandita varyulara.
0: Oh, great scholars who have mastered the Vedas, Shastras, Itihasas and various scriptures and who have enjoyed all these things.
1: ee samaveshamulo koodinatundi ee maha adrishtavantulalo evaru mochamunu cheragalaru ani prashninchadu.
0: The question continued, among all those people who have assembled here, who has the power to reach moksha, liberation?
1: Aithe ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
0: దీస్ స్కాలర్స్ హావ్ అసెంబ్ల్డ్ హావ్ నో డౌట్ స్కాలర్షిప్ బట్ దే డిడ్ నాట్ డేర్ కమ్అట్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ ది కింగ్ అబౌట్ లిబరేషన్.
1: సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది.
0: దేర్ వాస్ పర్ఫెక్ట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్.
1: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములు ఒక సామాన్యమైన వ్యక్తి లేచి మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దేర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దేర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ వెల్ ఓ కింగ్ ఐ మే బి ఏబుల్ టు రీచ్.
1: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము, ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము, ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
0: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబుల్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ హీ గో టు లిబరేషన్ యాజ్ హీ హాజ్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ భగవద్గీత, వేద, ఉపనిషత్, బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
1: ఎట్టి సాధన సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు.
0: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాజ్ నాట్
1: నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేనిని బట్టి చెప్తున్నాడు? దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
0: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ది ఫూల్హార్డీనెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
1: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన ఏ ఆధారమును పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వర్యుల లోపల ఇది పండితులను అవమానపరిచినట్టు కాదా?
0: కింగ్ కాల్ దట్ జెంటిల్మెన్ నియర్ ఆర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్ ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుట్టింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?
1: మహారాజా క్షమించండి, నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో నేను అనేటువంటి అహం పోతే పోవచ్చు అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
0: He said, "Well, Maharaja, when I said that I may nenu pote povachu, that means if ego, if I go, I may go.
1: Aham, aham, aham. Nenu anetundi oka aham. Ee aham aakaramto koodatam cheta idi ahankaranga maaripoyindi.
0: When he said that if I go, that referred to the ego. He meant that if ego goes, one can go to liberation.
1: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
0: The inner meaning of that was that if body consciousness is lost and if ego is destroyed,
1: మానవుని యందు కూడాను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యమును పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: When a person identifies himself with his body, then he develops ego.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ సఫర్స్ ఫ్రమ్ ఈగో, వన్స్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ షైన్.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: దేర్ ఫార్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు డిస్ట్రాయ్ ఈగో విచ్ ఎన్వలప్స్ ఇంటెలిజెన్స్.
1: ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ క్లోజ్లీ సెట్ టు ఆత్మ.
1: ఆత్మకు సమీపంలో ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది.
0: యాజ్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఆత్మ ఈజ్ వెరీ హై, ఇట్ ఈజ్ లైక్లీ టు గెట్ ది As it is very near, it is likely to just have the impact and the influence of Atma on that.
1: Kanuka Atma Shakti Antayikudanu Inchuminchu 90 Bhagamulu Buddhi Paiki Ravadaniki Avakasam Untundadi.
0: There is an opportunity for the Atmic power, 90% of it, to reach this intelligence.
1: Buddhi Tarvatane Deham Manasu Paina Prasaristundi.
0: After this intelligence alone, this Atma power comes on mind.
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియములపైన ప్రసరిస్తుంది.
0: The power of mind is set on the senses.
1: ఇంద్రియముల యొక్క ప్రభావమే దేహం పైన.
0: The power of the senses is left on the body.
1: బుద్ధి శుద్ధమైన అర్థం వంటిది అని మనం అనుకున్నాం.
0: We thought that intelligence is like a pure mirror.
1: సూర్యుని యొక్క కిరణములు మన ఇంటిలో ప్రవేశించుటకు ఇది చాలా కష్టం.
0: The rays of the sun may not straight away get into our house.
1: Atyanta chikatito koorinatunte yokka grahamulo ee surya kiranamulu cheralanukunnappudu manamu addamunu suryuni vaipunu trippi daarini inti vaipunu kontha varaku maralchinappudu aa yokka suryuni yokka pratibimbamu addam paina padi addam yokka pratibimbamu grahamulo praveshistundi.
0: If you want the rays of the sun to reach your home where there is darkness, you make the rays of the sun reflect on the mirror, turn the mirror in such a way that the rays will reflect into the house and then light is shed.
1: Ee suryuni yokka kiranamulu direct ga room lo paradaniki veelu kaadu.
0: It is not possible to get the rays of the sun directly into the house.
1: Addam dwarane ee yokka gruham lo praveshinchali.
0: It is possible to make this rays go into the house through a reflection in the mirror.
1: Addamu paina padinatvanti yokka surya kiranamulu క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ త్రూ ఫాలింగ్ ఆన్ ద మిరర్ మే నాట్ బి యాజ్ పవర్ఫుల్ యాజ్ ది డైరెక్ట్ రేస్ ఆఫ్ ది సన్ ఫాలింగ్ ఆన్ ద మిరర్.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: ది ఆరిజిన్ ఆఫ్ ఎ రివర్ ఈజ్ సేక్రెడ్ ద ప్లేస్. The place where the water spring is there, it is sacred, it is pure.
1: Kani kramakramena pravahinchi janula yokka upayoga sthayiki vacheteppatiki malinyanni pondutayi.
0: By the time this water flows from the spring to the place where the men are using, it gets polluted and it becomes dirty.
1: Adhe reetigane aatma yokka prabhavamu suryuni paina padi anaga buddhi paina padi buddhi nunchi manasu paina padi మనసు నుంచి ఇంద్రియంలో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: ఇన్ ద సేమ్ వే ది పవర్ ఆఫ్ ఆత్మ ఆఫ్టర్ ఫాలింగ్ ఇట్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఆన్ ద మైండ్ అండ్ దెన్ ఆన్ ద సెన్సస్ అండ్ బై ది టైమ్ ఇట్ రీచెస్ ది బాడీ దే వుడ్ హావ్ లాస్ట్ మచ్ ఆఫ్ ఇట్స్ పవర్.
1: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి బుద్ధిని పరిశుద్ధమైనటువంటిదిగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రభావము డైరెక్ట్ గా దేహం పైన కూడా పడడానికి అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ వీ కెన్ మేక్ ది ఇంటెలిజెన్స్ ప్యూర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ది పవర్ విచ్ ఇంటెలిజెన్స్ డిరైవ్స్ ఫ్రమ్ ఆత్మ మే బి డైరెక్ట్లీ అలౌడ్ టు ఫాల్.
1: కనుక బుద్ధి యొక్క పవిత్రతకు బుద్ధి యొక్క నిర్మలత్వంలో మానవుడు ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్ టు కీప్ హిస్ ఇంటెలిజెన్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
1: దశోపనిషత్తులు ఉంది, ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు.
0: అమంగ్ ద ఉపనిషత్ తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తు నందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
1: ఎడమ వైపున ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
0: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
1: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
0: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
1: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
0: ద నేమ్ గివన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
1: తోక యోగము.
0: ద టెయిల్ ఈజ్ యోగ.
1: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగంతో కూడి ఉండేటువంటిది.
0: దేర్ఫోర్ వెన్ యూ సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.
1: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: టు బి ఫుల్ ఇంటెలిజెన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫుల్.
1: విక్రమాదిత్యుని కాలమునందు
0: డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ విక్రమాదిత్య
1: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: హి కాల్డ్ ఫార్ ఎ వెరీ బిగ్ మీటింగ్ అసెంబ్లీ.
1: ఒక విధమైనటువంటి యొక్క యోగంతో కూడి ఉంటుంది.
0: దేర్ఫోర్ వెన్ యూ సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.

0: ప్రధానమైనటువంటిదా లేక మేధ ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా, దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
1: హి ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఇస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధ ఇంటెలిజెన్స్ మేధ ఆర్ బుద్ధి విచ్ ఆఫ్ దీస్ త్రీ.
0: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
1: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
0: ఈ పండిత సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు.
1: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
1: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ దాట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
0: విక్రమాదిత్యుడు పండితుడి యొక్క జవాబునకు చాలా చింతించి దీనికి సరి అయినటువంటి జవాబును చెప్పలేకపోయారు కదా అని యోచించాడు.
1: కింగ్ విక్రమాదిత్య వాజ్ ఫీలింగ్ సారీ దట్ ఎ ప్రాపర్ రిప్లై హ్యాస్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది పండిట్స్.
0: ఆయన చెప్పాడు.
1: హి టోల్డ్ దెమ్
0: ఆస్థ్య ఆస్థ స్వస్థాత్యాయ స్వాత్ మేధే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి.
1: ఓ స్కాలర్స్,
0: స్వాస్థ అనగా ఒక స్థిరత్వము,
1: డిజైర్ స్టెడీనెస్.
0: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
1: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టడీనెస్ ఈజ్ యూజ్లెస్.
0: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
1: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధ.
0: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
1: వితౌట్ ఇంట్రెస్ట్ what is it that they are going to achieve with that medha shakti?
0: ee medha shakti payane oka sthirathame lekapothe ee karyamunu vaadu sadhinchaledu.
1: Without that sense of steadiness, with merely having intelligence, they are not going to achieve anything at all.
0: Stadda sthirathamu rendu undinappude aasakti balapadutundi.
1: Interest and steadiness alone will
0: kanuka mottamodi aasakti.
1: The first one is aasakti
0: sthirathamu.
1: The second one is
0: ee rendu koodinatvante buddhi.
1: Intelligence must be associated with these two.
0: Kanuka manavudu telivitetalu endu maatrame aadharapadi telivitetalne nammukoni jeevinchatamu idi kevalam viveritanam.
1: Therefore if man thinks that cleverness and intelligence alone can give him success, he is mistaken.
0: Deenipaina amitamaina aasaktini manam penchukovali.
1: There is a need for extraordinary interest in that.
0: Aa aasaktini sthirathvanga manu roopandimpa cheskovali.
1: You have to transform that interest into steadiness.
0: Appude manavudu etti ghana karyam leni kodunu sulabhanga sadhinchagaladu.
1: Then only he can achieve anything in life.
0: Kanukane vedantamu shraddhavan labhate gnanam annaru.
1: That is the reason why Vedanta has declared one can get knowledge and wisdom.
0: Shraddhane lekapothe మనము ఎట్టి చిన్న కార్యం నందు కూడాను విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
1: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ఎదర్ సక్సెస్ ఆర్ జాయ్ ఇన్ లైఫ్.
0: అణు మాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యు కెన్ గెట్ ఎ స్పార్క్ ఆఫ్ ఫైర్ ఇఫ్ ఓన్లీ యు హ్యావ్ ఇంట్రెస్ట్ you can develop that into any amount.
0: Thalenaatunti vaaniki tattadu nippulu techi pettina kodanu asraddhato aaragottukochunu.
1: On the other hand, even if you give any quantum of fire, he does not have shraddha, it can be extinguished.
0: Anuswaroopamainatunti marriginjani teeskuni vachi shraddhato poochi dani sareinatunti oka shraddhato pochinchinappudu oka brahmandamainatunti vrutchanga roopondutundi.
1: If you can get a small tiny seed of people tree, if you can

0: develop into a tree, it can become a very big, vast tree.
1: కనుకని అణో రణీయాన్ మహతో మహీయాన్. అణువు నుంచి ఘనం వరకు కూడా పెంచడానికి శ్రద్ధ అత్యవసరం.
0: For developing even the small and minutest things into mountainous big things, it is shraddha, interest, which is essential.
1: కాని మానవునికి శ్రద్ధ ఉన్నది.
0: Man has interest.
1: దేనిపైన శ్రద్ధ?
0: But on what does he have?
1: ఫలముపైన శ్రద్ధ ఉన్నది, కానీ క్రియపైన శ్రద్ధ లేదు.
0: He has interest in the fruits of action and not of action.
1: అది spirit of work.
0: And not the spirit of work.
1: ఇది మానవుల యందు సన్నగిలినది.
0: He is not having that spirit of work in him.
1: ఈ సైన్స్ యొక్క డెవలప్ వల్ల, అభివృద్ధి వల్ల,
0: on account of the development of this science,
1: మానవుడు సుఖమునకు మరిగి,
0: man has become indolent.
1: సోమరత్వాన్ని పెంచుకొని,
0: has developed laziness.
1: శ్రద్ధను క్రమక్రమేణా సన్నగింప చేసుకున్నాడు.
0: He has lost all the interest which is inherent in him.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: Science is not.
1: కానీ మన ఉపయోగం అనేటువంటి దాని వల్ల పెద్ద మార్గం పడుతుంటుంది.
0: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
1: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా ఆవించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ ద లవ్ బై డిఫ్యూజింగ్ ఇట్ అండ్ డైవర్టింగ్ ఇట్ ఇంటూ మెనీ డైరెక్షన్స్.
1: కనుకని ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా ఆవించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ ప్రాపర్లీ దాట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ లవ్ అండ్ డైవర్ట్
1: మనంలో ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
0: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ యూ కెన్ డూ ఇట్ విత్ వన్ వర్డ్.
1: స్పిరిట్ ఆఫ్ లవ్, ఇదే ఆధ్యాత్మికము. స్పిరిట్ ఆఫ్ లవ్, ఇదే సైన్స్.
0: స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ స్పిరిచువాలిటీ. స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ సైన్స్.
1: దీనికి ఎంత వ్యత్యాసం చూడండి.
0: యూ కెన్ సీ ది ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
1: ఉన్నది చిన్న పదమే.
0: There is only a small word.
1: Kani idi anantamaina arthamato koodi untundali.
0: But this is pregnant with meaning.
1: Laukikamainatti bhoga bhagyamulanu anukoola sadupayamulanu kevalamu ee vaigyanam manaku andistu untundali.
0: Science confers worldly comforts and worldly benefits.
1: Kani manaviki kavalsinatundi antar sambandhamainatti aanandam.
0: But what man really needs is inner joy.
1: Koredi aanandam.
0: He is seeking joy.
1: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
0: బట్ హీ మేకింగ్ ఎఫర్ట్స్ ఫర్ జాయ్.
1: కానీ ఆ ఆనందం వస్తువాను ఎందు ఉన్నదా?
0: బట్ డస్ హీ గెట్ ఇట్ ఇన్
1: విషయములందు ఉన్నదా?
0: డస్ హీ గెట్ ఇట్ ఇన్ సెన్సెస్?
1: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: వెన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ ఇంపర్మనెంట్, హౌ కెన్ యూ గెట్ పర్మనెంట్ జాయ్ అవుట్ ఆఫ్ దెమ్?
1: కనుక ఇచ్చే పదార్థమును అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహమును అశాశ్వతమే, మనం నివసించే దేశము అశాశ్వతమే.
0: ద సెన్స్ ఆబ్జెక్ట్స్, ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యూ లివ్, దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
1: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
0: సైన్స్,
1: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
1: రాజకీయ పరిణామము,
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: ఆర్థిక పరిణామము,
0: ది ఎకనామిక్ రెవల్యూషన్
1: వైజ్ఞానిక పరిణామము,
0: సైంటిఫిక్ రెవల్యూషన్
1: లౌకిక పరిణామము,
0: ది వరల్డ్లీ రెవల్యూషన్,
1: అన్ని అభివృద్ధి అంచనాయి.
0: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
0: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: అయితే ఈ మనసు ఎక్కడి నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
1: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
1: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
0: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ది సీక్రెట్.
1: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
0: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
1: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
0: the food that you partake,
1: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్లిపోతుండాలి.
0: After it is digested, the gross aspect of it goes as a refuge.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
0: The subtle aspect of this food is transformed into blood and
1: ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
0: The subtlest aspect of the food becomes mind.
1: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనం అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: The entire your mind depends upon the type of food that you partake.
1: దీనికి ప్రాణం అత్యవసరము.
0: There is need for understanding this.
1: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
0: For this life, ప్రాణం is
1: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
0: After mind, then విజ్ఞానమయం.
1: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
0: After that, seat of intelligence.
1: కనుక అతి స్థూలమైనటువంటి యొక్క దేహము నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
0: From the gross body, the subtle prana, life has to start.
1: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: From where do you get?
1: ఎవరు తెచ్చి పెడుతున్నారు?
0: From where do you?
1: ఏ కనెక్షన్ తో ఇది తాకుతుండాలి?
0: How is it connected to various things?
1: ఏమీ లేదు. అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
0: That also is the essence of the food that you partake.
1: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
0: The water that you partake, the gross aspect of it goes as urine.
1: అతి సూక్ష్మమైనటువంటి ఒక జలమే ప్రాణంగా మారుతుండాలి.
0: The subtle aspect of the water becomes prana or life principle.
1: అన్నము మనసుగాను నీరు ప్రాణముగాను చేరి మానవుని యందు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుండాలి.
0: The food becomes mind, the water becomes life. The mind and the life principle together become the vijnanamaya or the intelligence sheath.
1: ee vijnanamaga kevalamu bhautika laukikamainatundi vijnanamu kaadu.
0: Here the intelligence referred to is not the external one.
1: ee bahya prapanchamunaku maatrame sthoola jagattuku maatrame.
0: The external intelligence is only applicable to the
1: avasthaku maatrame,
0: only for the waking state.
1: Kaani sukshma avasthayindu అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫార్ అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇట్స్ ఫంక్షనింగ్.
1: అయితే బాహ్యాన్ని ఆధారం చేసుకుని అంతర్భావం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు బేస్ అవర్ అండర్స్టాండింగ్ ఆన్ ది ఎక్స్టర్నల్ లైఫ్.
1: ఉంటున్నావు కానీ బయట ఎక్కడి నుంచి రావటం లేదు, పోవటం లేదు.
0: Everything exists inside of you. There is nothing which comes externally.
1: Atmaku ahankaramuku undina vyathyasamu kuda manam gurtinchali.
0: We have to recognize the difference that exists between atma and ahankara ego.
1: Idi atma nundi aavirbhavinchi.
0: It emanates from atma.
1: Ee atma nundi talampu bayalderindi.
0: The thought comes from atma.
1: ఈ తలంపు నుండి వాక్కు వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
1: ఏతా వాత వాక్కు తలంపు అహంకారము ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
0: ద వర్డ్ ద థాట్ దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
0: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు తలంపు పుత్రుడు.
0: థాట్ ఈజ్ ద సన్ ఆఫ్ ఈగో.
1: తలంపుకు వాక్కు పుత్రుడు.
0: వర్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
1: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: దిస్
1: గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వర్డ్ ఈజ్ అ గ్రాండ్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్ ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
0: Great grandson, grandson, son and father all belong to one family.
1: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
0: This ego is one which appears and disappears.
1: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
0: It is associated with coming and going.
1: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
0: The principle of ఆత్మ neither comes nor goes, it stays continuously.
1: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాము.

0: చాలా తప్పు పదం.
1: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
0: అహంకారం అనగా కేవలం శరీర సంబంధించి అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు, కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
1: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఈజ్ రియల్ అహంకారం.
0: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారం అది అహంకారం కాదు.
1: ద ఈగో
0: కేవలం ఒట్టి భ్రమ.
1: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ క్వాలిటీస్, యువర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు చాలు పడేది, భ్రమ పడుతున్నాడు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది వెల్త్ దట్ యు హావ్ ఆర్ యు ఈగోయిస్టిక్ హూ సే,
0: నీ విద్యను చూచి నేను గొప్ప విద్యావంతుడని అనుకుంటున్నావు, ఇది కేవలం ఒట్టి భ్రమగా ఉంటుండాలి.
1: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్
0: అహంకారం అని చెప్పకూడదు.
1: దట్ షుడ్ నాట్ బి కాల్డ్ రియలీ అహంకారం.
0: ఒకరికి విద్య ఉండి కూడా నువ్వు ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు.
1: దేర్ మే బి సమ్ పీపుల్ హూ హావ్ ఎడ్యుకేషన్ బట్
0: ధనం ఉండి కూడా ఈ యొక్క భ్రమ లేకుండా ఉండొచ్చును.
1: విత్ వెల్త్ దేర్ మే నాట్ బి ది డెల్యూషన్ ఆఫ్ ది.
0: కానీ అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
1: బట్ ఆల్ పీపుల్ హ్యావ్ ఈక్వలీ దిస్ అహంకార,
0: అనగా దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతని అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
1: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
0: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
1: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వలప్డ్ బై అహంకార.
0: కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి.
1: డిస్ట్రాయ్ ది అహంకార ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ డెవలప్ శ్రద్ధ.
0: ఇంకా రెండవది ఈ పచ్చిక ఉండినటువంటి దీంట్లో కుడి ప్రక్క రుతం.
1: ది రైట్ వింగ్ ఆఫ్ దిస్ బర్డ్ ఇంటెలిజెన్స్ రుతం.
0: రుతం అనగా సర్వసామాన్యంగా వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
1: యూజువలీ ఇన్ ది కామన్ పాలన్స్ వైల్ డిస్క్రైబ్ స్పీకింగ్ అబౌట్ వేదాంత రుత ఇస్ టేకన్ యాజ్ ట్రూత్, సత్యం.
0: రుజుమార్గమును చూపేటువంటిదే రుతము అని.
1: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్ దట్ ఈస్ రుతం.
0: అయితే సత్యమునకు రుతమునకు వ్యత్యాసం ఉంటున్నది.
1: దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
0: సత్యమే రుతము, రుతమే సత్యం అని చెప్పరాదు.
1: ఇట్ ఈస్ రాంగ్ టు సే సత్యం యాజ్ రుతం అండ్ రుతం యాజ్ సత్యం.
0: మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం.
1: ఇట్ ఈస్ ట్రూత్ వెన్ యూ డూ సంథింగ్ and speak out what you have done. When you tell something and also do the same thing,
0: aide rutam anetundi adi kaadu.
1: Rutam refers to something else.
0: Manasulo puttina anni maatalo cheppatamu, maatalo cheppina danni chetito cheyatamu, idi trigunatmakamainatundi tattvato kodinatundi kanuka deeniki rutam annaru.
1: Rutam is associated with three instruments: the thought, the word and deed.
0: రుతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ జస్ట్ సే దట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
0: సత్యం సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం అంటారు.
1: దట్ ఈస్ వై ట్రూత్ ఈజ్ కాల్డ్.
0: కానీ ఇది త్రికాల భాజ్యం కావచ్చు.
1: ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద త్రీ టైమ్స్ త్రికాల.
0: కానీ త్రిలోక భాజ్యం రుతం.
1: బట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ వరల్డ్స్.
0: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియందు ఏకత్వాన్ని పొందేటువంటిది రుతం. కనుకనే రుతము అనేటువంటిది కూడాను సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయినటువంటి స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ రుత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
1: The ordinary intelligence is not the one referred to here.
0: Rutam satyamato koodinatundide ee yokka buddhi.
1: Intelligence to be correct must be associated with shraddha, rutam and satyam.
0: Aithe deeniki toka vere untundadi.
1: It has also one tail.
0: Ee ఎందుకోసం?
1: వై దిస్ టెయిల్?
0: రెక్కలను సమన్వయపరిచే నిమిత్తమై బ్యాలెన్స్ సరిగా పెట్టే కోసం ఈ తోక అత్యవసరం.
1: దిస్ టెయిల్ ఈజ్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ బ్యాలెన్స్ బిట్వీన్ టూ వింగ్స్.
0: ఋత సత్యములను ఈ జగత్తునందు క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరం.
1: ద టెయిల్ ఆఫ్ యోగ ఈజ్ నెసెసరీ ఫర్ మేకింగ్ మ్యాన్ ప్రాక్టీస్ ఋతం అండ్ సత్యం ఇన్ డైలీ లైఫ్.
0: లౌకిక జగత్తునందు ఎయిర్ప్లేన్ మనం చూస్తుంటాం.
1: విల్ బి సీయింగ్ ఇన్ ది వరల్డ్ ది ఏరోప్లేన్.
0: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
1: ఇట్ హాస్ టూ వింగ్స్.
0: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఏరోప్లేన్ పరిగెత్తదు.
1: బట్ ఈ ఏరోప్లేన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫ్లై.
0: ఈ రెండు రెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
1: ఇట్ మస్ట్ హ్యావ్ ఎ టెయిల్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ వింగ్స్.
0: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి ఒక దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
1: ద బాడీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఓన్లీ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దీస్ త్రీ.
0: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో,
1: while sitting in the plane, I don't know whether you have seen it.
0: Oka rekka koncham kinda padutundi, oka rekka paiki pothundi.
1: While going up, one wing slightly goes upwards and another.
0: Ige samayalo mari oka rekka kindiki vastundi, oka rekka paiki pothundi.
1: While landing, one wing will be on.
0: Anaga ee sambandhamainatundi jagatlo manamu jarpinchukune samayalo satyamu munduga vastundi, rutam venaka vastundi.
1: In a, when you are carrying on your worldly work, satyam comes first and rutam comes next.
0: Adhyatmika margamulo manam vicharana salipetappudu rutam mundu vastundi, satyam dani venta vastundi.
1: When you are looking into and inquiring into spiritual world, rutam comes first.
0: Kanuka idantha takudalo oka balance paina aadharapadi untuntadi.
1: All this depends upon the balance.
0: Anni rakamulainatundi oka balance kudanu sariyainatundi vetiga undinappude idi buddhi. ఇది బుద్ధిగా రూపొందుతుంది.
1: ఇంటెలిజెన్స్ విల్ బి రియలీ ఏబుల్ టు ఫంక్షన్ యాజ్ ఇంటెలిజెన్స్ వెన్ దెర్ ఇస్ అ బ్యాలెన్స్ అండ్ ఈక్విలిబ్రియం ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: కేవలము ఋతము సత్యము యోగము లేకుండా పోతే ఇది కేవలము ఇది బుద్ధే కాదు.
1: యూ కెనాట్ కాల్ దట్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఋతం సత్యం అండ్ యోగం.
0: ఈ యోగం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై యోగ?
0: ఏమిటి, క్రియాయోగమా?
1: ఈజ్ ఇట్ క్రియాయోగ
0: లేక హఠయోగమా?
1: హఠయోగం
0: లేక రాజయోగమా?
1: రాజయోగం.
0: ఏ యోగం ఇది? ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
1: నౌ ది యోగా విచ్ ఈస్ నార్మలీ అండర్స్టూడ్ రెఫర్స్ టు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇస్ నాట్ రియల్ యోగా అట్ ఆల్.
0: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: ఆల్ దీస్ ఆర్ given to maintain the body.
0: నిజమైన యోగం ఏంటి? యోగః చిత్తవృత్తి నిరోధకః. మన ఇంద్రియములను అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
1: రియల్ యోగా ఈజ్ వన్ విచ్ కంట్రోల్స్ ది సెన్సెస్.
0: ఈ యోగం అనేటువంటిదే తోక.
1: దాట్ ఈస్ ది టెయిల్.
0: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
1: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ only when it is associated with
0: కేవలం తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
1: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
0: ఇది తెలివివంతుడు కావచ్చు,
1: హీ మే హావ్,
0: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు యూజ్ ద వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ దేర్.
0: దీన్ని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
1: తెలివి
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ సత్యము ఋతము యోగము ఈ యొక్క మహత్తత్వము ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
1: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ సత్యం ఋతం అండ్ యోగం అండ్ మహాశక్తి.
0: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అది మహత్తరమైన తత్వం తత్వము అని.
1: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఆల్ దిస్
0: మహత్ అనగా గొప్ప అని అర్థం.
1: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
0: తత్వము అనగా రెండింటిని గుర్తించినటువంటిది అని.
1: తత్వము ఈజ్ మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
0: అందువల్లనే మహామంత్రములు యందు తత్వం అసి అన్నారు. తత్వం అసి అదే నేను అన్నాడు.
1: In Mahatattva, it is said, Tattva అసీ థౌ ఆర్ట్ దట్ ఐ యామ్
0: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
1: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ ద ప్రిన్సిపల్.
0: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిదే మహత్తత్వం.
1: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐఎమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
1: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ ఫార్మ్ అండ్ రియల్
0: స్వరూప సంధానమే తత్వము.
1: తత్వం ఈజ్ స్వస్వరూప సంధానం.
0: అనగా తానెవరో తనను గుర్తించుకోవటమే ఇది ఒక సరైన తత్వము.
1: ద రియల్ తత్వం ఈజ్ రికగ్నైజింగ్ యువర్ రియల్ సెల్ఫ్.
0: బుద్ధి తానెవరో తాను గుర్తించుకోగలరు, అదే నిజమైన బుద్ధి.
1: రియల్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్ విత్
0: కేవలం తెలివితేటలతో ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నంత మాత్రమే వీడు బుద్ధిమంతుడు కాదు.
1: యూ కెనాట్ కాల్ ఎనీ పర్సన్ బుద్ధిమాన్ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ జస్ట్ బికాస్ హీ అండర్స్టాండ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఈజ్ ఇంటెలిజెంట్ వన్.
0: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
1: హు షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లెవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబం అనే చెప్పవచ్చు.
1: హు కెన్ సే దట్ దిస్ బుద్ధి ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును.
1: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అనే చెప్పవచ్చును.
1: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రీసౌండ్ అనే చెప్పవచ్చు.
1: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ ఆత్మ యొక్క తత్వమే బుద్ధి యొక్క ప్రమాణం.
1: ద రియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడిన వాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
1: ఓన్లీ ఆఫ్టర్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గలవాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
1: Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness, you have that intellect.
0: May, adi medha shakti. Medha, dantlo puttina atvanti shakti.
1: It is the power which has taken its origin.
0: Ee medha shakti e maya shakti.
1: This power of medha is itself illusion, the power of maya.
0: రామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయమునందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పిన కోరింది.
1: ఆఫ్టర్ రామ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకే వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామ అట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాజ్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫర్ వాట్ సిన్స్ వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
0: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గములు చూపించినాడు.
1: రామ కన్వే ది వేరియస్ మెథడ్స్.
0: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే. ఇది ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
1: అవతారం
0: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. Most of the things they convey indirectly only.
0: కారణం ఏమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద రీజన్ ఈజ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ డివినిటీ బేసికలీ. ఇన్ ఆర్డర్ దట్ డివినిటీ మేనిఫెస్ట్
0: కేవలం అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
1: వెన్ ఇట్ ఈస్ టోల్డ్ డైరెక్ట్లీ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: తన దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
1: In order to give that capacity and that freedom to understand his own real divinity, things are conveyed indirectly.
0: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తారు, కానీ సరియు నది తీరమునకు వెళ్లి స్నానం చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటున్నాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూసుకుని రామన్నాడు.
1: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
0: ఆమె ఈనాడు గొప్ప ఉపదేశం అందుకోగలుగుతున్నాను, నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ద్వారా అని చాలా ఆనందపడి తన చెలికత్తెలతో సరియు నదికి పోయింది, స్నానం చేసింది, చుట్టూ చూచింది ఏమిటిండాయని. కానీ అక్కడ అంత గొర్రెలు ఉంటున్నాయి.
1: లుక్ టు ద సరౌండింగ్స్ అండ్ కమ్ బ్యాక్. షీ వెంట్ విత్ ది అదర్ అండ్ వెన్ షీ వెంట్ అండ్ హ్యాడ్ ద బాత్ ఇన్ సరయు రివర్ వాట్ షీ సా వాస్ గోట్స్ అండ్ షీప్.
0: చూచింది, చూచేటప్పటికి ఎక్కడ చూసినా గానీ మే మే మే అని అరుస్తున్నాయి ఈ గొర్రెలు ఈ మేకలు.
1: ది షీప్ అండ్ దిస్ గోట్స్ వర్ మేకింగ్ ది సౌండ్ మే మే.
0: వచ్చింది పాపం, అమ్మా మీరు స్నానం చేశారా? చేశారు. సరియు నది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
1: Kaikeyi returned. Rama asked, Mother, did you have your bath? What did you find? What animals did you find?
0: Nayana, gorlu, mekalu, pachigaddini mestunnayi annadu.
1: And she said, well, these goats and sheep were grazing.
0: Avi ye vidhanga shabdam chestunnayi annadu.
1: What sound were they producing, Mother?
0: Dani swabhavame kada me me me ani arustunnayi annadu.
1: It is their nature to shout me me.
0: Me ante emiti annadu.
1: He asked, what do you understand by
0: nenevaru aneetundi? Nenevaru aneetundi.
1: May means who am I?
0: Gorlu kudanu aasistunnayi nenevaru nenevaru nenevaru nenevaru ani prashnistunnayi. Kanuka neevu manavudai puttukodavu, neevu nenevaru aneetundi dani gurtinchukolekapothe neevu goritho samaname ani annadu.
1: Even the sheep go on asking, who am I, who am I? After being born as a man, if you are not in a position to know, put the question to yourself to
0: know. కనుక ఈనాడు నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే.
1: టుడే యు డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ అస్ టు హూ యూ రియలీ ఆర్ అండ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హూ ది అదర్ పర్సన్ ఇస్.
0: ప్రశ్న వేసుకో, హూ ఆమ్ ఐ?
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ?
0: కనుక నేను పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో నీవు గిట్టినంత వరకు కూడా ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
1: విత్ వాట్ ఎవర్ యు ఆర్ బోర్న్ యు షుడ్ నాట్ డై విత్ ద సేమ్ థింగ్.
0: పుట్టినప్పుడు నీవు కోహం కోహం కోహం అని ఏడ్చినావు.
1: వెన్ యు ఆర్ బోర్న్ యు క్రైడ్ అవుట్ కోహం
0: కోహం అనగా నేనెవరు నేనెవరు.
1: హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ, దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కోహం.
0: సత్య అంత వరకు నేనెవరు నేనెవరు అని సత్యేస్తే ఇంక పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ డెత్ ఇఫ్ యు డై asking the question, who am I? What is the use of life?
0: Puttinapudu koham ani puttavu, satya samayalo soham ani chavali, adhe sarthakam.
1: When you are born you said who am I, when you are dying you should say I am that and die. That sanctifies your life.
0: Kanuka manavuni endunnatundi ahankara tattvanni manam nirmoolam kavinchukovalante oka marganni manam anusarinchali.
1: If we want to destroy this ahankara for want of our ego, you will have to just follow a particular path.
0: ఇది ఒక భగవత్ యొక్క మార్గములో తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడా ఫలింప చేయదు.
1: ఎక్సెప్ట్ బై ఫాలోయింగ్ ది పాత్ డివైన్ దెర్ ఇస్ నో అదర్ పాత్ విచ్ కెన్ లీడ్ యు ఆన్.
0: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
1: వెన్ యూ సఫర్ ఫ్రమ్ దిస్ అహంకార
0: పరీక్ష గావించు.
1: You go on observing your own breath.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమని పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
1: Enquire into what you are inhaling and exhaling produces a sound.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహా అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహా అహం,
1: సోహం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహా అండ్ అహం.
0: సహా నీవు, అహం నేను.
1: సహా ఈజ్ యూ, అహం
0: సహా బ్రహ్మ, అహం నేను. సహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అయం బ్రహ్మ, దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాధర్ యు.
0: వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. సోహం, హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని.
1: దిస్ సోహం మంత్ర ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పార్లెన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వంతో మనకు క్షణ క్షణం కూడా నువ్వు బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వీఆర్ గెటింగ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ కాన్షియన్స్ విత్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 24 అవర్స్.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం, సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయం చెప్తుంటాడు. 21,600
1: We chant this soham within a day of 24 hours 21,600 times.
0: 21,600 times nene brahma nene brahma nene brahma ani antarvaani neeku upadesham chestunte ee upadeshanni katta petti oka tattu katti petti deenini nene brahma anetundi danni marchi poi nenu ramayya nenu simayya nenu jogayya nenu ee vidhanga cheppukuntu pothunte idi emaina sariyina margama.
1: When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramayya, Krishnaya,
0: నేను రామయ్య కృష్ణయ్య అనుకుని నీవు ఎంతకాలం సాధన చేసినా కూడాను ఇది ప్రయోజనమే లేదు. నీవు రామయ్యగానే ఉంటావు, నీవు కృష్ణయ్యగానే ఉంటావు. ఈ రామయ్య కృష్ణయ్య దేహానికి పెట్టిన పేర్లు కానీ నీ పేర్లు కాదు.
1: విత్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ రామయ్య అండ్ కృష్ణయ్య, యూ మే డూ దిస్ సాధన ఎనీ డ్యూరేషన్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ యూజ్లెస్. ది నేమ్ ఈస్ గివన్ టు యువర్ బాడీ అండ్ నాట్ యువర్ సెల్ఫ్.
0: ఇది దేహానికి పెట్టిన పేరు.
1: దిస్ నేమ్ ఈస్ గివన్ టు ద బాడీ.
0: నా సోహం అనేటువంటిది పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: Puttina peru shastham gaani pettina peru shastama.
1: The name which is born with you is permanent. No name which is given is not
0: permanent. Artificial.
1: Whatever is given is artificial.
0: Puttina is real.
1: Whatever is born with you is real.
0: Adi nee satyam.
1: That is your truth.
0: Aa satyame rutamuga bhavinchukovali.
1: That truth must be considered as rutam.
0: ఈ సత్యరుతములు రెండింటిని ఏకత్వం గావించుకొని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: If you unite this rutam and satyam, you would be able to reach సచ్చిదానంద.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ అనుభవించేటువంటిది కానీ దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyataniki oka vidhamaina avakasam untundi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we would be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu Parthasarathi ayinadu.
1: Krishna was Parthasarathi.
0: Parthudu ante evaru?
1: Who is Partha?
0: Kevalam Arjunudu maatrame kaadu.
1: It is not Arjuna alone.
0: Prithvi putrudainatunte vaade Parthudu. Kabatti meerandaru Prithvi putrule, meerandarkini Parthasarathi. Aa Bhagavantuni sarathiga meeru tisthikarinchali.
1: It is not merely Arjuna. Everyone born on earth is the son of Prithvi, and that is Partha. You have to accept the Lord as the charioteer.
0: Idi bhagavantuni atma pratibimbam ainatundi ganaka ee buddhi buddhini saradiga pettukoni
1: As intelligence is a reflection of God.
0: మీ పెన్నిధి అయినటువంటి యొక్క భగవంతుని సన్నిధిని చేరడానికి కృషి చేయండి.
1: With itself, try to reach the lotus feet of the Lord.
0: ఈ అన్నింటికిని ప్రేమ అత్యవసరము.
1: Love is essential for all these things.
0: ప్రేమ లేకుండా ఏ కార్యము కూడాను మనం చేయడానికి వీలు కాదు.
1: It is impossible to accomplish anything without love.
0: కేవలం తినటము త్రాగటం కూడాను ప్రేమ ఉండినప్పుడే దాన్ని తినడానికి త్రాగడానికి కొనుక్కుంటాం.
1: ఈవెన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ డిపెండ్స్ అపాన్ ద లవ్.
0: కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్
0: ఆఫ్ సత్యభాస్కరుడే భగవంతుడు.
1: హీఈస్ ది
0: సద్గుణములకు నిలయమైనటువంటి వాడే సత్య.
1: అండ్ ఈస్ ద వన్ హూ నోస్ ట్రూత్.
0: కనుక ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: త్రూ లవ్ ట్రై టు రికగ్నైజ్ యువర్ రియల్ నేచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ప్రాపర్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ మైండ్ అండ్ త్రూ దాట్ యు శాంక్టిఫై యువర్ లైఫ్.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the third day of the three-day Sri Satya Sai Global Bal Vikas Gurus Conference being conducted here at Prashanthi Nilayam. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the morning program will commence comprising introduction to the theme of the day, Blossoming of Excellence. Talk by Ms. Lakshmi Suresh, Bal Vikas alumna and guru, Sri Satya Sai Seva Organizations. Talk by Dr. Mahesh Narayanan, Bal Vikas guru and teacher's trainer from the United Kingdom, Sri Satya Sai Global Council. Pledge taking ceremony for the Bal Vikas gurus, followed by the valedictory address by Sri Nimish Pandya Garu, All India President, Sri Satya Sai Seva Organizations. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. We'll be having regular evening session in Sai Kulwant Hall, 4:30 to 5:15, Vedam chanting, 5:15 to 6 p.m., bhajans, followed by mangalarti and Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divya Anugraha Asasalato Prashanthi Nilayamlo Jarugutunna Moodu Rojula Shri Satya Sai Global Bal Vikas Gurula Samaveshamlo Repati Moodo Rojuna Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 Gantalaku Veda Patananto Prarambhamavutundi 8:30 Nimishala Nundi Repati Udayam Karyakramalu Ee Kramamlo Jarugutayi Moodo Roju Samavesham Karyakramala Amsham Blossoming of Excellence Pai Parichaya Vyakhyalu శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బాల్ వికాస్ పూర్వ విద్యార్థిని మరియు గురువు అయిన లక్ష్మీ సురేష్ గారిచే ప్రసంగము, శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ యునైటెడ్ కింగ్డంలో బాల్ వికాస్ గురువు మరియు టీచర్స్ ట్రైనర్ అయిన డాక్టర్ మహేష్ నారాయణన్ గారిచే ప్రసంగము, గురువులందరిచే ప్రతిజ్ఞ, అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా గారిచే సమాపక ప్రసంగం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం యథావిధిగా 4:30 నుండి 5:15 వరకు వేద పఠనంతో, 5:15 నుండి 6 వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Many distinguished artists and musicians have received the blessing of performing before Bhagavan Baba. Radio Sai now presents excerpts from a concert performed in the Divine Presence on the occasion of Swami's birthday celebrations.
2: ఈ మహోన్నతమైన రోజు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 80 సంవత్సరముల పుట్టిన రోజున స్వామిని పరవశింపచేయడానికి మనందరినీ సంగీత సాగరంలో ముంచెత్తడానికి భారత జాతి గర్వించదగ్గ సంగీత రత్నాలు భగవాన్ స్వామి ఆయన ఆశీర్వాదంతో మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు వాళ్ళ బృందాన్ని సంతూరు వాద్యంతో మనలందరినీ ముగ్ధ మనోహరులు చేయడానికి రాబోతున్నారు. ఐ వెల్కమ్ పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు.
3: అవర్ కోటి కోటి ప్రణామ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ బాబా. వి ఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ టు బి హియర్ this evening to celebrate the 80th birthday of the avatar. I feel I had many good karmas of the past births, that I had the blessings of Bhagwan in this life. I had the fortune of playing for Swami exclusively in early 70s at Parthi and Whitefield in small room with some students. I had the good fortune of paying my tribute, musical tribute, at the lotus feet on the 60th birthday, 70th birthday and today 80th birthday. My son Rahul is equally blessed by Swami, and today we

0: నెక్స్ట్ సంగీత సమ్రాజ్ఞి క్వీన్ ఆఫ్ మ్యూజిక్ బేగం పర్వీన్ సుల్తానా గారిని వోకల్ క్లాసికల్ అందించవలసిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
1: ఓం సాయిరామ్. మై కోటి కోటి సష్టాంగ్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ మై భగవాన్ శ్రీ శ్రీ సప్త సాయి బాబా. బాబా, ఫస్ట్ ఆఫ్ ఆల్ I thank you from my core of my heart to give me this opportunity to sing in this holy occasion. Om Sai Ram to all my brothers and sisters. I am singing Baba Sai Manas, which is composed by Ustad Dilshad Khan Sahab for this particular occasion. Sai Ram.

మంచు తేలకన్నా మించియుండు. ఆకాశమున కంటే అతి సూక్ష్మమైయుండు సర్వజీవుల.

0: சாது சத்குணகன்யுளோ சப்யுளார சாது சத்குணகன்யுளோ சப்யுளார.
1: It shines more than that of a sun. It is softer than the clouds, subtler than the space. That which is present in all of the beings is the principle of divinity, Brahman himself. There is nothing in this world where there is no God. He is all awareness in all of the beings. You are the very embodiment of Brahman. Brahman is within you. You are Brahman. What more else is to be stated to the members of this august assembly?
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: సత్యమే ఈ ప్రపంచ స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ హస్ మానిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: సత్యమే లేకుండా జగత్తే లేదు.
1: విదౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
0: సర్వము సత్యము నుండియే ఆవిర్భవించినది.
1: ఎవ్రీథింగ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం గుణందుండి సర్వము సృష్టించే సత్యం గుణందడగే సర్వ సృష్టి సత్య మహిమలేని తలమేది కనుగొన్న శుద్ధ సత్వమదియే చూడరయ్యా శుద్ధ సత్వమదియే చూడరయ్యా.
1: గాడ్ బీయింగ్ ట్రూత్ హింసెల్ఫ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ మార్చెస్ దేర్ ఇన్ దట్ ఇటర్నల్ ట్రూత్. There is no place in this universe without the principle of truth. It is a pure, unsullied, non-dual truth.
0: Sri Sampadalu, Bhoga Bhagyamalu, Satyam Nundiye Aalubhavichunnadi.
1: The plenty and prosperity and all the pleasure originated from truth.
0: Vedamulu, Upanishattulu, Sarva, Vangmayavantaikudunu, Satyam Nundiye Aalubhavichunnadi.
1: The Vedas and Upanishads came out of this truth.
0: సత్యమే సరి అయిన నిలయము భగవంతులకు.
1: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ సో డియర్.
0: సత్యమును వీడి భగవంతుడు భగవంతుని వీడి సత్యము ఉండజాలదు.
1: ట్రూత్ కెనాట్ బి దేర్ వితౌట్ గాడ్ నార్ గాడ్ వితౌట్ ట్రూత్.
0: అయితే ఈ భగవంతుడు అంటే ఏమి?
1: దెన్ హూ ఇస్ గాడ్?
0: సత్యమే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ట్రూత్.
0: ఉపనిషత్తులు రసోవై సహా
1: Upanishads declared that God is
0: truth. Rasaswarupudanuga panchadara payasamulo undinattuga.
1: Rasaswarupa means just as the sugar is there in a pudding.
0: Vennam palalo undinattuga.
1: As the butter is contained in the milk.
0: Sarvatra bhagavantudu kanaswarupudai anuswarupudai sancharistu.
1: God is present everywhere, in every cell, in every atom.
0: భగవంతుడి సాక్షాత్ రూపంలో చూచుటకు కొంత కష్టమైనప్పటికీ భగవంతుని యొక్క ఉనికిని సర్వులు కూడా మేము గుర్తించటకు సాధ్యమవుతుంది.
1: ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు హ్యావ్ డైరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ది డివినిటీ, బట్ వన్ కెన్ ఎక్స్పీరియన్స్.
0: చెరకులోని తీపి, మెరపలోని కారము, నిమ్మలోని పులుసు, వేతకాయలోని చేదు, ఇవన్నీ ఇప్పుడు మీరు భగవంతుని ఉనికిని ప్రకటించినటువంటివి.
2: జస్ట్ యు ఫైండ్ ది షుగర్ ఇన్ షుగర్ కేన్, జస్ట్ యు ఫైండ్ ది సౌర్ టేస్ట్ ఇన్ లైమ్, జస్ట్ ఇఫ్ నీమ్ ఇస్ బిటర్ యు ఫైండ్ ది డివినిటీ ఆల్సో.
0: పర్వతమును చూస్తే ఆనందం వేస్తుంది.
2: యు ఫీల్ సో హ్యాపీ బ్లిస్ఫుల్.
0: ప్రవాహమును చూస్తే ఆనందం ఉప్పొంగిపోతుంది.
1: యాజ్ యు సీ ది ఫ్లో ఆఫ్ వాటర్ యు విల్ బి ఎక్స్టాటిక్.
0: అలమును చూస్తే ఆనందం కలుగుతుంది.
1: యాజ్ యు వాచ్ వేవ్స్ యు విల్ బి హ్యాపీ.
0: ఇవన్నీ ఇప్పుడు భగవంతుని ఉనికి యొక్క ప్రభావములు.
1: దే ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కాంతులు వెలిగిస్తాయి.
1: యు ఆల్సో ఫైండ్ ఎఫ్యూజన్స్.
0: నక్షత్రములు ప్రకాశిస్తాయి.
1: స్టార్స్ షైన్.
0: సూర్యుడు మండుతాడు.
1: సన్ షైన్స్.
0: గ్రహములు తిరుగుతాయి.
1: యు ఫైండ్ ద ప్లానెట్స్ రివోల్వ్.
0: ఇవన్నీ ఇప్పుడు భగవంతుని ఉనికి యొక్క ప్రత్యక్ష స్వరూపములు.
1: దే ఆర్ ఆల్ ది ఎవిడెన్సెస్ ఆఫ్ గాడ్.
0: అగ్ని కణమును మనం అర్థం చేసుకున్నప్పుడు అగ్ని యొక్క స్వరూపాన్ని మనము అర్థం చేసుకున్న వారం అవుతాం.
1: We have to understand the nature of the fire and then understand it clearly.
0: నీటి బిందువును అర్థం చేసుకున్నప్పుడు గంగ యొక్క ప్రభావం కూడా మనం అర్థం చేసుకోవచ్చు.
2: When you understand the nature of the drop, you'll be able to understand the Ganges in general.
0: అదే విధంగానే మానవత్వాన్ని అర్థం గావించుకున్నప్పుడే దైవత్వం కూడా మనం గుర్తించడానికి వీలవుతుంది.
2: If you understand the principle of humanity, you will understand the divinity.
0: నిత్య జీవితంలో తెల్లవారి ఉదయం రాత్రి పరుగునంత వరకు మానవుడు తన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ మానవుడంటే ఏమిటో అని మానవునికి తెలియదు.
2: Though a man has been spending his time day in and day out, discharging all his responsibilities, he doesn't know his true innate nature.
0: శరీర మనో ఇంద్రియముల యొక్క స్వరూపమే మానవుడిని భావిస్తున్నారు.
2: He considers that the body is his very form.
0: శరీర మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి వాడే మానవుడు.
2: But man is beyond body.
0: శరీర మనో ఇంద్రియములంతా ఇప్పుడు పనిముట్టు.
2: The body, mind and senses are instruments.
0: ఎవడు మానవుడిని భావిస్తున్నాడో అతే దీనికి మాస్టర్.
2: He considers himself the body, the man, but he is the master of his instrument.
0: కనుకనే మొట్టమొదటి తన్ను తాను గుర్తించమని బోధిస్తుంది వేదాంతం.
2: Therefore Vedanta, the spirituality tells him to know his nature.
0: తాననగా ఏమిటి?
2: Who is the true self?
0: అలాని వారి కుమారుడు అని చెప్పుకోవటం తానవుతుందా?
2: Can you introduce yourself as the son of
0: God? తన పేరు తాను ఉచ్చరించుకోవటం తను తాను గుర్తించిన వాడవుతాడా?
2: If you tell your name, do you represent that?
0: లేక తన గుర్తులను ఆధారం చేసుకుని పరిచయం గావించుకున్నప్పుడు తను తాను గుర్తించిన వాడవుతాడా?
2: If you introduce yourself by your profession, do you stand by that?
0: లేక తన యొక్క దేశం యొక్క విషయంలో గుర్తించినప్పుడు తను తాను గుర్తించుకున్న వాడవుతాడా?
2: If you stand for your nation, that does not stand for your true self.
0: ఈ నిత్య జీవితంలో ఉపయోగించుకునేటువంటి యొక్క డైలాగ్ పదములు.
2: They are the words which are used in our daily routine.
0: తను తాను గుర్తించుకోవటం అంటే దేశము క్షేత్రము.
2: To know one's own self, one should know the body is the
0: Kshetrajnudu.
2: The indwella is knower.
0: కనుక ఆ క్షేత్రజ్ఞుని గుర్తించుకోవటమే నిజమైనటువంటి తను తాను గుర్తించినటువంటి వాడు అవుతాడు.
2: To know the nature of the knower, క్షేత్రజ్ఞ, amounts to the knowledge of the self.
0: అయితే ఈ పంచభౌతికమైన దేహమునందు భగవంతుడు గుణస్వరూపుడై ఉంటున్నాడు.
2: But in this body of five elements, God has attributes.
0: Brahma, Vishnu, Maheshwara ani bhavistuntaru Bharatiyulu.
2: Bharatiyas consider the divinity as Brahma, Vishnu, Maheshwara.
0: Brahma, Vishnu, Maheshwara lu sharira dharulu kaaru.
2: Brahma, Vishnu, Maheshwara has no form.
0: Veeranna evvaru kudanu choodaledu.
2: No one has ever seen him.
0: Yetti anubhavaniki kudanu veelu kaadu.
2: It's not possible to experience.
0: Aite aa Brahma, Vishnu, Maheshwara swarupule సత్వరజో తమోగుణములతో దేహమునందు సంచరిస్తూ ఉంటుంది.
2: బ్రహ్మ విష్ణు మహేశ్వరు సర్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ ఇన్ అవర్ బాడీ.
0: కనుకనే మన గుణములే మన యొక్క దైవ స్వరూపాలు.
2: అవర్ వెరీ క్వాలిటీస్ రిప్రజెంట్ డివినిటీ.
0: బ్రహ్మ సృష్టిని గావిస్తాడు.
2: ద బ్రహ్మ ఇస్ క్రియేటర్.
0: అయితే ఈ సృష్టిని గావించుకునేటువంటి యొక్క విధానము ఎవరినూ గుర్తించుకోలేదు.
2: నో వన్ కెన్ నో ద మిస్టరీ ఆఫ్ నేచర్.
0: ఇది కంటికి కాని రాదు.
2: యు డోంట్ సీ ది
0: ఐ. మనసుకు వినరాదు.
2: యు కాంట్ అండర్స్టాండ్.
0: మనసుకు తెలవరాదు.
2: యు కాంట్ థింక్.
0: ఇంద్రియానికి అర్థం కాదు.
2: యు కెనాట్ అండర్స్టాండ్.
0: ఇలాంటి అతీతమైన యొక్క దివ్యతత్వాన్ని తల్లి బోధిస్తూ ఉంటారు.
2: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ టాట్ బై మదర్.
0: తల్లి కూడా సృష్టింపజేస్తుంది.
2: మదర్ ఆల్సో క్రియేట్స్.
0: నిన్ను నన్ను అందరినీ సృష్టించినటువంటిది తల్లియే.
2: ద మదర్ హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ యూ అండ్ మీ హియర్.
0: కనుకనే మొట్టమొదటి మాతృదేవో భవ తల్లియే బ్రహ్మస్వరూపము.
2: Therefore mother is Brahma the creator.
0: బ్రహ్మ యొక్క స్థానముగా తల్లిని ఉంచుకోవాలి.
2: Mother is in the position of Brahma the creator.
0: తల్లిని గౌరవించాలి.
2: One has to respect mother.
0: తల్లిని సేవించాలి.
2: One has to serve mother.
0: తల్లిని విశ్వసించాలి.
2: And you should have full faith in her.
0: బ్రహ్మ విశ్వాసము యొక్క సంకేతం.
2: This is the symbol and a sign for faith in Brahma.
0: ఈ బ్రహ్మ యొక్క స్వరూపములకు పరిస్వరూపమే ఈ తల్లి.
2: Mother represents the very form of Brahman creator.
0: ఇంకా రెండవది.
2: Second.
0: తల్లి సృష్టింపబడినటువంటి బిడ్డను పోషించి తన యొక్క స్థితిగతులను గుర్తించి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంటాడు తండ్రి.
2: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబుల్ ఆఫ్ ద ఫాదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ అండ్ సీ దట్ హీ గ్రోస్ అప్.
0: అట్టి రక్షణకర్తనే విష్ణువు అని భావిస్తున్నారు.
2: విష్ణు ఇస్ సస్టైనర్ ప్రొటెక్టర్.
0: ఆ విష్ణు స్థానమునకు పరిస్వరూపమే విష్ణువు తండ్రి.
2: ఫాదర్ స్టాండ్స్ ఫార్ విష్ణు సస్టైనర్.
0: కనుకనే పితృదేవో భవ.
2: దేర్ఫోర్ ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి తండ్రులు ఇరువురు కూడాను బ్రహ్మ విష్ణువుల యొక్క రెండవ స్వరూపములే.
2: దేర్ఫోర్ మదర్ అండ్ ఫాదర్ స్టాండ్ ఫర్ రిప్రజెంట్ బ్రహ్మ అండ్ విష్ణు క్రియేటర్ అండ్ సస్టైనర్.
0: వీరు ప్రతిబింబ స్వరూపులే.
2: దర్ వెరీ రిఫ్లెక్షన్స్.
0: వేరు కాదు.
2: దే ఆర్ నాట్ సెపరేట్.
0: తదుపరి ఈశ్వరుడు.
2: దెన్ కమ్స్ ఈశ్వరుడు.
0: ఈశ్వరుడు బోలా శంకరుడు అని.
2: ఈశ్వర్ ఇస్ హూ ఇస్
0: ప్లీజ్. అడిగిన వారందరికీ వరం ఇస్తుంటాడని.
2: హీ కన్ఫర్స్ గ్రాంట్స్ ఆల్
0: బోత్. ఎవరిని కాదనలేడు.
2: హీ విల్ నెవర్ డినై.
0: ఇలాంటి సత్య స్వరూపం దాటితే దాటేది కాదు.
2: యూ కెనాట్ హైడ్ ఇట్.
0: మార్చితే మారేది.
2: యూ కెనాట్ చేంజ్ ఇట్.
0: అటు శివస్వరూపాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క ఆధారము తమో గుణమే.
2: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ తమో గుణ, ద లాస్ట్ అట్రిబ్యూట్ దట్ స్టాండ్ ఫర్
0: తమో గుణం అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ విత్ తమో గుణ?
0: సామాన్యంగా ప్రపంచంలో తమో గుణం అనగా నిద్రాహారంతో మునిగి కాలం వ్యర్థం గావించేటువంటి వాడు తమో గుణుడు అంటారు.
2: వీ థింక్ ద తమో గుణ ఇస్ నథింగ్ బట్ స్లీప్ అండ్ స్లంబర్, స్పెండింగ్ టైమ్ ఇన్ ఈటింగ్.
0: ఇది తమో గుణం సరి అయిన అర్థం కాదు.
2: ఇట్స్ నాట్ ట్రూ మీనింగ్ ఆఫ్ తమో గుణ.
0: బ్రహ్మ సృష్టించినటువంటి ఈ యొక్క జగత్తును,
2: ద వరల్డ్ క్రియేటెడ్ బై బ్రహ్మ,
0: విష్ణు కాపాడినటువంటి ఈ జగత్తును,
2: దిస్ వరల్డ్ ప్రొటెక్టెడ్ బై
0: విష్ణు మార్గంలో ప్రవేశపెట్టి,
2: ఇట్ ఈస్ టు బి మేనేజ్డ్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
0: మానవత్వాన్ని గుర్తింపజేసి
2: and divinity has to be known.
0: Divinity వైపు మార్గము చూపేటువంటి వాడే శివుడు.
2: It is only Lord Shiva who shows the divine path.
0: కనుకనే ఇతను తమోగుణ స్వరూపుడు.
2: Therefore he is the very form of tamoguna.
0: ఇట్టి సత్తరజో తమోగుణములు అనేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నారు.
2: These three attributes, sattva, rajas, tamoguna are present in every human being.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం.
2: So ఈశ్వర
0: ఈశావాస్యం జగత్తు.
2: So Ishwara is present in all of the beings.
0: Sarvatra unde natvanti oka divya tattamu ee gunam yokka swarupame.
2: Divinity which is all pervasive is a very form of attributes.
0: Trigunam tridadakaram triyatrancha triayudam trijanma papa samharam ekabilvam shivarpanam. Ee moodu gunamulu yokka tattvanni muttataga manam kalipinappude trimurti yokka tattvanni manam anubhavistam.
2: When we have the combination of the three attributes, we will have the through experience of all
0: devudanagadeyadu.
2: God is not present in a foreign land.
0: Devudanagadanadu dehamandu.
2: God is present in one's own body.
0: Paapamanaga veru paradeshamundedu.
2: Sin is not present in a foreign country.
0: Taanu cheyi paluga kadili.
2: It is attached to one's own action.
0: Kanukane divyatta nimittamai manam aneka pranthamulu tirigi satyanveshana kalipi ఏదో నేను గుర్తించామని అనుకోవటము ఇది ఒక భ్రమ.
2: ఇట్స్ ఓన్లీ ఇల్యూషన్ దట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ దట్ వీ గో అరౌండ్ డిఫరెంట్ ప్లేసెస్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: తనంతానే గుర్తించినటువంటి వ్యక్తి ఇంత దేనిని గుర్తించగలరు?
2: ఎ పర్సన్ హూ కెనాట్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో దట్?
0: ఈనాడు జగత్తులో జరుగుతున్నటువంటి యొక్క చక్కని ఆదర్శం.
2: ఇట్ ఇస్ ఓన్లీ వన్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ అరౌండ్.
0: ప్రతి మానవుడు కూడా జగత్తునంతా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు నో ద వరల్డ్.
0: చంద్రమండలం చేస్తున్నాడు.
2: హీ గోస్ టు మూన్.
0: నక్షత్రాన్ని టోటల్ చేస్తున్నాడు.
2: హీ రీచెస్ స్టార్.
0: ఇంకా అనేక విధమైన పంచభూతములను వశం గావించుకుంటున్నాడు.
2: హీ హాస్ కంట్రోల్ ఓవర్ ఫైవ్
0: ఎలిమెంట్స్. ప్రయత్నిస్తున్నాడు.
2: హీ మేక్స్ ఎన్ ఎఫర్ట్.
0: కానీ అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాడు, కానీ తానెవరో తను తెలుసుకోలేకపోతున్నాడు.
2: హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ హీ డజంట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్.
0: అది తెలుసుకున్నప్పుడే సర్వంలో గుర్తించినటువంటి వాడు అవుతాడు.
2: ఇఫ్ హి నోస్ హిస్ ట్రూ సెల్ఫ్ హిల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అది ఏ విధంగా గుర్తించాలి?
2: హౌ టు నో?
0: ఏ విధంగా తెలుసుకోవాలి?
2: హౌ టు అండర్స్టాండ్?
0: దీనిని కాన్షియస్ అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియస్.
0: దానిని మనం సాక్షిగా ఉంచుకొని ఆ కాన్షియస్ యొక్క వైబ్రేషన్ అనగా సంకల్పమును చక్కగా మనం అనుసరించడమే దీని యొక్క సందేశం.
2: దేర్ఫోర్ కాన్షియస్ టు స్టాండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ విట్నెస్, we have to follow its vibrations.
0: కానీ ఈనాటి ప్రతి మానవుడు కూడాను మనస్సును లేక దేహమును అనుసరిస్తూ ఉంటున్నాడు.
2: బట్ మ్యాన్ టుడే ఫాలోస్ హిస్ బాడీ ఆన్
0: మోర్ని అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నాడు.
2: దేర్ ఫోర్ హీ పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్, ట్రబుల్స్ అండ్ ఎంగ్జైటీ.
0: దీనిని మనం అనుసరించకూడదు.
2: వీ షుడ్ నాట్ ఫాలో దట్.
0: మైండ్ ఈజ్ లైక్ మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్
0: మంకీ. కోటి
2: ఇట్స్ ఎ మ్యాడ్ మంకీ.
0: దీనిని అనుసరించడం వల్ల అనేక విధమైనటువంటి ఆపదలకు గురి అవుతారు.
2: యూ విల్ పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్ ఇఫ్ యూ ఫాలో యువర్ మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ వాటర్ బబుల్.
2: Body is a water bubble.
0: ఇలాంటి దానిని ఎంతవరకు మనం అనుసరించాలి?
2: How far can you follow them?
0: ఒక్కొక్క బిందువు నీటి నుంచి పుట్టుంటాది.
2: Each bubble originates out of water.
0: ఒక్కొక్క బిందువు నుంచి కూడా ఒక్కొక్క బుడగలు నేర్చుకుంటాయి.
2: Each bubble has got the water in it.
0: కడపటికి అన్ని బుడగలు ఏకమైపోతుంటాయి.
2: All bubbles get unified.
0: అదే విధంగా అన్ని దేహములు కూడా ఒక నీటి బుడగల వంటి.
2: ఆల్ బాడీస్ ఆర్ లైక్ వాటర్ బబుల్.
0: ఈ బుడగలైన దేహములు అన్ని కూడా ఏకత్వం అనేటువంటి దివ్యత్వంలో ఏకం కావాలి.
2: All bodies, the water bubbles should unify in divinity.
0: Anantamaina sagaram nandu asankhyakamaina alalu aavirbhavistuntayi.
2: Infinite ocean is the center of countless waves there.
0: Oka alavale maroka alamana kanipinchadu.
2: One wave doesn't look like the other.
0: Alalu veru veruga mana kanipistuntayi.
2: Waves are different.
0: Veru veru roopalu dharistuntayi.
2: They have different
0: forms. Anninti yandu undinatundi jalamu okkate.
2: But the water in all of the waves is one and the same.
0: Ee ekatvanni gurtinchukune nimittamai upanishattulu ఏకం సత్ ప్రాబోధావదంతి.
2: To know this oneness, Upanishads declared, truth is one.
0: కనుకనే మానవుడు ఈనాడు దైవం నిమిత్తమై అనేక విధముల శ్రమపడనక్కర్లేదు.
2: Man today need not exert to know divinity.
0: చక్కని రామాయణమే దీనికి ఆదర్శము.
2: రామాయణ sets an ideal.
0: భగవంతుని పూజించటము అంత సులభం కాదు.
2: To worship God is not that easy.
0: భగవంతుని విశ్వసించటము అంత సులభం కాదు.
2: Your faith in God is not that easy.
0: కానీ విమర్శించటం చాలా సులభమే.
2: To criticize it is much easier.
0: విశ్వసించటము అనుసరించటము చాలా కష్టము.
2: But to have it, the faith is very difficult.
0: ఈ కష్టమైనటువంటి దాని ఎందే మనం జీవితంలో లగ్నం పరిచి తద్వారా ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: We have to proceed the difficult path and understand the truth.
0: ఈ శ్రమను పడక మనం ఈ పవిత్రమైన దివ్యత్వాన్ని మనం పొందలేము.
2: Without proper practice you cannot understand divinity.
0: శిలచి అడుగ చెరకు
2: By merely calling the sugar cane, you don't get jaggery. You have to squeeze it, crush it and get the
0: jaggery.
2: Can you just ask for sugar? But the very sugar is in sugar
0: cane.
2: You have to crush it and get
0: దాని సంస్కారంగా ఒక యజ్ఞంలో ప్రవేశపెట్టి
2: ఇట్ మస్ట్ బి రిఫైన్డ్ ఇన్ ఎ మెషిన్
0: ద్వారా అది బెల్లంగా తయారు చేసుకోవాలి.
2: అండ్ దెన్ యూ కెన్ గెట్ ది జాగరే.
0: భగవంతుడు తన యందే ఉండినప్పటికీ
2: దో గాడ్ ఇస్ ఇన్ యూ
0: తన అన్వేషణ తన యందే చేసినప్పుడే ఈ దివ్యత్వం అనేది సాక్షాత్కరిస్తుంది.
2: యూ హావ్ టు సర్చ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: కనుక రాముడు చెప్పాడు,
2: రామా సే,
0: దైవము మన ప్రార్థన వింటున్నాడో వినడో.
2: Whether God listens to your prayer or not.
0: దైవం యొక్క అదిష్టం ఎట్టివో మనకు తెలియదు.
2: We are not aware of the desire of God.
0: అలాంటి పరిస్థితిలో దైవం యొక్క ఇష్టమును మనం గుర్తించి దైవం ఇష్టానుసారం ప్రవర్తించడానికి ఎవరికీ సాధ్యం కాదు.
2: Under these circumstances to conduct our own selves according to the will of God is difficult.
0: దైవానుగ్రహం ఏ రీతిగా మనం పొందగలం?
2: How can we reach the goal in this way?
0: తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష నిరసనగా ఉంటున్నారు.
2: ద పేరెంట్స్ ఆఫ్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: తల్లిదండ్రుల యొక్క ఆశలు ఏమిటో మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాం.
2: యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పేరెంట్స్.
0: వారి ఇష్టములను వారి ఆశయాలను మనం అనుసరించడం వల్ల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాము.
2: యు నీడ్ దేర్ ఐడియల్స్ దేర్ ఆస్పిరేషన్స్ ఇఫ్ యు ఫాలో యు విల్ ఎర్న్ దేర్ గ్రేస్.
0: ప్రత్యక్ష స్వరూపులైనటువంటి మాతాపితృల యొక్క తత్వాన్ని మనం విస్మరించి పరోక్షంగా ఉండినటువంటి దైవత్వాన్ని మనం ప్రార్థిస్తున్నామంటే ఇది కేవలం ఒక విధమైనటువంటి భ్రమనే.
2: It is only illusion if we forget the parents right in front of us who are living gods and think of God who is not a parent.
0: Brahma yokka pratirupame tandri.
2: Mother is a very reflection of Brahman the creator.
0: Vishnu pratirupame tandri.
2: Father is a very reflection of Vishnu protector. But we are following this reflection.
0: Kani antarbhutamainatu yokka abhutamainatu yokka agamyamainatu yokka antarbhutamainatu yokka bhagavantuni prarthinchukunte prayatistunnam.
2: But we are making an effort to understand non-apparent hidden principle of God.
0: తల్లిదండ్రుల ఆజ్ఞలు తప్పక తెలుసుకోవాలి.
2: You have to obey the command of your parents.
0: రాముడు సుధనస్సును విడిచాడు.
2: Rama has broken the bow of
0: అసలే జనక మహారాజు సీతను వెంటగొని వచ్చి, అయ్యా, నా యజ్ఞంలో పాల్గొన్నటువంటి వారికి ఈ సుధనస్సును విడిచినటువంటి వారికి నా బిడ్డనిచ్చి వివాహం చేసినది నా యొక్క ప్రతిజ్ఞ.
2: It is on the bow of Janaka. That who would just break this Yudhanasu would have the hand of Sita.
0: Ramudu angikarinchale.
2: But Rama did not accept.
0: Vasishtha Vishwamitra kudanu chala pradhaya paddadu.
2: He also requested Vasishtha Vishwamitra.
0: Naa talidalu aagna leka asalu Sita nenu kudanu nenu chudalenu.
2: Without the command of the parents I am not prepared to look at the face of Sita.
0: Kaaranam enti?
2: What's the reason?
0: Naa blood do.
2: My blood,
0: నా ఫుడ్,
2: my food,
0: నా హెడ్,
2: my head,
0: నా దుడ్డు,
2: my wealth,
0: వారి గిఫ్ట్.
2: They are all the gifts of my parents.
0: కనుక నే తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని నేను ఆ తరువాతనే దీనికి అంగీకరిస్తాను.
2: Therefore, I will follow according to the command of my parents, then attend to the rest of the duty.
0: జనకుడు తల్లిదండ్రులను పిలిపించి తరువాతనే వివాహం చేశాడు.
2: Emperor Janaka summoned the parents, then wedding was performed later.
0: అరణ్యంలో ఉండిన సమయమందు,
2: at the time when they were in forest,
0: కందమూలాలను తిని కఠినమైన జీవితాన్ని గడుపుతున్న సమయం నుండి కూడాను,
2: when they were passing through a tough time partaking tubers there,
0: భరతుడు శోధన సమేతమై రాజ్య సమేతంగా అడవులో ప్రవేశించాడు.
2: భరత వాస్ దేర్ అలాంగ్ విత్ హిస్ ఆల్ హిస్ అసోసియేట్స్.
0: కూడాను వచ్చాడు.
2: వసిష్ఠ ఆల్సో కేమ్.
0: రామ, నీవు లేని రాజ్యం మాకు అరణ్యంగా ఉంటుంది.
2: హి సెడ్, రామ, వితౌట్ యు ది హోల్ కింగ్డమ్ ఇస్ ఎ ఫారెస్ట్.
0: నీవున్న రాజ్యమే నాకు అయోధ్యగా ఉంటుంది.
2: When you are there, the very forest will be
3: seen.
2: We don't want Ayodhya without
3: you.
2: Therefore, come immediately and rule this rain.
3: Guruji, he said,
2: "Oh Master, don't think that I am disobeying
3: you.
2: I have to follow the command of my
3: father."
2: He wanted me to spend 14 years of time in
3: forest.
2: Whatever may be, I will follow the command of my father. When I disobey the command of my father, I will be losing the ethical
3: value.
2: So moral values are important.
3: That
2: is the morality, that is our nationality, that is the
3: life.
2: But to make an effort to know the significance of the light of life.
3: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనేటువంటి వారు శరీర అవతారులు కాదు.
2: Therefore, Brahma, Vishnu, Maheshwara are
3: ఎవరు చూడలేదు.
2: No one has ever seen them.
3: ఏదో కొన్ని పిక్చర్స్ లోపల మనం చూస్తున్నాము.
2: We see them in
3: pictures.
2: That's all the illusion, imagination of Ivarma.
3: భగవంతుడు కీర్తి రూపము అట్టి రూపము అనేటువంటి ఎవరు చెప్పడానికి వీలు కాదు.
2: No one can decide the specific form of God.
3: భావములు ప్రసరిస్తూ ప్రార్థించడం కట్టి రూపాన్ని ధరిస్తుంటాడు.
2: God assumes the form basing on the feeling of the devotee.
3: జలములకు ఏ రూపం ఉంటుంది?
2: What form the water has.
3: ఒక టంబ్లర్ లో పోస్తే టంబ్లర్ రూపంగా వస్తుంది.
2: If it is in a tumbler, it has that form.
3: ఒక పాత్రలో పోస్తే పాత్ర రూపం వస్తుంది.
2: If it is in a vessel, it takes.
3: బావిలో ఉంటే బావి రూపం వస్తుంది.
2: In a well, it has the form of the well.
3: ఈ దేహం యొక్క దీనిని పురస్కరించుకునే దైవత్వం అనేది ఆ రూపాన్ని ధరిస్తుంటారు.
2: Basing on the container, the body, God assumes that form.
3: గాలికి కూడా ఎట్టి రూపం ఉన్నది.
2: Air, what form has it? It has no form. When air is in a balloon, it has that form. In a football, that form. Basing on the vesture or upadhi, the forms are formed. The divinity has got the essence of all the five elements. That's present in every human being. The nature of the elements is present in our life, breath, breath and thought. You are not separate. I am you, you are I.
3: That
2: is the main principle taught in this breathing process. Breathing is soham, inhalation, exhalation. So means divinity.
3: Hum, nene.
2: Hum, I.
3: Nene daivamu. Nene daivamu. Nene daivamani. ఒక్క దినమునకు 21,600 అధ్యాయము నీవే దైవం నీవే దైవం అని బోధిస్తుంటుండాలి అంటారు.
2: సోహం మీన్స్ ఐఎమ్ గాడ్. దిస్ ఇస్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే ఇన్ అవర్ రెస్పిరేషన్.
3: అత్యంత సమీపంలో ఉండినటువంటి తన ఎందు ఉండినటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
2: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివినిటీ విచ్ ఇస్ ఇన్ ది క్లోజెస్ట్ ప్రాక్సిమిటీ.
3: కానీ ఎక్కడెక్కడో తిరుగుతున్నాము.
2: బట్ వి ఆర్ ఇన్ సర్చ్ విత్ ఎల్స్వేర్. వాట్ ది యూ.
3: కనుకనే మొట్టమొదటి తన ఎందుకున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి మానవుడు.
2: సో మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
3: తమోగుణములను తగుదును పెడమార్గం పట్టించరాదు.
2: వి షుడ్ నాట్ బిలాంగ్ ద రాంగ్ పాత్.
3: రజోగుణములు కేవలం రౌద్రమని క్రోధమని ద్వేషమని ఈ విధంగా భావిస్తుంటారు.
2: వి కన్సిడర్ ద రజోగుణ ఇస్ యాంగర్ అండ్ హేట్రెడ్.
3: అది కాదు రజోగుణం యొక్క తత్వం.
2: దాట్ ఇస్ నాట్ ద నేచర్ ఆఫ్ రజోగుణ.
3: రజోగుణం అనగా రక్షించటమే రజోగుణము.
2: రజోగుణ స్టాండ్స్ ఫర్ ప్రొటెక్ట్.
3: ఆదర్శాన్ని నిరూపించడమే రజోగుణము.
2: ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా.
3: కానీ ప్రాప్తమైన స్వభావం ఈనాడు మనం తెలుసుకోవడం చేతనే ఈ ప్రాప్తమైన స్వభావమే మనం తెలుసుకున్నాము.
2: యాజ్ వి గో బై ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్ వి గెట్ ద రిజల్ట్ ఆఫ్ ప్రాప్తమే.
3: రామాయణము భాగవతము భారతము ఈ ప్రధానమైన గ్రంథము.
2: ఫర్ భారతీయ దీస్ త్రీ ఆర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ రామాయణ భాగవత అండ్ భారత.
3: ఈ యొక్క రామాయణ భారత భాగవతం లోపల ఉన్నటువంటి ఒక తత్వములు తగ్గును కామ క్రోధ లోభములు.
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ స్టాండర్డ్ టెక్స్ట్ ఆఫ్ భారతీయ విల్ బి రిప్రజెంటింగ్ దీస్ త్రీ థింగ్స్ కామ డిజైర్ క్రోధ
3: అండ్ రావణాసుడు.
2: రావణాసుర ఇస్ హైలీ పవర్ఫుల్.
3: తపస్సు కూడా రామదాసుడు.
2: రావణాసుర ఇస్ వన్ ఆఫ్ పెనెన్స్.
3: కరెంట్ మించినటువంటి వారు మరొకరు లేరు.
2: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పర్సన్ బియాండ్ రావణ.
3: భుజబలము బుద్ధిబలము కలిగినటువంటి యొక్క ఈ రావణాసుడు కట్టగడ వరకు ఈ కోరికకు నిమిత్తు అయ్యాడు.
2: రావణ హూ హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్త్,
3: రావణంలో అంతా కూడా మనం చక్కగా పరిశీలన చేస్తే ఈ కామమే ఈ యొక్క రోగానికి మూల కారణమే.
2: It put to ruin because of the desire, the kama.
3: Yanta undi em prayojanam,
2: what is the use of it, all the rest?
3: Aitikanga bhautikanga dharmikanga adhyatmikanga laukikanga anni endukunu shaktivantade kaanu.
2: Ravana is so powerful physically and from the all standpoints and now
3: bangaru patra idakkadini okka chinnunte kaalu dantho veeranta kaaripoyindi.
2: The whole vessel may be of gold, but there is one hole, everything will drain out.
3: Kanaka inni sin sampadanto kunutukunu chinnatvanti ravanasudu సువర్ణమయమైన లంకను సృష్టించుకున్నటువంటి రావణాసురుడు కట్ట కనబడికి ఈ కామము అనేటువంటి ఒక కోరిక అనేటువంటి ఒక చిల్లుతోనే తన యొక్క జీవితం అంతం గావించుకున్నాడు.
2: రావణ హెస్ గోట్ ఆల్ ద ప్లెంట్ ఇన్ ప్రాస్పెరిటీ, ది ఎంటైర్ లంక ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్, బట్ హెస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ బికాజ్ ఆఫ్ కామన్ డిజైర్.
3: సృష్టిగా భావిస్తూ వచ్చాడు, సృష్టిగా భావిస్తూ
2: ఈజ్ అ వికెడ్ మ్యాన్.
3: రామ అంటే నమస్కరిస్తాడు,
2: we offer obeisance.
3: రావణ అంటే రాక్షసుడు అంటారు.
2: రావణ ఇస్ అ డెమన్.
3: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
3: తమ తమ ప్రవర్తనల యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆధారమే ఈ పేర్లకు ఆధారం.
2: దే గాట్ దట్ నేమ్ బేసింగ్ ఆన్ దేర్ యాక్షన్.
3: రాముడు సత్యవాక్యం పాలకుడు.
2: రామ స్టాండ్ ఫర్ ట్రూత్.
3: రాముడిలో మూడు ఉంటున్నాయి.
2: రామ హ్యాస్ త్రీ క్వాలిటీస్.
3: సర్వలోక హితే రథ, ఇది ఒక ప్రధానమైనటువంటి. సర్వలోకములకు నువ్వు హితాన్ని బోధించి, హితాన్ని అనుసరించి, హితాన్ని అందుకునే చూపుతున్నావు.
2: హీ టీచెస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ద త్రీ వరల్డ్స్ అండ్ ఫాలోస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ది ఎంటైర్.
3: సర్వే లోకై జ్ఞాన, సర్వ లోకములు ఎందుకు నువ్వు జ్ఞానమే ప్రతిగా భావిస్తూ వచ్చాడు, సృష్టినిగా భావిస్తూ
2: వచ్చాడు.
3: రామ అంటే నమస్కరిస్తాడు.
2: వి ఆఫర్ ఓబేసాన్స్.
3: రావణ అంటే రాక్షసుడు అంటారు.
2: రావణ ఇస్ అ డెమన్.
3: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?

0: entire universe.
1: Sarva samaikya gunaha. ఈ గుణమనేటువంటి సమైక్య గుణం ఉండేటువంటి
0: He has got the principle of equanimity.
1: కనుకనే అతను దేవుడిగా మారిపోయాడు.
0: So he is God.
1: రావణ అతను అది లేదు.
0: రావణ హాస్ నన్ ఆఫ్ ది క్వాలిటీ.
1: నేనే నాకు మించినటువంటి వారు లేరు అనే అహంకార అభిమాన దీనులతో తన యొక్క ఆడంబరమైన జీవితంతో గడుపుతూ చేతనే రావణ అతను సంతులయ్యాడు.
2: Ravana stands for all the ego and pomp and show and exhibitionism. He considers that he is final, that there are none beyond him.
1: మహా గొప్ప సైంటిస్ట్ హిరణ్యకశిపుడు.
2: హిరణ్యకశిపు ఇస్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్.
1: ఈనాటికి సైంటిస్ట్ అంతా కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు.
2: ద మోడర్న్ సైంటిస్ట్ హావ్ డిస్కవర్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ద నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్.
1: 2000 సంవత్సరాల పూర్వం ఉండినటువంటి యొక్క హిరణ్యకశిపుడు ఆనాడే ఈ పంచభూతములను హస్తగతం చేసుకున్నాడు.
2: హిరణ్యకశిపు ది ఏన్షియంట్ టైమ్స్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో కుడ్ నో థింగ్స్ ఆఫ్ నేచర్. హి ఇన్వెస్టిగేటెడ్.
1: ధ్రువ నక్షత్రం వరకు ప్రయాణం చేశాడు.
2: మీకు ట్రావెల్ అప్ టు స్టార్
1: భూమి యొక్క చైతన్యమును భూమి యొక్క బ్యాలెన్స్ ను సరైన రీతిలో పెట్టాలని ప్రయత్నించాడు.
2: హీ వాంటెడ్ టు సెట్ రైట్ ద బ్యాలెన్స్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కానీ ఇంత శక్తి కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడు అయినప్పటికీ
2: హిరణ్యకశిపు సో పవర్ఫుల్
1: క్రోధము అనేటువంటి చెడ్డ గుణం ఉంటుంది.
2: He has got the bad quality of anger.
1: ఎవరిపైన క్రోధము?
2: ఆన్ హూమ్ ఈజ్ హీ యాంగ్రీ?
1: నారాయణపైన క్రోధము.
2: ఈజ్ యాంగ్రీ విత్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ భగవంతుని పైన ఉన్నటువంటి కోపం చేతనే కట్టగడుపుతాను సర్వము తెంచి కట్టగడుపు దుర్జనమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
2: బికాస్ ఆఫ్ యాంగర్ టువర్డ్స్ గాడ్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ లెడ్ ఎ పిటిఫుల్ లైఫ్.
1: కట్టగడుపుకి భగవంతుడితోనే మరణించాడు.
2: అండ్ అల్టిమేట్లీ డైడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఇంకా భారతమునందు
0: దెన్ భారత
1: ఈ భారతమునందు సర్వము తానే అనేటువంటి విశ్వాసం చేసి అహంకారం చేసి విర్రవీగుతున్నటువంటి దుర్యోధనుడు ఏమని చేయాడు?
2: You know what had happened to Duryodhana, who considered himself the supermost.
1: ఐదు గ్రామములైన మాకు అందించమని ప్రార్థించినప్పుడు కూడా ఐదు గ్రామములు కాదు సూతిమల ఓపడానికి కూడా వీలు కానటువంటి అన్నాను.
2: When Pandava prayed for at least 5 villages, he was not prepared to share, not even the
1: same వాడు కనుకనే అతని గతి కూడా కట్టేపటికి ఏమైంది?
2: Because of greed, what had happened to him ultimately.
1: కనుకనే ఈ కామక్రోధ లోభములనేటువంటివి మనలో ఒక దుర్మార్గమైన రాక్షసులుగా ప్రవేశిస్తున్నాయి.
2: Therefore, the desire, anger and greed are the demonic qualities.
1: సత్వరజో తమోగుణముల యొక్క తత్వాన్ని మనము ఏకత్వంగా భావించినప్పుడే ఈ దుర్మార్గమైన గుణములను మనము చక్కగా మనం సంహరించవచ్చు.
2: Then once you establish the unity of సత్వరజో తమోగుణ qualities, you'll be away from these three wicked
1: qualities. సర్వుల జననకు మూల కారణము తల్లియే.
2: Mother is main thing for all.
1: సర్వ సృష్టికుడును బ్రహ్మ ఏ రీతిగా సృష్టికర్తను ప్రతి వ్యక్తి కూడా సృష్టికర్త తల్లియే.
2: జస్ట్ ఎస్ బ్రహ్మ ఇస్ క్రియేటర్ ఆఫ్ ఆల్ ది క్రియేటెడ్ దిస్ ఓన్లీ మదర్ హూ ఇస్ క్రియేటర్.
1: మాతృభావాన్ని మాత్రం గౌరవిస్తూ రావాలి.
2: యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ దిస్ మదర్లీ.
1: ఈ దేశం కూడా మనకు మాతృదేశము.
2: దిస్ మదర్ ల్యాండ్.
1: ఇది మాతృభూమి.
2: దిస్ మదర్
1: దీనిని పురస్కరించుకుని రావణ కొడు జననీ జన్మభూమి స్వర్గాదికి గరాల్సి.
2: ఫర్ దట్ రీజన్ రామ సెడ్ దిస్ మదర్ ల్యాండ్ ఇస్ ద వెరీ హెవెన్.
1: మన కన్న తల్లిని జన్మించిన దేశాన్ని మనం గౌరవించడం మన కర్తవ్యం.
2: ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రివియర్ అవర్ మదర్ అండ్ రెస్పెక్ట్ అవర్ మదర్ ల్యాండ్.
1: కాదు ఇది నీ యొక్క జీవిత లక్ష్యం.
2: దాట్స్ యువర్ గోల్ ఆఫ్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యా ప్రభావం చేతను లేక సంఘ దోషం చేతను ఏదో కొన్ని దోషముల చేత దేశాన్ని కూడా నువ్వు విస్మరించి విదేశాన్ని విశ్వసించి కేవలం జీవితం అనేటువంటి దాన్ని రెండు విధాలా భ్రష్టు పట్టించుకుంటున్నాడు.
2: మేబీ ది డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ ద కంపెనీ. We have no respect for our own country.
1: Why you follow the land? తప్పులేదు.
2: Doesn't matter if you go anywhere.
1: ఏ దేశంలోనైనా ఉద్యోగం చేయి.
2: You do job in any country.
1: ఏ దేశంలోనైనా నీవు ధనం సంపాదించు.
2: You earn money anywhere.
1: కానీ
2: but
1: మాతృదేశాన్ని మరవకూడదు.
2: But never forget your own country.
1: ఇది నాదు మాతృభూమని.
2: This is my motherland.
1: ఇది నా ఇది మాతృభాష.
2: And this is my mother tongue.
1: అని పలికింపలేనటువంటి యొక్క ఈ వ్యక్తి బ్రతికినటువంటి శవము అన్నారు.
2: ద వన్ హూ కెనాట్ డిక్లేర్ సో ఇస్ మదర్ ల్యాండ్ అండ్ మదర్ టంగ్ ఇస్ అ లివింగ్ కార్ప్స్.
1: కనుక మొట్టమొదట మాతృదేశం తత్వాన్ని మర్చిపోకూడదు.
2: సో ఫస్ట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ మదర్ ల్యాండ్.
1: దీన్ని రాముని కూడా చెప్పాడు.
2: ఇస్ ఆల్సో సెడ్ బై రామ్.
1: యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత
2: ఆఫ్టర్ విక్టరీ
1: సుగ్రీవుడు వచ్చి పాదవులు పట్టి ప్రార్థించాడు.
2: సుగ్రీవ్ అప్రేడ్ క్యాషింగ్
1: చెప్పాడు. భరతుడు రాజ్యం ఏలుతున్నాడు స్వామి, ఈ లంకను మీరే ఏది ఎన్ని విధమైనటువంటి యొక్క రాక్షసులను సరైన మార్పు చేయించవచ్చునన్నాను.
2: భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్ ఓవర్ దేర్, బెటర్ యూ టేక్ చార్జ్ ఆఫ్ లంక అండ్ రైన్ ఇట్.
1: లక్ష్మణుడు కూడా ఒకనొక సమయంలో బోధిస్తూ వచ్చాడు.
2: లక్ష్మణ్ ఆల్సో సెడ్ సేమ్ థింగ్.
1: అయోధ్య భరతుడు ఏలుతున్నాడు.
2: స్వామి

0: అయోధ్య
1: సుగంధమయమైన స్థితి యొక్క స్వరూపం ఈ లంక.
0: లంక ఇస్ గోల్డెన్.
1: ఏ యొక్క ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందులు లేవు.
0: దేర్ నో ప్రాబ్లమ్స్, డెర్త్ ఆఫ్ వెల్త్.
1: వెనకనక వస్తు వాహనాలను చురుతున్నాయి.
0: ఇట్ హెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: అందరూ నీకు పాదక్రాంతులైన వారు.
0: ఆల్ హెవ్ సరెండర్.
1: ఈ లంకనే పాలించమని చెప్పాడు.
0: బెటర్ యూ రూల్ లంక.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామా సేస్,
1: పిచ్చివాడా,
0: మ్యాడ్ మ్యాన్,
1: ఎవరైతే అందంగా ఉంటున్నారని, మంచి బలంగా ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పని, ఆమె నా తల్లి అని, నా తల్లి బలహీనంగా ఉంటే, ఈ వికారంగా ఉంటే ఆమె నా తల్లి కాదని విసర్జించడం ఎంత వేదితనము.
0: ఫర్ ది సింపుల్ రీజన్ దట్ వన్ ఈస్ హెల్దీ అండ్ సో బ్యూటిఫుల్, ఐ కెనాట్ కాల్ హర్ మై మదర్.
1: అనారోగ్యంగా ఉన్న నా తల్లి తల్లియే.
0: వన్ మే బి వీక్ అండ్ అగ్లీ, బట్ మై మదర్ ఇస్ కన్సిస్టెంట్ మై మదర్. నేను
1: విశ్వసిస్తున్నాను.
0: That only faith I have.
1: మన భారతదేశం ఎట్టి పరిస్థితిలో ఉండినప్పటికీ ఆ దేశమే నా తల్లి.
0: Our Bharat may be under any circumstances, this is my mother.
1: కనుక నీ ఈనాటి విద్యార్థులు కూడా నైతిక విలువలను పెంచుకునే నిమిత్తమై మన భారతీయ ప్రాచీన ఋషులందరూ కూడా అందించినటువంటి యొక్క సన్వాక్యములు, సత్వాక్యములు, సదాచారములను ఆచరణలో పెట్టి సరైన ఆదర్శాన్ని నిరూపించాలి.
0: So students should have all these moral ethical values. Follow the path given to us by ancient rishis and set an ideal to the rest of the society.
1: Rishulu enta pavitramaina dannu andincharu.
0: Ancient sages have given
1: sacred.
0: They had no iota of selfishness.
1: Pavitramaina vishala hrudayanga prabodhistu vachchu.
0: They had broad mindedness.
1: Adi vedamulandu kunnu prapadavulo bodhinchinatvanti.
0: That is the declaration in Veda.
1: Sahana bhavatu sahana gunato sahavidyam karavahi. Enta goppa vishala.
0: What a broad feeling it is.
1: ప్రపంచం ఎంత విశాలమో ఆ హృదయం కూడా అంత విశాలం కావాలి.
0: ద వరల్డ్ ఈజ్ సో వాస్ట్, ద హార్ట్ ఆల్సో
1: హృదయం ఎంత విశాలమో మన ప్రేమ కూడా అంత విశాలం కావాలి.
0: యువర్ హార్ట్ ఈజ్ సో వైడ్, ద లవ్ ఎక్స్పాండ్.
1: అప్పుడే విశ్వ కుటుంబంగా మనం తయారవుతాం.
0: దెన్ ఓన్లీ దేర్ విల్ బి వన్ ఫ్యామిలీ ఇన్ దిస్ యూనివర్స్.
1: అందువల్లే వేదం ప్రప్రథమంలో బోధించింది.
0: సో దాట్స్ టాట్ బై వేద ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం.
0: లెట్స్ లివ్ టుగెదర్, లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్ ఇస్ hold and improve upon the intelligence that we have come to know together.
1: Kalasi melasi perugudam.
0: Let us live together, let us grow together.
1: Kalasi melasi kalataleka cherimitu jeevinchudam.
0: Let us mingle, let us live together without any conflict and misunderstanding.
1: Shanti, om shanti.
0: And finally it wanted peace.
1: Enduku moodu paryayalu shanti anindi?
0: Why do we say shanti, peace, thrice?
1: Deharitilo shanti.
0: Peace at the body level.
1: శాంతి
0: మైండ్
1: ఆత్మ రీతిలో శాంతి.
0: అండ్
1: ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మిక మూడు మార్గములు ఎంత కూడా శాంతిని కావాలి.
0: ఇన్ దీస్ త్రీ లెవెల్స్ ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: కనుక ప్రపంచం ఒక్క దేహమే.
0: The whole world is represented by body.
1: దేహము యొక్క ప్రతిబింబమే దేశము.
0: And the very reflection of the body is desha kante.
1: దేహము కూడాను సర్వ దేశము కూడాను సుచిరంగా ఉండాలి, శాంతిగా ఉంటుండాలి.
0: Therefore everybody, all countries should be happy and peaceful.
1: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు.
0: Therefore let everybody be peaceful and happy.
1: ఇలాంటి సూత్రాలను మనలో పెట్టుకుని కూడాను కట్టగలము. దీన్ని విస్మరించి వ్యక్తిగతమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరచుకుని కేవలము జీవితాన్ని మనం వ్యక్తం చేసి మన వేదానికి కూడా అగౌరవం పరుస్తున్నాము.
0: We have forgotten such broad-mindedness in the divine principles. We go by the individual feeling and we have forgotten the very teaching of Veda here. Embodiments of love. You don't need to do any special practice. You don't need to
1: be.
0: You don't need any worship. First, respect your parents.
1: ఆ తల్లిదండ్రుల యొక్క గౌరవంలోనే మీ యొక్క సర్వస్వము ఇమిడి ఉంటున్నాయి.
0: దేర్ లైస్ యువర్ హ్యాపీనెస్.
1: వారిని ప్రేమించండి.
0: యు లవ్ దెం.
1: వారి ఆజ్ఞను శిరసావహించండి.
0: ఫాలో దేర్ కమాండ్.
1: ఒకవేళ అది సక్రమమైనటువంటి కానప్పుడు నీవు వారికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: ఇఫ్ దేర్ కమాండ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు యూ, కన్విన్స్ దెం.
1: చదువురానటువంటి మూర్ఖులు, నేను చదువుకున్నటువంటి ఘనుడు అనేటువంటి అహంకారానికి అవకాశం అందించకూడదు.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఎగోయిస్టిక్ బికాజ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్.
1: ఏమిటి నీ చదువు?
0: వాట్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడితం నెరుగడు మందమతుడు.
0: విత్ ఆల్ ఫార్మల్ లెర్నింగ్ ఎడ్యుకేషన్, ఏ ఫూలిష్ మ్యాన్ డజంట్ నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్.
1: చదువు చదివి ఏ నీతి ఉన్నము హీనుని గుణంబు మానలేడు.
0: విత్ ఆల్ ఎడ్యుకేషన్ ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ చేంజ్ హిజ్ మీన్ మెంటాలిటీ.
1: చదువ చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆల్ హిజ్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్ డిఫరెన్సెస్.
1: చదువు చదివి చదివి సావంగనేటికి సావు లేని చదువు చదువ వలయు.
0: Having studied, finally why should he face death? He should study for, to attain immortality.
1: This
0: is all secular physical worldly knowledge.
1: జీవనోపాధికి పనికొస్తుందే కానీ జీవిత పరమావధికి పనికిరావు.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అవర్ లివింగ్, నాట్ టు ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే మన జీవితం అనేటువంటిది రెండు రెక్కల పక్షి వంటిది.
0: సో అవర్ లైఫ్ ఈస్ అ బర్డ్ విత్ టూ
1: వింగ్స్. ప్రేమ సేవ అనేటువంటిది రెండు రెక్కలు మనం ధరించాలి.
0: వి షుడ్ హావ్ ది టూ వింగ్స్ ఆఫ్ సర్వీస్.
1: రెక్కల చేత పక్షి ఏ విధంగా పైకి ఎగురుతున్నదో,
0: జస్ట్ ఎస్ బర్డ్ ఫ్లై హై,
1: సేవల చేతనే ఉన్నత స్థాయిని పొందాలి.
0: విత్ ది సర్వీస్ వి షుడ్ రీచ్ నోబుల్ హైట్స్.
1: ఇందులో ఏ రెక్క పోయినప్పటికీ ఇది గమ్యాన్ని చేరలేదు.
0: విత్ వన్ ఆఫ్ ది టూ వింగ్స్ యూ కెనాట్ రీచ్ ది గోల్.
1: ఈ రెక్కలనేటువంటిది ఎలాంటివి?
0: What sort of wings are they?
1: ఇది వీణలో ఉన్నటువంటి తీగల వంటివి.
0: They are like strings of veena instrument.
1: ఈ తీగలన్నీ వేరు వేరుగా ఉంటున్నాయి.
0: The strings are separate.
1: వీణ ఒక్కటిగానే ఉంటుంది.
0: But veena musical instrument one.
1: దేశమంతా ఒక వీణ.
0: The whole country is veena.
1: మన తీగలన్నీ మన మతములు.
0: The strings are our religions.
1: కనుకనే ఈ మతములన్నీ కూడా ఒక్క వీణలో ఏకమైనటువంటివి.
0: All religions are unified in one veena.
1: తీగ అపస్వరం పలికినప్పటికీ వినేటువంటి వాడికి ఇంపు ఉంటుండదు.
0: If anything is in the wrong direction, it should not be melodious.
1: ఈ మతముల యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి.
0: We should expect and desire for the welfare of our religion.
1: మంచిని మనం కోరాలి.
0: We should accept the good of every religion.
1: అందరి మానవుల యొక్క సుక్షేమాన్ని మనం అనుభవించాలి.
0: We should also experience the welfare of everybody.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని గురించి మానవత్వం చేయవలసిన పని ఏమిటి?
0: What is to be done for the welfare of the society?
1: కానీ సమాజం యొక్క సంక్షేమం ఏ విధంగా చేస్తున్నాం?
0: In what way we are proceeding?
1: తన స్వార్థం అంతర్భాగం ఉంచుకొని సమాజం పేరుతో మనం చేస్తున్నాం.
0: We do it with all intention of selfishness and do it in the name of society.
1: నేను పుట్టడం సమాజంలో పుట్టాను.
0: I am born in society.
1: సమాజం లేకపోతే నేను క్షణమైన నేను జీవించలేను.
0: I cannot live for a moment without society.
1: నా ఆనందము నా సౌఖ్యము అంతా సమాజంతోనే ఇమిడి ఉంటుంది.
0: My happiness and pleasure depend on society.
1: సమాజం సేవ నా సేవనే కానీ పరోక్ష సేవ కాదు.
0: Service to society, service to one's own self.
1: ఏకత్వ భావంతో మనం గుర్తించాలి.
0: We should understand this unity.
1: సమాజానికి సేవ చేస్తున్నాను అంటే ఇది అహంకార తత్వమే అవుతుంది.
0: If you say I am serving society, it is ego.
1: నీవు చేసే సేవల వల్ల జగత్తు కలిగేటువంటి లాభం ఏమీ లేదు.
0: What is the profit by your service to world?
1: సేవలు చేయకపోతే జగత్తు కలిగే నష్టమే లేదు.
0: If you don't serve, there is no loss of
1: sale. లాభ నష్టం రెండు నీకే కానీ జగత్తు సంబంధం లేదు.
0: The profit and loss go to you, not to the world.
1: కనుక ఇట్టి సమభావాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి ఈనాటి యువకులు.
0: The youth today should understand this principle of equality and equanimity.
1: ఈ యువకులలో ఉండేటువంటి ఒక తత్వము కేవలం ఒక నిజమత్తంగా భావిస్తున్నారు.
0: We don't understand the spirit of
1: యవ్వనము యవ్వనము యవ్వనము.
0: The stage of youth.
1: యవ్వనము.
0: What's that?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఈ యవ్వనం.
0: ద స్టేజ్ ఆఫ్ యూత్ ఇస్ దాట్ విచ్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
1: చిన్నటువంటి కాని ఇది.
0: ఇట్స్ నాట్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: అంతం వరకు ఉండదు ఇది.
0: ఇట్ డజంట్ లాస్ట్ టిల్ ది ఎండ్.
1: కనుక మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములు వంటి ఈ యవ్వనాన్ని బట్టి మనం ఇంత నిర్మిత్తులుగా పుట్టాం ఎందుకు?
0: We pride ourselves because of this youth that comes in between, passes off like passing clock.
1: కనుక ఈ యవ్వనం అనేటువంటి మంచి గోల్డెన్ ఏజ్. ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: దిస్ స్టేజ్ ఆఫ్ యూత్ ఇస్ గోల్డెన్ ఏజ్.
1: ఈ పవిత్రమైన ఏజ్ లోపల మనము చేర్చుకోవలసినటువంటి సామగ్రిని అంతా పవిత్రమైన సామగ్రిని మనం చేర్చుకోవాలి.
0: ఇన్ దిస్ సీక్రెట్ స్టేజ్ యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ ఎక్విప్మెంట్.
1: కనుక బర్త్డేలని చెప్పుకుంటాం.
0: వీ స్పీక్ ఆఫ్ బర్త్డే.
1: ఏమిటి ఈ బర్త్డే?
0: వాట్స్ బర్త్డే?
1: దేనికి బర్త్డే?
0: వాట్ ఆర్ బర్త్డే
1: అంటుంటాము.
0: వీ సే మై బర్త్డే.
1: నేనెవరు?
0: హూ యామ్ ఐ?
1: ఆ క్వశ్చన్ వేసుకోవటం లేదు. నా బర్త్డే అనుకుంటున్నా.
0: యూ డోంట్ పుట్ దట్ క్వశ్చన్. యూ సే మై
1: బర్త్డే. నేను అనుకుంటున్నావు.
0: బికాజ్ యూ ఐడెంటిఫై ద బాడీ.
1: మరి ఏదైనా ఈ దేహంలో బాధలు ఉంటే నా కడుపు నొప్పిగా ఉంటుందని అంటాము.
0: బట్ లేటర్ యూ సే దిస్ మై స్టమక్.
1: కడుపు ఏమిటి? నీవెవరు?
0: Then if you say my stomach, then who are you?
1: My mind, my buddhi, my dehamu, my chittamu, my indriyamu, my antakaranu, who am I?
0: You say that my senses, my mind, my intellect, then who am I?
1: కనుక నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు.
0: యువర్ సెపరేట్.
1: నా కర్చీఫ్, కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: దిస్ మై కర్చీఫ్, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ మై కర్చీఫ్.
1: అదే విధంగా మై బాడీ అంటే బాడీ వేరు, నీ వేరు.
0: వెన్ యూ సే మై బాడీ, ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ బాడీ.
1: మైండ్, బుద్ధి, చిత్తం, ఇంద్రియం, అంతకన్న అన్ని ఇన్స్ట్రుమెంట్స్.
0: దేర్ఫోర్ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఇన్నర్ సెన్స్ ఆర్ మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్.
1: నీవు.
0: బట్ యు ఆర్ ద మాస్టర్.
1: అది ఐ.
0: That is I.
1: I am నేను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make an effort to recognize that I.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: రకమైనటువంటి I ఉంటుండాలి.
0: There are two types of I.
1: ఏకాక్షరం I ఒకటి.
0: One letter I.
1: మూడు అక్షరములు I ఒకటి.
0: Three letter I.
1: EYEI. ఇది మూడు అక్షరములు I.
0: EYE. Three letter I.
1: అది ఈ దేహము.
0: That's the body.
1: మూడు గుణములతో కూడినటువంటి.
0: Three attributes.
1: ఏకాక్షరం I అదే ఆత్మ.
0: One letter I is the spirit self.
1: ఐని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ ఐని గుర్తించుకునే ప్రయోజనం ఏమిటి? చరాచర ప్రపంచమంతా ఇప్పుడు నువ్వు భగవంతుడే.
0: The movable immovable is divine.
1: ఏది పుచ్చుకునేటువంటిది అనేటువంటిది లేదు.
0: God doesn't receive nor give.
1: నీ యొక్క హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాది.
0: It originates from your heart.
1: కనుక ఉపకారమైనటువంటి కర్మలలో మనం ప్రవేశించాలి.
0: Therefore do help to others.
1: సేవలో మనం పాల్గొనాలి.
0: Render service.
1: సేవనే మన జీవితము.
0: Service our life.
1: సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond service.
1: కనుక ప్రేమ స్వరూపులారు.
0: Embodiments of love.
1: ఈ కాన్ఫరెన్స్ లోపల అనేక దేశముల వారంతా పాల్గొన్నారు.
0: In this conference, people from various countries participate.
1: కానీ ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
0: What is the main idea of
1: మనం పాల్గొనాలి?
0: We should render service.
1: ఎక్కడ ఏ విధమైనటువంటి యొక్క అవసరం ఉంటుందో అక్కడ మన యొక్క జీవితాన్ని, దేహమును, మనసును, ధనమును కూడా అర్పితం చేసి సేవ చేయాలి.
0: Wherever there is need, we should surrender, dedicate our body, mind and intellect.
1: ఈ విధమైనటువంటి సేవాభావం చేతనే నీవు ఎంతైనా నాయకుడు కాగలవు.
0: With only the spirit of service, you can be a leader.
1: సేవకుడు కాక నాయకుడు ఏ రీతిగా కాగలదు?
0: Without being a servant, you cannot be a leader.
1: శంకరుడు ఏ రీతిగా కాగలదు?
0: How can you be a leader?
1: ఇది నీవు కింకరుడుగా నీవు భావించు, శంకరుడుగా భావించద్దు.
0: Consider
1: నీవు శంకరుడు అయిపోతావు.
0: Consider yourself kinkara the servant, not the shankara the leader.
1: మానవులంతా కూడా రివర్ ను ప్రార్థిస్తున్నారు. నది నీవు గొప్పగా ప్రవహించాలి, మా చెరువులు నింపాలి అని మనం ప్రార్థిస్తున్నాము.
0: టుడే వీ ప్రే టు ది రివర్, ఓ రివర్ లెట్ యు ఫ్లో అండ్ ఫిల్ అప్ ది ట్యాంక్.
1: ప్రార్థించవలసినటువంటి నదులను కాదు.
0: వీ నీడ్ నాట్ ప్రే టు రివర్స్,
1: రెయిన్ ను ప్రార్థించాలి.
0: వీ హావ్ టు ప్రే టు రెయిన్,
1: వర్షాన్ని ప్రార్థిస్తే నదులు ఆటోమేటిక్ గా చేరిపోతాయి.
0: లెట్ us ప్రే టు రెయిన్ దెన్ రివర్స్ విల్ ఫ్లో ఆటోమేటికల్లీ.
1: కేవలం సమాజమే దైవ స్వరూపంగా విశ్వసించి సమాజ సేవ చేస్తే నీ అభిష్టములన్నీ కూడా సంసిద్ధమవుతాయి.
0: అండర్స్టాండ్ ద సొసైటీ ఇస్ గాడ్ అండ్ ఇఫ్ యు సర్వ్ సొసైటీ యు విల్ బి సర్వింగ్ గాడ్.
1: అయితే భక్తుల యొక్క ప్రేమ ప్రభావం చేత,
0: హౌర్ బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్,
1: భక్తుల చేత ఏమేమో ఇవ్వాలని ఏమేమో చేయాలని ఆశ పెడుతుంటారు.
0: వి ఎక్స్పెక్ట్ గాడ్ టు గ్రాంట్ us many
1: things. అయితే ఈనాడు ఈ 70th బర్త్డే ఈ దేహానికి,
0: ద బాడీ ఆఫ్ భగవాన్ ఈ 70th బర్త్డే టుడే,
1: గుర్తించుకోవాల్సినటువంటిది ఒక్కటి,
0: యూ హావ్ టు నో
1: వాడికి అక్కర్లేదు.
0: స్వామి డజంట్ నీడ్ ఎనీథింగ్.
1: ఏ ఒక చిన్న గౌన్ కూడా మీరు తీసుకురాకూడదు.
0: హీ డజంట్ ఎక్సెప్ట్ ఎనీ డ్రెస్.
1: అంత స్వామియే మీ వారు.
0: Swami belongs to you.
1: Swami meeku pratyekam kaadu.
0: Swami is not separate from you.
1: Meeku naaku pratyekam kaadu.
0: You are not separate from Swami.
1: Andaru anina bhava sambandhamu, anyonya aashrayam.
0: That is intimate relationship between the two, Bhagavan and you.
1: Kontha varaku nu vedapadinatvanti yokka pallannu, kontha varaku velukapadinatvanti yokka samajamunu sarayin deepulo manamu poshistu raavali.
0: You should also encourage self certain villages in backward areas.
1: Ippudu adhe ekkada meeru chadivinappudu vinnu untaru.
0: You must have listen to the list of names read out.
1: Kontamandi edo alankaram kosamai oka nagalanta techaru.
0: Some brought some jewels.
1: Bhagavantuniki edo naga?
0: What is precious jewel?
1: Anandame naga.
0: Bliss is the jewel.
1: Premane naga.
0: Love is jewel.
1: Ane beauty.
0: He himself is a very important beauty.
1: Meri bol nagalanta vesi aa nijamaina beauty ni enduku varu varukotha?
0: Then why do you bring all the jewels and hide the real beauty?
1: Oka chakkani vigrahani chakkaga chekkadu.
0: A beautiful idol is made.
1: మనం చక్కగా చూసినప్పుడు ఎంత అందంగా ఉంటుంది.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఇఫ్ యు లుక్ అట్ ద ఐడల్.
1: బట్టలు కట్టడము, హారాలు వేయటము, రెక్కలు పెట్టడము, ఏమేమో చేసి ఆ శిల్పి యొక్క సౌందర్యాన్ని మనం నిర్మూలన చేస్తున్నాం.
0: యు గో ఆన్ డెకరేటింగ్, యు గో ఆన్ గార్లెండింగ్ ది వెరీ ఐడల్ అండ్ ద హైడ్ ది వెరీ స్పిరిట్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ది ఐడల్.
1: కల్పితమైనటువంటి
0: ఇట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
1: సహజమైనటువంటి స్వరూపమే మనకు ఆనందము.
0: దట్ ది నేచురల్ ఫామ్ ఇస్ ద బెస్ట్.
1: ఇలాంటివన్నీ కూడా మీరు తేవడానికి తగినటువంటి ప్రయత్నం చేయకండి.
0: నెవర్ బ్రింగ్ సచ్ థింగ్స్.
1: అసలు ఇలాంటి సంకల్పమే మీరు చేయకండి.
0: డోంట్ ఎంటర్టైన్ సచ్ థాట్స్.
1: కనుక మీరు ఇచ్చినటువంటి వాళ్ళంతా వేరుగా భావించకూడదు.
0: సో దోస్ హూ హావ్ గివెన్ డోంట్ ఫీల్ అనదర్ వే.
1: మా సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు చెప్పేది ఒక్కటి.
0: వాట్ భగవాన్ టెల్స్ సెంట్రల్
1: ట్రస్ట్, ఈనాడు వారు ఇచ్చినటువంటి ఆభరణం అంతా కూడాను,
0: all the jewels they brought here,
1: ee stage pai ni oka auction vesesi danlo vachinatundi danam lanta kodanu neeku saukaryalaku viniyoginchali.
0: All the jewels brought by the members here will be put to auction right now and will be yours.
1: Yedi akka ee prashanthi name varaku kuda teesukokoddu.
0: The prashanthi name will not accept anything.
1: Nenu enaadu evarini ettidi kodanu nenu koraledu.
0: Bhagavan never asked for anything till now.
1: సేవలలో మాత్రం మీరు ఏ విధంగా సేవ చేసినా నాకు సంతోషమే.
0: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యు సర్వ్ ఇన్ ఎనీ
1: వే. సేవలలో మీ ధనమునంతా కూడా వినియోగించండి.
0: స్పెండ్ యువర్ మనీ ఫర్ సర్వ్.
1: ఎక్కడ నీటి కొరత ఉంటుందో అక్కడంతా కూడా తీర్చడానికి ప్రయత్నించండి.
0: వేర్ దేర్ ఇస్ వాటర్ షార్టేజ్,
1: ఎక్కడ విద్యా వైద్యమునంతా కూడా కొరతగా ఉందో అక్కడంతా కూడా విద్యా వైద్యమును అభివృద్ధి పరచండి.
0: వేర్ హెల్త్ కేర్ అండ్ మెడిసిన్ ఇస్ రిక్వైర్డ్, పార్టిసిపేట్ ఇన్ ద సర్వే.
1: జీవితానికి అనుకూలమైనటువంటి కర్మలు చేయాలి, కానీ వ్యక్తి కోసం చేయకూడదు.
0: Do everything for society, not for the individual.
1: Bharat deshamu samasti swarupamu.
0: The Bharat is
1: a deshamu samasti swarupame.
0: Everything is cosmic.
1: Deshamu yokka kshemanni manam drishti andinchukovali.
0: Keeping you the welfare of the country.
1: Deshamu kshemam kaadu.
0: Not the individual.
1: Karukane vyakti enaatiki samajam kaadu.
0: Individual cannot be a society.
1: Karukane society aneka mandiki seva cheyadaniki prayatninchali.
0: We have to make an effort to serve many people in society.
1: Ee naadu aneka vidhamaina aabharanamle kaakunda ధనాన్ని తెచ్చారు. ఆ ధనాన్ని కూడా ఇంకా కొంత కొరతపడినటువంటి యొక్క ఈ నీటి సప్లై, అనగా తాగే నీరు యొక్క సప్లై లోపల అనంతపురంలో ఇంకా కొన్ని కొన్ని మిగిలి ఉంటున్నాయి. దీన్ని కూడా పూర్తి చేయాలి. ఇది పూర్తి చేసినప్పుడే నాకు సంతోషం.
0: Not only Jews today, they brought some money also. There are certain areas, there are certain places where some work is yet to be done in
1: Anandapur
0: district. All problems in Rayalaseema should be solved completely.
1: ఇది ఎడారి ప్రదేశంగా ఉంటుండాలి.
0: What sort of a place is this?
1: త్రాగడానికి నీరు లేదు.
0: There's no drinking water supply.
1: ఇలాంటి ప్రదేశంలో మనం చెట్టు ఎత్తకంచగలము?
0: How do you expect plantations here?
1: చెట్టు పెట్టండి, మనం ప్రాణం ఉండలేదు.
0: Without these things you cannot live.
1: ఆ చెట్టు విడిచినటువంటి ఒక ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాము.
0: You only breathe the oxygen given by
1: trees. మనం వదిలినటువంటి ఒక కార్బన్ డయాక్సైడ్ ఈ చెట్టు తీసుకుంటున్నాము.
0: Carbon dioxide exhaled by mankind
1: is due by trees.
0: This is the position
1: today. ఇదంతా ఉంచలే లేకపోతే మన జీవితం ఏమాత్రం నిలవలేదు.
0: Without vegetation you cannot live.
1: కనుక మనిషికి నీరే ప్రాణం.
0: సో ఫర్ మ్యాన్ వాటర్
1: ఈ సత్యాన్ని నేను గుర్తించే ఎంతో కాలం నుంచి కూడా ఈ ప్లాన్ వేస్తూ వచ్చాను.
0: ఇన్ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ట్రూత్
1: ఆరోగ్యానికి హార్ట్ చాలా ప్రధానము.
0: ఫర్ హెల్త్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: విద్యకు తల చాలా ప్రధానము.
0: ఫర్ ఎడ్యుకేషన్ హెడ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: దేహానికి నీరు ప్రధానం.
0: ఫర్ బాడీ వాటర్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఇవ్వాలి.
0: ఆల్ దీస్ త్రీ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ.
1: బిజినెస్ మాదిరి మనం చేయకూడదు.
0: We should not.
1: ఇది ఒక వ్యాపార రంగం కాదు.
0: ఇట్స్ నాట్ బిజినెస్.
1: భగవంతుని యొక్క సొత్తు.
0: ఇట్స్ గాడ్స్ ప్రాపర్టీ.
1: దీపములకు తైలం ఎంత ప్రాణమో,
0: జస్ట్ ఆస్ ఆయిల్ ఇస్ ద లైఫ్ టు ఎ ల్యాంప్,
1: జీవితానికి ప్రేమ అంత ప్రాణం.
0: ఫర్ లైఫ్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: తైలము లేని జ్యోతి, ప్రేమ లేని జీవితము కేవలం చీకటియే.
0: Lamp without oil and the life without love are useless.
1: నీతో పాటు అందరి కుటుంబం సుఖపడాలి.
0: Let everybody be happy and
1: with you. అందరి కుటుంబం ఆనందించాలి.
0: Let everybody
1: సాధ్యమైనంతవరకు దృష్టి ఉంచుకొని తగిన సేవలు చేయాలి.
0: కీపింగ్ దిస్ ఇన్ యూ డూస్ అప్రోప్రియట్ సర్వీసెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు నీలోని సత్వరజో తమో గుణ స్వరూపుడైపోయి, బ్రహ్మావిష్ణు మహేశ్వర స్వరూపులైపోయి నీలోని నిమిడి ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్. గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ విత్ ఇన్ యూ.
1: స్వాధీనమైనటువంటి గాడ్ ని వదిలిపెట్టి స్వాధీనంలో లేనటువంటి గాడ్ కోసం ఎందుకు ప్రాపలాడతారు?
0: యూ ఫర్గెట్ ద గాడ్ విత్ ఇన్ యూ, బట్ యూఆర్ ఆఫ్టర్ గాడ్ ఎల్స్వేర్.
1: నీలో ఉండినప్పుడు నీకు స్వాధీనమే కదా.
0: వెన్ ఈజ్ విత్ ఇన్ యూ, కాంట్ యూ అండర్స్టాండ్ హిమ్?
1: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంటుందా?
0: వెరీ కర్చీఫ్
1: నా చేతిలో ఉంటుందా?
0: ఇస్ ఇన్ స్మాల్ భగవాన్ హై
1: పెద్ద కర్చీఫ్ చిన్నది.
0: సో భగవాన్ ఇస్ బిగ్ ఐ కర్చీఫ్ ఇస్ స్మాల్.
1: ఇది చిన్నది కాబట్టి నా చేతిలో ఇమిడి ఉంటుందా?
0: ఐ కర్చీఫ్ ఇస్ సో స్మాల్ హి కెన్ హోల్డ్ ఇట్.
1: భగవంతుడు నీలో ఉంటుందంటే నీవే గొప్ప, భగవంతుడు నీలో ఇమిడి ఉంటుందా?
0: వెన్ గాడ్ ఇస్ ఇన్ యూ, యూఆర్ మైటీ అండ్ గాడ్ ఇస్ సో స్మాల్ ఇన్ యూ.
1: గొప్పతనాన్ని నీవు నిరూపించాలి.
0: యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ మెజెస్టీ.
1: మార్గంలో ప్రవేశించకూడదు.
0: అండ్ నౌ బి వీక్.
1: గొప్పవాడుకున్నప్పుడు గొప్ప కర్మలే చేయాలి.
0: వెన్ యువర్ మెజెస్టిక్ యూ షుడ్ డూ మెజెస్టిక్ డీడ్స్.
1: కనుకనే ఈనాటి నుండి మన సంస్థలు గిరిజనములకు పెరిగి ప్రపంచ వ్యాప్తి గావించాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే అవర్ ఆర్గనైజేషన్ షుడ్ ఇంక్రీజ్ అండ్ ఆల్సో స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: వ్యక్తిగత భేదములను పక్కకు నెట్టు.
0: వీ షుడ్ ఫర్గెట్ ఇండివిజువల్ డిఫరెన్స్.
1: సమాజం యొక్క క్షేమాన్ని మనం సంసిద్ధిగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ కీప్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజం యొక్క సుక్షేమమే మన క్షేమంగా భావించాలి.
0: వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఇస్ వన్
1: సోల్. ఏ గ్రామమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ ప్రాంతమైనా కానీ,
0: లెట్ ఇట్ బి ఎనీ విలేజ్, లెట్ ఇట్ బి ఎనీ కంట్రీ ఆర్ ఎనీ రీజియన్.
1: అన్ని ప్రాంతములలో, అన్ని దేశములలో, అన్ని విధమైనటువంటి సంస్థల్లో కూడా మనం పాల్గొనాలి.
0: వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ఆల్ ఏరియాస్ ఇన్ ఆల్ రీజియన్స్ అండ్ కంట్రీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్
1: ఆఫ్ 175 రాజ్యాల వారు ఈనాడు ఇక్కడ చేరారు.
0: టుడే పార్టిసిపెంట్స్ ఫ్రమ్ 175 కంట్రీస్ ఆర్ హియర్.
1: ఇంతమంది చేరారు.
0: సో మెనీ.
1: కానీ ఎంత పని చేస్తున్నాం మనం?
0: What work we are doing?
1: దానిని మనం చక్కగా విచారించాలి.
0: We have to inquire clearly.
1: ఇన్ని దేశాల వారు చేరారు కానీ ఎంత పని మనం చేస్తున్నాం? ఆ పని ఏ మన క్వాలిటీ?
0: Is all our quality lies in our work.
1: కనుక మీరు అన్ని దేశాల్లో కూడాను, మీ మీ దేశంలో కూడాను ఈ బీదజనులు లేకుండా ఉండరు.
0: There are bound to be poor people in your respective countries.
1: అతనే దరిద్ర నారాయణుడు.
0: He is God himself.
1: ఆ నారాయణ సేవ చేయండి.
0: You serve him.
1: శ్రీమన్ నారాయణ సేవ చేయడం ఏం ప్రయోజనం?
0: God is fun of serving God.
1: శ్రీమన్ నారాయణ కావలసినంతమంది పరిచారకులంతా ఉంటారు.
0: God has so many servants to serve him.
1: సేవ చేయనక్కర్లేదు.
0: You don't need to serve.
1: ఏ సేవను చేయలేనటువంటి యొక్క బీద నారాయణుడికే మనం సేవ చేయాలి.
0: There are poor and needy who are the embodiments of God himself. Serve them.
1: కనుక ఇలాంటి పవిత్రమైన భావాన్ని మన హృదయంలో నాటుకొని అది ఏ పెద్ద వృక్షంగా పెంచుకొని ఆ ఛాయ లోపల అనేక జన్మలను చల్లనిగా ఆనందంగా అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి.
0: ఇంప్లాంట్ సచ్ నోబుల్ ఐడియాస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ లెట్ దెం గ్రో ఇంటు ట్రీస్ అండర్ ద షేడ్ ఆఫ్ ది
1: యూనివర్స్. బర్త్డే గిఫ్ట్ ఇది ఒక్కటే.
0: దిస్ ఇస్ ది ఓన్లీ బర్త్డే గిఫ్ట్. భగవాన్ డజంట్ నీడ్ ఎనీ.
1: ఏమిటి, మీరు క్షేమంగా ఉండటమే నా యొక్క గిఫ్ట్.
0: యూ షుడ్ బి హ్యాపీ అండ్ సెక్యూర్.
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్ టు అదర్స్.
1: ఈనాటి కాన్ఫరెన్స్ నుంచి మీరు మీ దేశానికి వెళ్లిన తర్వాత మన సంస్థను నీవుగా అభివృద్ధి పరచాలి.
0: యాజ్ యూ గో బ్యాక్ యువర్ ప్లేసెస్ ఇంప్రూవ్ ఇంక్రీజ్ అవర్ ఆర్గనైజేషన్.
1: కానీ ఇంతటితోనే మనం ఆగకూడదు.
0: జస్ట్ డోంట్ చేంజ్.
1: ఇంటిని అభివృద్ధి కాంచాలి.
0: యూ షుడ్ డెవలప్ ఫర్దర్.
1: అప్పుడే నిజమైనటువంటి భక్తులు మనం తీసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ ట్రూ డివోటీస్.
1: మీలో ఉండినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కేవలం వ్యక్తం చేయకండి.
0: డూ నాట్ వేస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రియేటర్
1: పెట్టకండి.
0: డోంట్ మేక్ దెమ్ హర్ట్.
1: వారిని మిస్యూజ్ చేయకండి.
0: డోంట్ మిస్యూజ్ దెమ్.
1: అది నీకే పాపం.
0: దెన్ యూ విల్ బి కమిటింగ్ ఎ సిన్.
1: కనుక తల్లి తండ్రి గురువు అనేటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాన్ని చక్కగా మీరు గుర్తించుకుని
0: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రినిటీ, ద మదర్ ఫాదర్.
1: నా ఆరాధన దైవము, నా ప్రియమైన దేవము, నా సత్యస్వరూపమైన దేవము నాలోనే ఉంటున్నాడు అనేటువంటి సత్య నిత్యాన్ని మీరు చక్కగా సాధించాలి.
0: నో ది ఎటర్నల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యువర్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: సత్యం శివం సుందరం.
0: దట్ ఈస్ త్రీ సత్యం శివం సుందరం.
1: ట్రూత్,
0: సత్యం ట్రూత్,
1: శివం మంగళం,
0: శివం ఆస్పిషియస్,
1: బ్యూటీ
0: బ్యూటీ,
1: అదే దైవం.
0: బ్యూటీ ఈజ్ గాడ్.
1: కనుకనే ప్లేటో కూడా నేను చెప్పాడు.
0: దట్స్ వాట్ ప్లేటో ఆల్సో సెడ్.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఏ దేశం వారు చెప్పినప్పటికీ ఈ సత్యం శివం సుందరం ఈ మూడే మన ప్రాణములు.
0: లెట్ దెమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, దీస్ ఆర్ త్రీ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ప్రాణంగా భావించి సేవల్లో ప్రవేశించి సరైనటువంటి యొక్క భారతదేశానికి తగినటువంటి ఒక్క సార్థక నామాన్ని సాధించాలి.
0: విత్ దీస్ ప్రిన్సిపల్స్ లీడ్ ఆన్ యువర్ లైఫ్ అండ్ బ్రింగ్ అండ్ కీప్ అప్ ద శాంక్టిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: రాయలసీమ లోపల 360 దినములు కూడా నీళ్లు ఉంటాయి.
0: In Rayalaseema, throughout the year there should be water.
1: కానీ ఈనాడు రాయలసీమగా మారింది, ప్రాణసీమగా మారింది, కానీ తిరిగి మనం రత్నాలసీమగా తయారు చేయాలి.
0: రాయలసీమ ఇస్ అ ప్లేస్ ఆఫ్ స్టోన్స్ సో ఫార్, బట్ ఇట్ విల్ బి ప్లేస్ ఆఫ్
1: బాధ్యత. ఒక్కరి బాధ్యతే కాదు.
0: ఇట్ ఈస్ ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఇండివిజువల్.
1: పుష్పము హారం అవుతుందా?
0: వన్ ఫ్లవర్ కాన్ బి ఎ గార్లెండ్.
1: పుష్పాలు చేరినప్పుడే హారం అవుతుంది.
0: ఆల్ ఫ్లవర్స్ మేక్ ఎ గార్లెండ్.
1: కనుక మీరందరూ ఏకమై ఒక పుష్ప మాలగా తయారు కావాలి.
0: సో ఆల్ ఆఫ్ యూ షుడ్ మౌల్డ్ ఇన్ టు గాడ్.
1: అప్పుడు ఈ మాలకు మధ్యలో నేను కుచ్చుగా తయారుగా ఉంటుంది.
0: దెన్ భగవాన్ ఈజ్ ది ఇన్హెరెంట్ లేటెంట్ థ్రెడ్డింగ్ బిట్వీన్ మార్కింగ్ టు ద ఫ్లవర్.
1: కుచ్చు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: అండ్ వితౌట్ ద ఫ్లవర్స్ వాట్ ది యూజ్ ఆఫ్ ది స్ట్రింగ్?
1: అందరూ కేవలం ఒక తల్లి బిడ్డలుగా భావించాలి.
0: కన్సిడర్ దట్ యువర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: తల్లి బిడ్డలుగా భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ బ్రదర్స్ ఫ్రెండ్స్.
1: మానవ జాతిగా భావించాలి.
0: వన్ హ్యూమన్ రేస్.
1: జాతి మత భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డిఫరెన్సెస్ ఆఫ్ నేషనాలిటీ అండ్ రిలీజియన్.
1: అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ ఎనీ డిఫరెన్సెస్.
1: అందరూ ఒక మానవ జాతి.
0: యు ఆల్ బిలాంగ్ టు హ్యూమన్ రేస్.
1: హ్యూమానిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: లాంగ్వేజ్ ఆఫ్
1: మనకు కావాల్సింది. దాని గురించి మనం నేర్చుకోవాలి.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు లెర్న్.
1: ఏ భాష అయితే మనకేమి,
0: లెట్ ఇట్ బి ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇది చూడండి, ఇక్కడ నీరు ఉంటుంది.
0: హియర్ ఇస్ వాటర్.
1: ఈ నీరును మనం తెలుగు వారు నీరు అంటాము.
0: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
1: తెలుగు వాళ్ళు వస్తారు తండ్రి అంటారు.
0: టామిలియన్ తండ్రి.
1: హిందీ వాళ్ళు వస్తారు పానీ అంటారు.
0: హిందీ పానీ.
1: కానీ ఇంగ్లీష్ వారు వస్తారు వాటర్ అంటారు.
0: ఇంగ్లీష్ పీపుల్ వాటర్.
1: సంస్కృతం వారు వస్తారు వారి అంటారు. వేరువేరుగా ఉన్నాయని వాటర్ మార్చలేదు కదా ఎవరు?
0: నేమ్స్ ఆర్ డిఫరెంట్, నో వన్ హెస్ చేంజ్ వాటర్.
1: అదే విధంగా దైవం ఒక్కడే.
0: లైక్ వైజ్ గాడ్ ఇస్ వన్.
1: అల్లా అని పిలుచు, జీసస్ అని పిలుచు, బుద్ధా అని పిలుచు, ఇంకే విధమైనటువంటి పేర్లతో పిలుచు.
0: యు కాల్ హిమ్ అల్లా ఆర్ జీసస్ ఆర్ బుద్ధా ఇన్ వాటర్ నేమ్ యు లైక్.
1: ఒక్కడే
0: గాడ్ ఇస్ వన్.
1: ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దట్ ఫెయిత్.
1: ఏ మతాన్ని కూడా మనం ద్వేషించకూడదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీ రిలీజియన్.
1: మతముల వారు కూడా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ వలె కలిసివెలిసి ఉంటుండాలి.
0: ద ఫాలోవర్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ షుడ్ బిహేవ్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ఆదర్శాన్ని మీరు నిరూపించి స్వామికి తగినటువంటి ఆనందాన్ని అందించండి.
0: యు డెమోన్స్ట్రేట్ ప్రాక్టీస్ సచ్ అన్ ఐడియల్.
1: తెల్లవారు లేస్తారు, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు అనేక మంది విదేశీయులు.
0: మెనీ ఫారినర్స్ సెడ్ హ్యాపీ బర్త్డే రైట్ ఫ్రమ్ ద మార్నింగ్.
1: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
1: నాకు మీ హ్యాపీ అక్కర్లేదు, మీరు హ్యాపీగా ఉండండి.
0: భగవాన్ డస్ నాట్ నీడ్ యువర్ హ్యాపీనెస్, లెట్ యూ బి హ్యాపీ.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: True happiness lies in union with God.
1: కనుక మీరు హ్యాపీగా ఉండాలంటే దైవంతో కూడాలి.
0: If you want to be happy, be in God.
1: హ్యాపీగా ఉంటారు.
0: Then you can be happy.
1: కనుక మీరు ఈనాడు ఒక విధమైనటువంటి నూతనమైన మార్గాన్ని అవలంబించాలి.
0: Right from this day you should follow new path.
1: అన్యోన్యంగా, అనుకూలంగా, ఐకమత్యంగా, ఆనందంతో మీ జీవితాన్ని గడపాలి.
0: You should spend a happy time in unity, coordination and integration.
1: ఒక్క దైవత్వాన్ని మీరు ఇముర్చుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ డివినిటీ ఇన్ ఆల్.
1: అది ఏ నిజమైన మన ఆనందము.
0: దట్స్ ట్రూ బ్లెస్.
1: వస్తు ఆహ్వాలతో కలిగేటువంటి ఆనందం సరైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ది హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ రావటం పోవటం జరుగుతుంది.
0: జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
1: రాకపోకలేనటువంటి ఆనందాన్ని మనం సాధించాలి.
0: యూ షుడ్ అచీవ్ దట్ బ్లెస్ విచ్ నైదర్ కమ్స్ నాట్
1: గో. సాధించడానికి ప్రేమ ఒక్కటే ప్రధానమైన మార్గము.
0: లవ్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ ద గోల్ ఆఫ్ బ్లెస్.

అనుష్వదమావహమాదయస్వత్స్వాహాకృతం వృషభవక్షి హవ్యం సముద్రాదోర్మిర్మధుమాగం ఉదారదుపాగం చున సమమృతత్వమానటే.

kalitu walinya.